107.5, 103.2 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 12వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 57 సెకండ్లు. శుభోదయం.

సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతా కుజాం.

శర రాజ తమోమిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయ ధ్వజ సుధాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమయిత్యుదిత ప్రశంసౌ యో మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంతృ మునినామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత

0: ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: సమాజంలో వ్యక్తికి గుర్తింపు కలిగించేది అతని స్థానాన్ని రూపుకట్టించేది అతని వ్యక్తిత్వం. మనిషి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. లోకంలో రకరకాల వ్యక్తులుంటారు. వారి నడవడిక, మాట తీరు సంఘంలో గౌరవస్థానాన్ని కల్పిస్తాయి. కాబట్టి మనోవాక్కాయ కర్మల ద్వారా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ జీవితంలో రాణించటానికి ప్రయత్నం చేయాలి. జీవితానికి ఒక నిర్దిష్ట గమ్యం, లక్ష్యం ఉన్నప్పుడే వ్యక్తిత్వ వికాసం సుసాధ్యమవుతుంది. లక్ష్యం ఉండగానే సరిపోదు, దాన్ని చేరుకోవడానికి అహర్నిశలు పాటుపడాలి. ఉద్యమేన హి సిద్ధంతి కార్యాణి న మనోరథైహి నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. ప్రయత్నంతో, కృషితో పనులు నెరవేరుతాయి, కాని కేవలం కోరికల వల్ల కాదు. నిద్రపోతున్న సింహం నోటిలో మృగాలు వచ్చి దూరవు కదా అని అందలి భావం. ఒక్కోసారి మన ప్రయత్నాలకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. గమ్యం చేరకుండా అవరోధాలు అడ్డు తగులుతాయి. అయినా వెనుదీయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటమే మనిషి కర్తవ్యం. బ్రతుకుబాటలో జయాపజయాలు సహజం. ఓటమి ఎదురవగానే బాధతో కృంగిపోకూడదు. పట్టుదలతో, అంకితభావంతో కృషి చేసినప్పుడు గమ్యం తప్పకుండా చేరువవుతుంది. వ్యక్తి తనలోని బలహీనతలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆశావహ దృక్పథంతో అడ్డంకులను తొలగించుకుంటూ జీవన పథంలో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే ముఖ్య సాధనం. అయితే మన ప్రయత్నంలో విజయం లభించగానే అహంభావంతో విర్రవీగకూడదు. ఆత్మ న్యూనతాభావం ఎంత ప్రమాదకరమైనదో, ఆత్మ ఆధిక్యతాభ్రాంతి కూడా వ్యక్తిత్వ పతనానికి దారితీస్తుంది. వినయం, సౌజన్యం ఉత్తమ వ్యక్తిత్వ భూషణాలు. నిర్దిష్ట లక్ష్యంలో స్పష్టతతో పాటు మనసులో స్వచ్ఛత కూడా ఉత్తమ వ్యక్తిత్వానికి సోపానాలు. మంచి ఆలోచనలు మంచి జీవితానికి మార్గం వేస్తాయి. మనకు లభించిన మానవ జన్మను ఒక వరంగా భావించి సద్భావాలతో, సత్ప్రవర్తనతో మెలగటానికి ప్రయత్నించాలి. ఇతరుల ప్రవర్తనను చూసి ఏది చేయకూడదో, ఏది చేస్తే బాగుంటుందో నేర్చుకోవాలి. ఎదుటివారి ప్రవర్తన మనకు ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉన్నప్పుడు మనం కూడా వారిలా ప్రవర్తించకూడదు. శీలం వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

0: విదేశేషు ధనం విద్యా, వ్యసనేషు ధనం మతి, పరలోకధనం ధర్మ, శీలంచ నిఖిలధనం అని సుభాషితం. విదేశాలలో ఉన్నప్పుడు మనం నేర్చుకున్న విద్య ధనంగా ఉపయోగపడుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు మన వివేకం ధనంగా తోడ్పడుతుంది. ధర్మం పరలోక సాధనంగా సహకరిస్తుంది. కానీ శీలం ఎల్లవేళలా తోడ్పడే సహజమైన ధనం. జీవితంలో డబ్బే ముఖ్యం కాదు, ధనంతో కొనలేనివి చాలా ఉన్నాయి. వానిలో ముఖ్యమైనవి మానవతా విలువలు. ఉత్తమ వ్యక్తిత్వం, రుజు ప్రవర్తన విలువలను కాపాడతాయి. కానీ ఈనాడు సమాజంలో ఎటు చూసినా విలువలు కనుమరుగవుతున్నాయి. అవినీతి, హింస, స్వార్థం, దుర్మార్గం విలయతాండవం చేస్తున్నాయి. ఆదర్శాలతో కూడిన వ్యక్తిత్వ వికాసం గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. సర్వమానవుల హృదయ కవాటాలలో ఉత్తమ ఆదర్శాలు నింపే వ్యవస్థను నిర్మించటమే నా జీవిత లక్ష్యం అని చాటారు స్వామి వివేకానంద. అటువంటి మహనీయుల ఉదాత్త ఆశయాలను స్ఫూర్తిగా గ్రహించినప్పుడే మనం కూడా ఉత్తమ వ్యక్తులుగా రూపొందగలుగుతాం. మహాత్మాగాంధీ సమున్నత వ్యక్తిత్వం ముందు నిరంకుశమైన బ్రిటిష్ ప్రభుత్వమే దాసోహం అన్నదంటే ఉన్నత వ్యక్తిత్వం ఎంతటి పనినైనా సాధిస్తుందని వెల్లడవుతున్నది. ఆదర్శం నిలుపుకోలేని వ్యక్తి అభివృద్ధిని సాధించలేడంటాడు ప్రసిద్ధ రచయిత గోల్డ్ స్మిత్. గొప్ప వ్యక్తులు ఆశయాలకై జీవిస్తే దుర్బలులు ఆశల కొరకే జీవిస్తారు. కాబట్టి గొప్ప వ్యక్తులుగా రూపొందాలంటే ఆశ కన్నా ఆశయం మీదనే దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే పరిపూర్ణ వ్యక్తిత్వం సాధ్యమవుతుంది. అటువంటి వారే ఉత్తమ వ్యక్తులుగా సమాజంలో రాణిస్తారు, గౌరవం పొందుతారు.
1: సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం ఆచార్య ఎస్వి రామారావు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో అవగాహనతోనే రసాయన పురుగు మందులు వాడాలి, అట్లే వరిలో నీటి యాజమాన్యం గురించి తెలుసుకుందామా.

అవగాహనతోనే రసాయన పురుగు మందులు వాడాలి అన్న విషయానికి వస్తే, రసాయన పురుగు మందులు లేకుండా వ్యవసాయాన్ని చేయలేమనే భావనలో రైతాంగం ఉన్నారు. పెట్టుబడిలోని ప్రకృతి వ్యవసాయ విధానంలో అనేక మంది రైతులు రసాయనాల జోలికి వెళ్లకుండా బాగుపడుతున్నా అధిక శాతం రైతన్నలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి లాభం పొందాలనేది వ్యవసాయ శాఖ యొక్క లక్ష్యం. ఆ దిశగా ఎన్నో కార్యక్రమాల ద్వారా సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉంది. అయినప్పటికీ చాలామంది రైతులు పురుగు మందుల వాడకంలో తగిన మెలకువలు పాటించడం లేదు. పంటల సాగులో రైతులు అధికంగా ఖర్చు పెట్టేది సస్యరక్షణపైనే, అనవసరంగా కూడా మందులపై ఖర్చు చేస్తున్నారు. మిరప, వంగ పంటలలో వీటి వాడకం విపరీతంగా ఉంటుంది. వాడేటప్పుడు కూడా చేతితో మందులను కలపడం, శరీరంపై తగిన జాగ్రత్తలు తీసుకోకుండా మందులను పిచికారీ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. కలుపు మందులు వాడేటప్పుడు వెనక్కి నడుస్తూ పిచికారీ చేస్తున్నా వారి కాళ్లపై పడేలా పిచికారీ చేస్తున్న రైతన్నలు కూడా ఉన్నారు. సమగ్ర సస్యరక్షణలో చివరి అస్త్రంగానే పురుగు మందులను వాడుకోవాలి. అవగాహన లేని అనేక మంది రైతన్నలు పురుగు దశ, పంట దశను దృష్టిలో పెట్టుకోకుండా విచక్షణారహితంగా వాడిన పురుగు మందునే మళ్లీ వాడుతూ, సిఫార్సుకు మించిన మోతాదులో వాడుతూ సాగు ఖర్చును పెంచుకుంటూ ఉన్నారు. అవసరం లేకున్నా రెండు మందులను కలిపి వాడటం జరుగుతూ ఉంది. దీనివల్ల శత్రు పురుగుల బెడద తగ్గకపోగా మిత్ర పురుగులు నశించిపోతూ ఉన్నాయి. రసాయన మందులను వాడాల్సిన విధంగా వాడితేనే ఆశించిన ఫలితం ఉంటుంది. పురుగు మందులు సమర్థవంతంగా పనిచేయాలంటే కొన్ని సూచనలు తప్పక పాటించాలి. అవగాహన లేని రైతులు పంటపై సూక్ష్మ పోషక లోపాల సవరణకు తెగుళ్ల మందులను వాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మార్కెట్లో దొరికే ప్రతి పురుగు మందు రసం పీల్చు పురుగుల్ని, కాయతుల్చు పురుగుల్ని రెండింటినీ చంపడం జరగదు. అలాగే తామర పురుగు, పచ్చదోమ, పిండి నల్లి, పేనుబంక వంటి రసం పీల్చు పురుగుల మీద పనిచేసే మందు నల్లి మీద పనిచేయదు. నల్లికి మైటిసైడ్ వాడాలి కాబట్టి అన్ని రసం పీల్చు పురుగులకు ఒకే మందు పనిచేయదు. ముందుగా చేనులో ఆశించిన పురుగులు ఖచ్చితంగా గుర్తించి వాటికి సంబంధించిన

మందు వాడాలి. రసం పీల్చు పురుగుల నివారణకు నియోనికోటినాయిడ్ గ్రూపుకు చెందిన మందులు వాడుతూ ఉన్నారు. ఇమిడాక్లోప్రిడ్, థయామిథోక్సామ్, అసిటామిప్రిడ్ లాంటివి ఈ గ్రూపుకు చెందినవి. ఈ మూడు ఒకే గ్రూపుకు చెందినవి కాబట్టి వాటిని పంటలో ఒకేసారి వాడితే సరిపోతుంది. ఈ ఒకే గ్రూపుకు చెందిన మందులను మార్చి మార్చి వాడితే పురుగులకు రోగనిరోధక శక్తి పెరిగిపోయి ఎన్నిసార్లు మందులు వాడినా ప్రయోజనం ఉండదు, ఖర్చు వృధా అవుతుంది. పురుగు నివారణకు సమర్థవంతంగా జరగక దిగుబడి తగ్గిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఒకే గ్రూపుకు చెందిన మందులు వాడటం మంచిది కాదు. తెగులు మందులు, పురుగు మందులు వేరువేరుగా ఉంటాయి. అవగాహన లేక పురుగులకు తెగులు మందులు వాడితే ఫలితం శూన్యం. గ్రామాలలో సాధారణంగా చేను ఎర్రబడిందని, ఆకులు మాడుతున్నాయని, మొక్కల ఎదుగుదల సరిగ్గా లేదని రైతులు డీలర్ షాపుకు వెళ్ళినప్పుడు వారు చాలా సందర్భాలలో ఓ పురుగు మందు, తెగులు మందు, సూక్ష్మ పోషక ఎరువును కలిపి అమ్ముతుంటారు. అది తెగులు లక్షణమా, పోషక లోప లక్షణమా అని తెలియక ఇలా అన్ని మందులు వాడటం వల్ల సాగు ఖర్చు అనవసరంగా పెరుగుతుంది. వరిలో జింకులోప సవర్ణకి చీలేటెడ్ జింకును వాడాల్సిన చోట అనవసరమైన పురుగు, తెగుల మందులు కలిపి వాడి సాగు ఖర్చును పెంచుకుంటున్నారు. పంట సమస్యను వ్యవసాయ అధికారుల దృష్టికి తెచ్చి వారి సలహా మేరకే తగిన మందును కొనాలి. పురుగు మందులు కొనే ముందు రసీదు తప్పక తీసుకోవాలి. ఆ రసీదులో కూడా తయారు తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నెంబర్ మొదలైనవి ఉండేలా జాగ్రత్త పడాలి. రైతు సంతకము తప్పక ఉండాలి. నాణ్యత సరిగ్గా లేనప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. పురుగు మందు డబ్బాల మీద ఉన్న వివరాలను బాగా పరిశీలించి కొనాలి. గడువు తేదీని గమనించాలి. తీసుకునే మందును వెంటనే వాడకపోతే త్వరలో గడువు ముగిసే వాటిని కొనకపోవడమే మంచిది. పురుగు మందులు ఇంటిలో పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంచాలి. పురుగు మందు వాడే ముందు స్ప్రేయర్ల విషయంలో తగిన జాగ్రత్త వహించాలి. అంతకుముందు కలుపు మందు వాడి ఉంటే తగిన జాగ్రత్త లేకుండా అదే స్ప్రేయర్ను పురుగు మందు పిచికారికి వినియోగిస్తే కలుపు అవశేషాలు పంటను నాశనం చేసే అవకాశం ఉంటుంది. 2-3 సార్లు ఆ స్ప్రేయర్ను బాగా కడిగి ఆరబెట్టి ఆ తర్వాతనే పురుగు మందు పిచికారికి వాడుకుంటే మంచిది. వాడే స్ప్రేయర్ను బట్టి లీటర్ నీటికి కలిపి మందు మోతాదు మారుతుంది. తైవాన్ పంపును వాడితే చేతి పంపుకు వాడే మోతాదుకు రెట్టింపు మోతాదులో వాడాలి. ఉదాహరణకు క్లోరిపైరిఫాస్ మందును చేతి పంపుతో లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్ కలిపి వాడితే తైవాన్ స్ప్రేయర్తో రెట్టింపు మోతాదు అంటే లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ కలిపి వాడాలి. చేతి పంపుతో ఎకరానికి 200 లీటర్ల నీరు అవసరమైతే పవర్ స్ప్రేయర్ లేదా తైవాన్ స్ప్రేయర్ వాడినప్పుడు 100 లీటర్ల నీరు ఎకరానికి సరిపోతుంది. ఈ జాగ్రత్త పాటించకపోవడం వల్లే చాలామంది రైతులు మందులు పురుగులపై పనిచేయడం లేదని తెలియజేస్తూ ఉంటారు. పురుగు మందు, తెగులు మందు కలిపి వాడే ముందు కూడా అధికారులు, శాస్త్రవేత్తల సలహా తప్పక తీసుకోవాలి. కూరగాయల మీద వాడేటప్పుడు మరింత జాగ్రత్తలు పాటించాలి. పురుగు మందులు వాడిన వారం వరకు వాటిని తెంపకూడదు. పురుగు మందు డబ్బాల మీద విష ప్రభావ తీవ్రతను సూచించే త్రిభుజాకార రంగులు అంటే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ ఉంటాయి. అన్నింటికంటే ఎరుపు రంగు త్రిభుజకారం ఉన్నవి అధిక ప్రమాదకరమైనవి. వీలైనంత వరకు వీటిని కూరగాయలపై చాలా తక్కువగా వాడాలి. పొలంబడి కార్యక్రమం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించే మెలకువలను నేర్చుకొని రసాయన పురుగు మందుల వాడకాన్ని బాగా తగ్గించాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పంట తొలిదశ నుంచి పాటిస్తూ అవసరం మేరకే తగిన మందులను సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వాడాలి. ఇక వరిలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వరి పంటకు సకాలంలో నీటిని తగు రీతిలో పెట్టాలి. ముఖ్యంగా అవసరమైన దశలో నీటి కొరత లేకుండా చూడాలి. వరి నాటేటప్పుడు 2-3 సెంటీమీటర్లు నీరుండాలి. దీనివల్ల మొక్కలు పైన నాటడానికి వీలయ్యి వెంటనే నిలదొక్కుంటుంది. వరి పైరులో నాటిన 2వ రోజు నుండి వారం రోజుల వరకు 5 సెంటీమీటర్ల లోతు నీరు పొలంలో ఉండేటట్లు చూడాలి. నాటిన వారం రోజుల నుండి పైరు పిలకలు తొడిగే వరకు 2 సెంటీమీటర్ల లోతుకు మించకుండా నీరు పెట్టాలి. దీనివల్ల పైరు బాగా పిలకలు వేస్తుంది, అంటే బాగా దుబ్బు చేస్తుంది. వరిలో చిరుపొట్ట దశ నుండి పంట కోతకు 10 నుండి 15 రోజుల ముందు వరకు మడిలో 5 సెంటీమీటర్ల నీరు ఉండేటట్లు చూసుకోవాలి. వరి పైరులో ఈ దశ చాలా కీలకమైన దశ. ఈ దశలో ఏమాత్రం నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
లేకపోతే

0: తాలుగింజల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వరి పైరులో పూతకు వచ్చిన తరువాత 20 నుండి 25 రోజుల కల్లా గింజ పూర్తిగా ఎదిగి గింజలోని తేమ ఆరడం మొదలవుతుంది. పైరు కోత కోసేటప్పుడు గింజల్లో సుమారు 20 నుండి 25% తేమ ఉంటుంది. కాబట్టి రైతన్నలు వరిలో సక్రమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించి ఆశించిన దిగుబడులు పొందగలరు.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అవసరమైన వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. మొత్తం 22 ప్రాజెక్టులకు 249 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీటిని విజయవాడలోని బీఆర్ అంబేద్కర్ కళావేదికల్లో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తారన్నారు. ఈ 10 అత్యవసర చికిత్సా కేంద్రాల ద్వారా 500 పడకలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్తో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, మహిళలపై నేరాల కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో రెండవ రోజైన నిన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన, మహిళలపై నేరాలు లేకుండా చేయటం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా త్రిశూల్ కమిటీలు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకునే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఎవరు తప్పు చేసినా ప్రివెంటివ్ గా మనం యాక్షన్ తీసుకునే పరిస్థితి రావాలి. గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు గాని, రౌడీ మూకలు గాని నిర్మోహమాటంగా అణిచివేయండి. భయపడాలి. ఈ రాష్ట్రంలో ఉండాలంటే భయపడే పరిస్థితి రావాలి. రెండోది, ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం, మళ్లీ మళ్లీ చెప్తున్నా, అదే చివరి రోజు కావాలి. వాళ్ళకి పోలీసు కూడా విజిబుల్ గా కనపడకూడదు, పోలీసింగ్ మాత్రం ఎఫెక్టివ్ కనపడాలి. సీఎం వస్తున్నా అంటే ఒక 15 నిమిషాలు మునిపే ట్రాఫిక్ ఆఫ్ చేసే పరిస్థితి వస్తున్నారు. మా కోసం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయొద్దండి.
0: విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యా విధానంపై శాసనసభలో నిన్న జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాజిక వెనుకబాటుతనానికి ఆస్తులు, అంతస్తులు కారణం కాదని, నిరక్షరాస్యతే ప్రధాన కారణమని ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వేలో తేలిందని వెల్లడించారు. తెలంగాణకు నూతన విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ఏటా 108,000 రూపాయలను ఖర్చు చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28,00,000 పైచిలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఒక స్టూడెంట్ కి సరాసరి 1,08,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అధ్యక్ష. ఈ రోజు విద్యార్థుల మీద పెట్టే ఖర్చులో ఏది కూడా మేము ఖర్చుగా భావించడం లేదు అధ్యక్ష. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తున్నాము. 26-27 కొచ్చే వరకల్లా

0: 27,663 కోట్లు 8.53% నేను పెట్టిన అధ్యక్ష. నా లక్ష్యము 15% బడ్జెట్ను పెంచాలని.
1: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను మంజూరు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వీటి కోసం సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన అత్యవసర చికిత్సా కేంద్రాలను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్తగా మంజూరు చేసిన 24 అత్యవసర చికిత్సా కేంద్రాలను 16 ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రులు, 3 జిల్లా ఆసుపత్రులు, 5 ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో 1,275 అదనపు అత్యవసర చికిత్సా పడకలు సమకూరుతాయని వివరించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన వసతులు కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాల పరిధిలో ఇప్పటికే చేపట్టిన 25 అంగన్వాడీ కేంద్రాల పునరుద్ధరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు పాత కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల జీతం పింఛన్తో కలిపి కరువు భత్యాన్ని చెల్లించనున్నారు. ఇందులో ఒక డీఏ 1.82%, మరో బకాయి 2.73% ఇస్తున్నట్లు ప్రకటించారు. 2.73% 2024 జూన్ నుంచి లెక్కించి వచ్చే ఏడాది ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో చెల్లిస్తారు. 1.82% జనవరి 2025 నుంచి లెక్కించి 2028 జనవరి, మార్చ్, మే, జూలై నెలల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో పింఛను పొందుతున్న వారికి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈరోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. సముద్రాల్లో వ్యర్థాలు, ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు ప్రజల భాగస్వామ్యంతో 2022 నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశంలో సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్లు భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో 14 తీర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తీర ప్రాంత పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. అలాగే సముద్ర పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకు సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ వినియోగించాలని కోరింది. సామాజిక మాధ్యమాల్లో స్వచ్ఛ సాగర్ ట్యాగ్ లైన్తో కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించింది. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ తపాలా సర్కిల్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ లేదా అంతకుముందు విజయవాడలోని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలోని అసిస్టెంట్ డైరెక్టర్కు పోస్టు ద్వారా పంపించాలని సూచించారు. ఫిర్యాదులు పంపే కవరుపై డాక్ అదాలత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల కోసం ఈ నెల 23వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వాతావరణం. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్

0: వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. విద్య ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగును తీసుకొస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వసతులు కల్పించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం బకాయిల్లో రెండింటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచాజ. అథ వార్తాః. అష్టాదశతమం బ్రిక్స్ శిఖర సమ్మేళనం అద్య నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర ఆరప్స్యతే. ద్విదివసీయమిదం భవ్యం సమ్మేళనం ఏకాదశ ప్రముఖోదయమానానాం వికాసశీలానాం చ అర్థవ్యవస్థానాం ప్రతినిధీం పరస్పరం సంయోజయిష్యతి. ఉచ్చస్తరీయస్య అస్య సమ్మేళనస్య అవసరె బ్రిక్స్ సదస్య దేశానాం నేతారః వైశ్విక శాసనం, బహుపక్షవాదః, వ్యాపారః, నివేశః, ప్రౌద్యోగికీ, ఖాద్యోర్జా సురక్షా, స్వాస్థ్య సేవా, మహత్వపూర్ణాః ఆపూర్తి శృంఖలాః చేత్యేతేషు ప్రముఖేషు విషయేషు చర్చాం కరిష్యంతి. ఇదం శిఖర సమ్మేళనం భారతస్య అస్య వర్షస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజ్యతే. అస్య సమ్మేళనస్య విషయో వర్తతే సుదృఢతాయై, నవాచారాయ, సహకారాయ, సతత వికాసాయ చ నిర్మాణం. అస్మిన్ మహత్వపూర్ణే శిఖర సమ్మేళనే అనేకే ప్రముఖాః విశ్వనేతారః సహభాగం కరిష్యంతి. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా సహ రూసస్య రాష్ట్రపతిః వ్లాదిమిర్ పుతిన్, చీనస్య రాష్ట్రపతిః షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికాదేశస్య రాష్ట్రపతిః సిరిల్ రామఫోసా, మిస్రస్య రాష్ట్రపతిః అబ్దుల్ ఫతహ్ సీసీ, ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో తథా ఈరానస్య రాష్ట్రపతిః మసూద్ పజిష్కియనపి సమ్మేళనే సమ్మిళితాః భవిష్యంతి. శిఖర సమ్మేళనస్య ప్రారంభః బ్రిక్స్ సదస్య దేశేభ్యః సమావేశినః వైశ్విక శాసనస్య, బహుపక్షవాదస్య చ సుదృఢీకరణం ఇతి విషయమాధృత్య ఆయోజితేన సంవత్సరేణ భవిష్యతి. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ అద్య శిఖర సమ్మేళనస్య అంతరాళే బ్రిక్స్ నేతృభిః సహ అనేకాః ద్విపక్షీయ వార్తాః కరిష్యతి. అష్టాదశతమే బ్రిక్స్ శిఖర సమ్మేళనె భాగం గ్రహీతుం అనేకే వైదేశిక నేతారః వరిష్ఠాధికారిణశ్చ నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ఇండోనేషియా దేశస్య రాష్ట్రపతిః ప్రాబోవో సుబియాంతో హ్యః రాత్రౌ రాష్ట్రియ రాజధానీం ప్రాప్తవాన్. అబుధాబి దేశస్య యువరాజః షేఖ్ ఖాలిద్ బిన్ ముహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, మలేషియా దేశస్య ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహీం, మిస్రస్య రాష్ట్రపతిః అబ్దుల్ ఫతహ్ అసీసీ తథా ఇథియోపియా దేశస్య ప్రధానమంత్రి ఆబీ అహ్మద్ అలీ చ హ్యః సాయంకాలే నవదిల్ల్యాం ప్రాప్తవంతః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశాః వైశ్విక నవాచారస్య అథ సమాధానానాం చ మహత్వపూర్ణ కేంద్రరూపేణ ఉద్భవంతి. హ్యః సాయంకాలే నవదిల్ల్యాః భారత మండపం ఇత్యత్ర బ్రిక్స్ వ్యాపార మంచస్య నేతృణాం సత్రం సంబోధయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ బ్రిక్స్ దేశానాం ఆర్థిక సామర్థ్యం విశ్వస్య అన్య భాగానాం అపేక్షయా ప్రాయః ద్విగుణిత గత్యా వర్ధితమస్తి. సురక్షిత సాముద్రిక మార్గాణాం మహత్వం ప్రతిపాదయన్ ప్రధానమంత్రి ఉక్తవాన్ యత్ వైశ్విక వ్యాపారః తదైవ అగ్రె గంతుం శక్నోతి. యదా సాముద్రిక మార్గాః సురక్షితాః భవంతి, ఆపూర్తి మార్గాః ముక్తాః తిష్ఠంతి, అథ నావికాః చ సురక్షితాః భవంతి.
2: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బఢ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో. ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
1: प्रधानमंत्री नरेन्द्र मोदी रूसस्य राष्ट्रपतिः व्लादिमीर पुतिन च ह्यः रक्षा ऊर्जा

0: అంతరిక్ష కౌశల గతిశీలత జనానాం మధ్యే పరస్పర సంపర్క చేత్యేతేషు సదృశేషు క్షేత్రేషు ద్విపక్షీయ సహకారస్య ప్రగతి సమీక్షాం కృతవంతౌ. నవదిల్ల్యాం సంపన్నాయాం ద్విపక్షీయ వార్తాయాం ఉభౌ నేతారౌ పశ్చిమైషియాయాం కృష్ణ సాగర క్షేత్రే చ ప్రవర్తమానాన్ సంఘర్షాన్ సమేత్య పరస్పర హిత సంబద్ధేషు ప్రముఖేషు క్షేత్రీయ వైశ్విక విషయేషు స్వకీయ విచారాన్ ప్రకటితవంతౌ. ప్రధానమంత్రి మోదీ పునః ప్రతిపాదితవాన్ యత్ సంఘర్షాణాం సమాధానస్య మార్గః సంవాదేన ఏవ ప్రశస్తః భవతి తథా భారతం శాంతి ప్రయాసేషు సాహాయ్యాయ తత్పరమస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 20 సెకండ్లు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత జాను అనే నేను నా స్నేహితులు పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ నిమిలేటి కిట్టన్న గారు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం ఉంటుంది. 9:00 వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 12:10 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలుంటాయి. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి 12:30. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. ప్రాంతీయ వార్తలు 1:20 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. తెలుగులో జాతీయ వార్తలు 3:00 ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 3:10 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో గ్రామలక్ష్మి శీర్షికన ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, వాటి విధానం ఎలా తయారు చేసుకోవాలి, ఉపయోగాలేంటి అన్న విషయం గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుపతి పి వాణి గారి ప్రసంగం వినవచ్చు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:30 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 సినీ భక్తి గీతాలు. 8:00 చిత్రకుస్మాలు సినిమా పాటలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఆ తర్వాత చిత్రకుస్మాలు కొనసాగుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన జగదే వీరుని కథా సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమం.

కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు సాయంత్రం 6:30 ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొంచెంసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతంలో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 1,77,000 ఇళ్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత్ మండపంలో ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 ప్రధాన వర్ధమాన అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటి పైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో కొనసాగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యక్షులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రాహిం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హోంగ్లతో సమావేశం కానున్నారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరం నేతల సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ,
1: గ్లోబల్ ట్రేడ్ తభీ ఆగే బడ్ సక్తా హై జబ్ సీ లేన్ సెక్యూర్ హో, సప్లై రూట్ ఓపెన్ హో ఔర్ సీ ఫేరర్ సేఫ్ హో, ఔర్ ఇస్లియే భారత్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఔర్ సీ ఫేరర్స్ కి సేఫ్టీ కా దృఢ సమర్థక హై.
0: భారత్ నేడు వృద్ధికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. इसमें भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలతో స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్స్తో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రపంచ జీడీపీలో 40% పైగా బ్రిక్స్ దేశాల ద్వారా ఉత్పత్తి అయిందని చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట్లాడుతూ, సభ్య దేశాల మధ్య వాణిజ్యంలో జాతీయ కరెన్సీల వాడకం విస్తరించాలని సూచించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా మాట్లాడుతూ, తయారీ సాంకేతికతలు గ్లోబల్ సౌత్ నాయకత్వం వహించాలని కోరుతూ ఏకపక్ష ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వాణిజ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోందని, ఈ సహకారం రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెరస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో జరిగిన సమావేశంలో రాజకీయాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి ఇరువురు నేతలు సమీక్షించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించారు. వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో జరిగే 24వ భారత్ రష్యా వార్షిక సదస్సు కోసం రష్యాను సందర్శించాల్సిందిగా పుతిన్ చేసిన ఆహ్వానం మోదీ అంగీకరించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పుతిన్కు తమిళ ప్రాచీన గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహూకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తమిళ సాంప్రదాయ గ్రంథం తిరుక్కురల్ రష్యన్ అనువాదాన్ని బహుకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇది దేశ నాగరికత వారసత్వానికి అద్దం పడుతుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. భారతీయ సనాతన జ్ఞానం, భాషలు, సరిహద్దులు దాటి విస్తరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరువళ్లువర్ అందించిన సార్వత్రిక విజ్ఞానం ఎలాంటి సరిహద్దులు, సంస్కృతులకైనా అతీతంగా భారతదేశ శాశ్వత సందేశం ప్రపంచానికి చాటుతూనే ఉందని ఉపరాష్టపతి కొనియాడారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పీఎంఏవైయు 2.0 కింద సుమారు 29,000 అదనపు ఇళ్లను అస్సాం, బీహార్, గుజరాత్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు ఆమోదించారు. అర్హులైన లబ్దిదారులందరికీ పథక ఫలాలు అందేలా చూడాలని, పీఎంఏవైయు 2.0 అమలు పర్యవేక్షణ కోసం సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 ఏళ్ల వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 ఏళ్లలో చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రత పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. గ్లోబల్ సౌత్కు బలమైన గొంతుగ్గా, ప్రపంచ సహకారానికి శక్తివంతమైన వేదికగా బ్రిక్స్ కూటమిని బలోపేతం చెల్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిని అసోచాం అభినందించింది. అసోచాం అధ్యకుడు నిర్మల్ కేమిండా మాట్లాడుతూ, బ్రిక్స్ సహకారాన్ని వ్యాపార ఫలితాలుగా మార్చాలన్న మోదీ దృక్పథం కీలకమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, స్టార్టప్ భాగస్వామ్యులు చేయడం ద్వారా అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఆవిష్కరణలు, డిజిటల్ పరిష్కారాలు, మౌలిక సదుపాయాలు, బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో భారతీయ సంస్థలు ప్రపంచస్థాయిలో ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పలు దేశాల విదేశాధి నేతలు, ఉన్నతాధికారులు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రభువో సుబియాంటో నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబి స్వాగతం పలికారు. ఇక ఆఫ్రికన్ యూనియన్కు ప్రాతినిధ్యం వహించేందుకు బురుండి అధ్యక్షుడు ఇవారిస్టే న్యూఢిల్లీకి వచ్చారు. ఆయనకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ స్వాగతం పలికారు. ఇక అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రాహీం భారత్ చేరుకున్నారు. వారికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ స్వాగతం పలికారు. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఈదురుగాలులతో, ఉరుములతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య

0: ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజుల పాటు ఉరుములు మెరుపుతూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. చైనాలో మోకీ వేదికగా జరుగుతున్న హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు ఈరోజు దక్షిణ కొరియా జట్టుతో తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:15 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి భారత్ సెమీస్లోకి దూసుకెళ్లింది. మరో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇల్లు లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ప్రభుత్వం 18,77,000 ఇల్లు ఆమోదించింది. చైనాలో ఈరోజు జరిగే హాకీ జూనియర్ ఆసియా కప్ తొలి సెమీఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ లో సమయం 7:15 దాటి 40 సెకండ్లు.

0: ఈనాటి ప్రభాతరేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, అలాగే స్థానిక ప్రకటనలు, తర్వాత జాను అని నేను నా స్నేహితుడు పుస్తక సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ నెమిలేటి కిట్టన్న గారు. ముందుగా లోకల్ అనౌన్స్మెంట్, స్థానిక ప్రకటన. ఈ స్థానిక ప్రకటన వినే ముందుగా వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన. జాతీయ లోక్ అదాలత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మండల న్యాయసేవ అధికార సంస్థ తిరుపతి అధ్యక్షులు, మూడవ అదనపు జిల్లా జడ్జ్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈరోజు అంటే 12వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన, సామరస్య రూపపూర్వకంగా ఇంకా తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశాన్ని పొందుతారని తెలిపారు. ఈ లోక్ అదాలత్లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంక్ రికవరీ కేసులు, కార్మిక వివాదాలు, విద్యుత్ ఇంకా నీటి బిల్లులకు సంబంధించిన కేసులు, రాజకీయ అనువైనటువంటి క్రిమినల్ కేసులు, ఇలాంటివి వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని కూడా వారు వివరించడం జరిగింది. లోక్ అదాలత్లో కుదిరినటువంటి రాజీ తీర్పు ఏమవుతుందంటే సివిల్ కోర్ట్ డిగ్రీతో సమానమైందని, దాని

పై అప్పీలుకు అవకాశం ఉండదని కూడా తెలిపారు. అలాగే కోర్టు ఫీజు చెల్లించిన కేసులలో నిబంధనల ప్రకారం కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని కూడా వెల్లడించారు. పెండింగ్లో ఉన్న ఇంకా

0: పేపర్లెస్ ఈకేవైసీ
1: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: కార్యక్రమంలో ఈరోజు మనం ఇప్పుడు మనం చరిత్రలో ఈ రోజులోకి వెళ్ళిపోదాం. ఈరోజు సెప్టెంబర్ మాసం 12వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 12, 1686 సంవత్సరంలో బీజాపూర్ రాజ్యం అంటే ఔరంగజేబ్తో యుద్ధంలో ఓడిపోయి మొఘల్ సామ్రాజ్యం కలిసిపోయిందన్నమాట. ఇది ఆదిల్షాహీ వంశం పతనానికి దారితీసింది. మొఘల్ సామ్రాజ్యం అంటే మర్చిపోయారా? గుర్తుందా? మొఘల్ సామ్రాజ్యం మనం హిస్టరీలో చదువుతాం. మన దేశంలో ఈ మొఘలాయిలు క్రీస్తు శకం 1526 నుండి 1707 వరకు భారత ఉపఖండాన్ని అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశీయులు అన్నమాట. వీళ్ళు తైమూర్ వంశానికి చెందినవారు. బాబర్ మొదటి పానీపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించిన మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించారు వీరు. ఇదండి చిన్న క్లుప్త విశేషం వీళ్ళ గురించి. ఓకే, ఇక కొంతమంది జన్మదినాలు తెలుసుకుందాం. 1885 సంవత్సరంలో గౌస్ బేగ్ సాహిబ్ వీరు జన్మించిన రోజు. వీరెవరు అంటే పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలీస్ జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహం చేసిన మున్సిపల్ శాసనాన్ని రద్దు చేయించారు గౌస్ బేగ్ సాహిబ్. గౌస్ బేగ్ సాహిబ్ గురించి తెలుసుకోవాలంటే ఈయన సెప్టెంబర్ 12న జన్మించారు. వీరి తాతగారు దిలావర్ బేగ్కు చిరాల 4 మైళ్ళ దూరంలో ఉన్న ఓడరేవులో, ఆయన చాలా ఓడరేవులు ఉండేటివి అనమాట. ఆయన పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారు. వీరు బాగా ఆస్తి ఉంది. ఇదంతా కూడా గౌస్ బేగ్ జాతీయ ఉద్యమంలోకి ప్రవేశించాక మొత్తం కరిగిపోయిందంటండి. ఇలాగంటే 1920 గోపాలకృష్ణయ్యతో కలిసి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడంతో గౌస్ గారు రాజకీయ జీవితం ప్రారంభమైపోయింది. అప్పుడు ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య వీరు పేరాల ఉద్యమంలో నెలకొల్పినటువంటి కఠోర నియమాలను మరియు పాటించి పోలీసు జులుమును భరించి క్రమశిక్షణతోనే సత్యాగ్రహం చేసిన మరి వారు చేసి చేయడం వల్ల మున్సిపల్ శాసనాన్ని వాళ్ళు అప్పుడు రద్దు చేయించారన్నమాట. 1921 మహాత్మా గాంధీ పన్నుల నిరాకరణ ఉద్యమానికి పిలిపించారు. ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి మొట్టమొదటి నిర్ణయం. దేశవ్యాప్తంగా జరిగింది నిర్ణయం, కానీ తీసుకున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు నిర్ణయించారు. అయితే గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ దీనిని పెదనందిపాడు మరి పిర్కాలో ప్రారంభించాలని తీర్మానించినప్పుడు వెంటనే ప్రభుత్వం ఏం చేసిందంటే నాయకులను బంధించేసేసింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం. అలాగా చేసిన తర్వాత అప్పుడు వీరు పెదనందిపాడు ఫిర్కాలో పర్వతనేని చౌదరి గారు ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు 100 గ్రామాలలో గ్రామోద్యోగులు లేకుండా పరిపాలన ఆపివేయబడింది అన్నమాట. ఇలా జరుగుతూ ఉన్న సమయంలో వాళ్ళ అణచివేతలో భాగంగా గౌస్ బేగ్ను కూడా వాళ్ళు అరెస్ట్ చేసేసారు. ఆ సంవత్సరం జైలే కాకుండా 1000 రూపాయలు జరిమానా ఇవ్వాలి. అలా బ్రిటిష్ వారు చేసినప్పుడు జరిమానా చెల్లించడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదన్నమాట. అప్పుడు వాళ్ళు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి చెల్లించి బయటకు రావడం జరిగింది. అలా జైలు శిక్ష అనుభవించి ఆ నిరాకరణ ఉద్యమంలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆ తర్వాత వాళ్ళు అనుకున్నది సాధించడానికి గాంధీజీ గారితో కలిసి వాళ్ళు ఎంతో కృషి చేసి దేశ సేవకు ఎంతో క్రమశిక్షణతో వారు చేయటం వల్ల మున్సిపల్ శాసనాన్ని రద్దు చేయించుకున్నారు. అదండి వారి గొప్పతనం. వారి జన్మదినం ఈరోజు అన్నమాట. మన స్వాతంత్రోద్యమ నాయకుల్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పేర్లు అంతగా గుర్తుండకపోయినా మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించి అనుకున్నప్పుడు మనకు గుర్తుంటాయి. 1920 సంవత్సరం ఇదే రోజున పెరుగు శివారెడ్డి గారు జన్మించారు. వీరెవరు అంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రఖ్యాత నేత్ర వైద్య నిపుణులు. 19

1825 ఇదే రోజున జోలిపాళెం మంగమ్మ గారు జన్మించారు. వీరెవరంటే ఆకాశవాణి మొట్టమొదటి మహిళ న్యూస్ రీడర్ జోలిపాళెం మంగమ్మ గారు. ఈమె న్యూస్ రీడర్గా చాలా ప్రసిద్ధురాలు. అంతేకాదు ఆమె చాలా రచనలు కూడా చేశారు. 1925 ఆమె సెప్టెంబర్ 12 జన్మించారు మదనపల్లెలో, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఆ రోజుల్లో డాక్టరేట్ పట్టాను పొంది తెలుగు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఎస్పెరాంటో, తమిళ, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉంది వీళ్ళకి. ఆమె ఆల్ ఇండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్గా, న్యూస్ రీడర్గా పనిచేశారు. 1962 నుండి నేషనల్ ఆర్కైవ్స్ ఢిల్లీలో పరిశోధనలు చేశారు. బోధనా రంగంలో సుమారు 25 సంవత్సరాల అనుభవం కూడా సాధించారన్నమాట. ఆమె కేంద్ర సమాచార శాఖ, విదేశాంగ శాఖలలో కీలకమైన పదవులు నిర్వహించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ కాంగ్రెస్ సొసైటీ మొదలైన సంస్థల్లో జీవిత సభ్యురాలు. అలాగే ఆమె తర్వాత అనిబిసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తారు. ఇలా ఆమె ఎంతో చేస్తూ సరోజినీ నాయుడు గారి అనుయాయిగా కూడా ఆమె పేరు గడించారన్నమాట. వీరికి ఆంధ్ర నైటింగేల్ అనే బిరుదు కూడా ఉంది. వీరు చాలా రచనలు చేశారు. వీరి జన్మదినం రోజు మనం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 1943 ఇదే రోజున రవ్వ శ్రీహరి గారు జన్మించిన రోజు వీరు ఆధునిక తెలుగు నిఘంటు అంటే డిక్షనరీ దానికి మూలం వీళ్ళే. అలాగే వ్యాకరణవేత్త కూడా ఆచార్యులు రవ్వ శ్రీహరి గారు. వారి జన్మదినం ఈరోజు. తర్వాత 1952 ఇదే రోజున అల్లాభక్షి బేక్షేక్ వీరు జన్మించిన రోజు. వీరు రంగస్థల రచయిత, నటులు. అతనికి కొంతమంది జన్మదినాలు ఇక మరణదినాలకు వెళ్ళిపోయామంటే కనుక 2009 ఇదే రోజున నార్మన్ బోర్లాగ్ వీరు మరణించిన రోజు. వీరు ఎవరు అంటే తప్పకుండా వీరి గురించి తెలుసుకోవాలి. హరిత విప్లవ పితామహులు. హరిత విప్లవం అంటే చాలామందికి తెలియదేమో, ఈ రోజులో భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించి యాంత్రీకరణ ప్రవేశపెట్టి ఈ యాంత్రీకరణకు రసాయనిక ఎరువులను, క్రిమిసంహారక మందులను వాడి సంకరజాతి వంగడాలను అప్పుడు యూజ్ చేయడం వల్ల స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే వ్యవసాయ విధానాన్ని సాంద్ర వ్యవసాయం లేదా హరిత విప్లవం అనేవారు అన్నారన్నమాట. ఇది మొట్టమొదటిసారిగా మెక్సికోలో 1945 ప్రారంభమైంది. రాక్ఫెల్లర్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్ ఇందుకు సహకారం అన్నమాట. పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ఇది చాలా అవసరం అన్నమాట. వివిధ రకాలైన గోధుమ వంగడాలను కూడా వాళ్ళు అభివృద్ధి చేశారు. అది భారతదేశంలో తీసుకురావడానికి వీరు చేసిన కృషి ఇంత అంత కాదన్నమాట. హరిత విప్లవం నీటిపారుదల పంటలకు మాత్రమే వర్తిస్తుంది. వర్షాధార పంటలైనటువంటి పప్పు, చిరుధాన్యాలు, దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదన్నమాట. ఎప్పుడైతే హరిత విప్లవం వచ్చేసిందో మన దేశంలో వంగడాలు విపరీతంగా, కొత్త కొత్త వంగడాలు వంటి త్వరగా పండే వంగడాలను మన దేశంలో చాలా వరకు పండించడం జరిగిందనమాట. అలా మనము ఎంతో మరి మన యొక్క రాబడి కూడా ఎంతో పెరిగింది. అదండి దానికి పితామహులు ఎవరంటే నార్మన్ బోర్లాగ్ వీరు. వీరి దానికి మూలమని చెప్పాలి. చాలా కృషి చేశారు దీనికోసం. అలాగే వారు మరణించిన రోజు ఈరోజు. 2009 ఇదే రోజున రాజ్ సింగ్ దుంగార్పూర్. ఈ రాజ్ సింగ్ దుంగార్పూర్ వీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ అధ్యక్షులు. వీరు మరణించిన రోజు ఈరోజు. 2010 ఇదే రోజున స్వర్ణలత, దక్షిణ భారత గాయని, అద్భుతమైన గాయని, చిన్న వయసులోనే స్వర్ణలత గారు మరణించారు. అది 2010 సెప్టెంబర్ 12 అవండి. ఇక స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ నోటి ఆరోగ్య దినం ఈరోజు. అంటే
మనం నోరుని

0: ఎంతో ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి జబ్బులు మన ముఖ్య నోరే అండి. నోటిని మనం శుభ్రంగా పెట్టుకుంటే ఏ రోగం రాదు. కాబట్టి తప్పకుండా అందరూ ఇలా ఎలాంటివి అంటే అలాంటివి తినటం, వాటిని శుభ్రంగా పళ్ళు శుభ్రంగా ఉంచుకోకపోవడం, ఇంకా ఈ నములుతూ ఉంటారు కొన్ని, అలాంటివన్నీ గుట్కా ఇవి ఏవో ఉంటాయి కదా పొగాకు వెంత, ఇలాంటివి వక్కలు ఆకులు ఇలాంటివి ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారన్నమాట. నోటి ఆరోగ్య దినోత్సవాన్ని మనం సక్సెస్ చేసిన వారం అవుతాం. ఓకే అండి, మరి చరిత్రలో ఈరోజు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జాను అనే నేను, నా స్నేహితులు, పుస్తక సమీక్ష. పుస్తక సమీక్షకులు శ్రీ నెమిలేటి కిట్టన్న.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈరోజు సమాజం మార్పును కోరుకునే మంచి పుస్తకం జాను అనే నేను, నా స్నేహితురాళ్ళు అనే నవల పైన సమీక్ష చేస్తున్నవారు డాక్టర్ నెమిలేటి కిట్టన్న, తిరుపతి. జనహితమే సాహిత్యం అన్నారు. సాహిత్యం ఒక కళ, మానవీయ విలువలను కాపాడే సాధనం సాహిత్యం. సృజనాత్మకత అందరికీ అబ్బేది కాదు. అభిరుచి, అధ్యయనం, సాధనం, ఆచరణ అనేవి ఆ రచయితలో ఇమిడీకృతమై ఉండాలి. ఒక నిర్దిష్టమైన భావోద్వేగాల స్పందన వ్యక్తీకరణతో అక్షర సేద్యం జరగాలి. తెలుగులో నవల అనేది నరహరి గోపాలకృష్ణమ శెట్టి శ్రీరంగరాజ చరిత్రము, సోనాభాయి పరిణయం 1872లోను, కందుకూరి వీరేశలింగం 1878 శ్రీ రాజశేఖ చరిత్రము రాశారు. వీటి తర్వాతనే తెలుగులో నవల అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. బాలలు విజ్ఞాన హేతువులు, నేడు రేపుల మధ్య సేతువులు, చంద్రబంధుర సుధాసీతువులు, మానవత వికాస హేతువులు అంటూ 1979 అంతర్జాతీయ బాలల సంవత్సర సందర్భంగా శ్రీశ్రీ బాలలను వారి లక్షణాలను ప్రశంసిస్తూ ఆకాశవాణిలో చక్కని గేయాన్ని వివరించారు. శ్రీశ్రీ మాత్రమే కాకుండా ఆ సందర్భంలో ఎందరో తెలుగు కవులు బాలల గురించి రాశారు, కీర్తించారు. బాలబాలికలే సృష్టి సౌందర్యానికి, మానవుని ఆత్మౌన్నత్యానికి ప్రతిబింబాలు, వ్యవస్థ మంచి చెడులకు ఎక్సరేలు అని నార్లవారు అభిప్రాయపడ్డారు. నిజానికి బాలబాలికల లోకం, వాళ్ల ప్రపంచం చిత్రమైనది, విచిత్రమైనవి. ఈర్ష్యాద్వేషాలు, రాగద్వేషాలు, తరతమ భేదాలు ఏవీ ఉండవు. కోపతాపాలు ఉండవు. కుట్రలు కుతంత్రాలకు తావుండదు. మాయా మర్మాలు మోసాలు ఉండవు. అందుకే ఎంతోమంది ప్రచురణకర్తలు పిల్లల పుస్తకాలు ప్రచురిస్తున్నారు. కేవలం పిల్లల కోసం తానా వారి ఆధ్వర్యంలో పుస్తకాలను ప్రచురిస్తున్న మంచి పుస్తకమును మొదటగా మనం మెచ్చుకోవాలి. ఈ సంస్థ కేవలం పిల్లల పుస్తకాలను మాత్రమే ప్రచురిస్తుంది. ఏ దేశంలోనైతే సమృద్ధిగా బాల సాహిత్యం వర్ధిల్లదో ఆ దేశ ఉజ్వల భవిష్యత్తును కలలుగనడం వ్యర్థమే అవుతుందని అమూర్ కృష్ణో నుండి సోహన్ లాల్ ద్వివేది దాకా, డాక్టర్ హరికృష్ణ దేవేశరి నుండి బాల సాహిత్య రచయిత్రిగా 100కు పైగా పుస్తకాలు రాసి పద్మశ్రీ పొందిన మనోరమ జఫా ఈ మధ్యనే బాలగేయాలు గేయ ప్రక్రియలో మాత్రమే 107 పుస్తకాలకు పైగా రాస్తున్న బాలబంధు గద్వాల్ సోమన్న వరకు ఈ మాటను నమ్మి చక్కని సాహిత్యాన్ని భారతీయ బాలల కోసం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో మన ప్రాంతవాసి యువకవి రచయిత పేట యుగంధర్ అనే వ్యక్తి కంప్యూటర్ అప్లికేషన్లో మాస్టర్ డిగ్రీ చేసి కంప్యూటర్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నా ప్రవృత్తిగా కథలు నవలలు రాయటం వివిధ వారపత్రికల్లో మాసపత్రికల్లో ఇప్పటి వరకు సుమారు 100కు పైగా కథలు ప్రచురించబడ్డాయి. సామాజిక, హాస్య, క్రైమ్ ఇలా అనేక రకాల కథలు రాస్తున్నా బాల సాహిత్యం పట్ల ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. వీరి కథలు అధిక భాగం పిల్లల కథలు కావడం విశేషం. పేట యుగంధర్ రాసిన జాను అనే నేను నా స్నేహితురాళ్ళు,

అనే నవల 2025 సంవత్సరానికి గాను ఎంపికైన బాలల నవలగా గుర్తించి తానా మంచి పుస్తకం వారు ప్రచురించిన ఒక మంచి నవల. ఈ నవలలో కథానాయికి జాను 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని. ఇందులోని కథంతా రచయిత తన ఊరు చుట్టూ పక్కల ఉన్నటువంటి విషయాలనే ఇందులో కథా వస్తువులుగా తీసుకోవడం జరిగింది. జాను వాళ్ళది చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామం, రామాపురం అనే గ్రామం. జాను అమ్మా నాన్నలు కృష్ణయ్య, కమలమ్మలు. వ్యవసాయం చేసుకుంటూ పాలిచ్చే ఆవులు రెండింటిని పెంచుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. జాను నాన్నమ్మ గోవిందమ్మ. ఆవిడకు మానవుడు కిషోర్ అంటే అమితమైన ప్రేమ. ఆమె దృష్టిలో ఆడపిల్ల అంటే ఆడపిల్లే గాని ఈడపిల్ల కాదు అనేది ఒక మూఢ విశ్వాసం బలంగా ఉంది. ఆడపిల్లల కన్నా మగపిల్లలు ఎక్కువ అని, వాళ్ళు వంశాన్ని ఉద్ధరిస్తారని ఆవిడ నమ్మకం. జాను వెదురుకుప్పం హైస్కూల్లో తన అన్నయ్యతో పాటు 10వ తరగతి చదువుతోంది. అందరు విద్యార్థుల్లాగానే జాను కూడా ఎన్నో కలలు ఉన్నాయి. తనకంటే బాగా చదివిన, ఇంటి పనుల్లో సాయం చేసిన జానును వాళ్ళ నాన్నమ్మ ఎప్పుడూ మెచ్చుకోలేదు. 3 తరాల మనిషి జాను వాళ్ళ నాన్నమ్మ. ఆ చాదస్తం ఉంటుంది కదా. జాను అన్న కిషోర్ను ఒక సందర్భంలో పొద్దున్నుండి ఎక్కడికి తిరుగుతున్నావంటూ గట్టిగా అరిచాడు వాళ్ళ నాన్న. ఇంతలోనే వాళ్ళ నాన్నమ్మ, వయసు పిల్లోడన్నాక గుడ్లు పెట్టి కోడిలాగా ఇంట్లోనే ఉంటాడా ఏమి, బయట తిరిగితేనే కదా లోకజ్ఞానం వచ్చేది అంటూ కిషోరును వెనకేసుకొచ్చింది. మరొకరోజు కోడిగుడ్డు ఆమ్లెట్ వేసి కిషోరుకు మాత్రమే పెట్టింది జాను నాన్నమ్మ. నాకు కూడా ఆమ్లెట్ కావాలి అంటే ఉండేది ఒకే గుడ్డు, దాంతో వాడికి వేశాను అంది. అయితే ఇద్దరికి చెరిసగం వేయచ్చు కదా నాన్నమ్మ అని జాను అడిగి అంటే, వాడు మగపిల్లవాడు, వాడికి బలం కావాలి కదా అంటుంది నాన్నమ్మ. మగపిల్లలు మాత్రమే పుష్టిగా బలంగా ఉండాలని రాజ్యాంగంలో రాసుందా అని ప్రశ్నింపజేయడం వల్ల రచయిత ఆడపిల్లల పక్షాన్ని నిలబడి జానులో ధైర్యంగా ప్రశ్నించే తత్వాన్ని ప్రదర్శింపచేయడం వెనుక ఇప్పటి ఆడపిల్లల మనోభావాలను తెలియపరచడం జరుగుతుంది. ఆడపిల్లకు అంత నోరు మంచిది కాదు, నోరు తగ్గించుకుని బుద్ధిగా ఉండటం నేర్చుకో అంటూ జానుపై వాళ్ళ నాన్నమ్మ అరవడం ముసలివాళ్ల మనోభావాలు ఎలా ఉంటాయో తెలుపుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత జానుకు అన్నం తినబుద్ధి కాలేదు. నాన్నమ్మ అన్నందుకు కాదు ఆమె ఉక్రోషం. ఆవిడ ఎప్పుడూ ఏదో ఒకటి అన్నేసి మాటలు అంటున్నా అమ్మా నాన్నలు ఎందుకు మాట్లాడరు అనే ప్రశ్న జానులో బాధను రగిలించింది. తింటున్న అన్నాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటికి గాని ఆ తల్లి మనసు మేలుకోలేదు. ఏంటత్తయ్యా, దాన్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటూ అన్నం పళ్ళెం పట్టుకుని జాను దగ్గరకొచ్చి ఎంత బతిమిలాడినా తినలేదు. తిండి విషయంలో కూడా ఆడామగా తేడాలు ఎందుకో అనే సందేహం జానును తొలిచేస్తుంది. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. జానుకు ఆ రాత్రి నిద్ర పట్టనందువల్ల పొద్దునే నిద్రలేచేసరికి ఆలస్యమైపోయింది. అంటే ఇక్కడ ఇప్పటి తరం ఆడపిల్లల మనోవేదనను రికార్డు చేశాడు రచయిత. ఇందులోని ప్రతి సన్నివేశము డిటెక్టివ్ కోణంలోనే సాగింది. పైపెచ్చు ఆ సన్నివేశంలో ప్రధాన పాత్రలు జాను, తన స్నేహితురాలు మాత్రమే. ఈ పురుషాధిక సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎలా ఎదుర్కొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలో యుగంధర్ గారు కళ్ళకు కట్టినట్లుగా ఈ నవలలో చిత్రీకరించారు. అందుకు వారు అభినందనీయులు. జానుకు ఉన్న స్నేహితురాళ్ళు హరిత, అఖిల, కీర్తి, మంజు. వీళ్లంతా జానుతో పాటు 10వ తరగతి చదవబోతున్నారు. అంటే అప్పుడప్పుడే యుక్త వయసుకు వస్తున్నారన్నమాట. అలాంటి అమ్మాయిలకు తమ ఇళ్లలో ఎలాంటి కట్టుబాట్లు, ఆంక్షలు ఉంటాయో అవన్నీ జాను బృందానికి కూడా ఉన్నాయి. అయితే జాను ఆమె స్నేహితులకు చిన్నప్పటి నుండి ధైర్య సాహసాలు అబ్బినాయి. కాబట్టే మైనర్ బాలిక శ్రావణికి వారి తల్లిదండ్రులు బాల్య వివాహం చేసే ప్రయత్నాన్ని ఆపడానికి రచయిత జాను బృందం చేత ఇంటర్నెట్, ఫోను, గూగులు ఇలా అవసరమైన అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగింపజేసి బాల్య వివాహం జరగకుండా ఆపివేసింది. శ్రావణి చదువు కొనసాగేలా చేయించడం వల్ల నవలలో సహజత్వాన్ని, సన్నివేశాలను సృష్టించగలిగారు. జాను తల్లిదండ్రులకు తన బిడ్డలలో జాను మంచిగా చదువుతుందని, తాను అనుకున్నది సాధిస్తాదన్న గట్టి నమ్మకం.

ఉంది. అయితే మగపిల్లవాడు కిషోర్ భాగవతం అంతా వెదురుకుప్పం సంతలో కలిసిన తెలుగు మాస్టారు ద్వారా బయటపడింది. ఇక్కడే ఉంటే కొడుకు పనికి రాకుండా తయారవుతాడని జాను తల్లిదండ్రులు కిషోర్ను చిత్తూరులో ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో చదివించాలనుకుంటారు. ఇక్కడ కూడా సగటు మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయో బాగా పసిగట్టాడు రచయిత. ఆడపిల్లకు పట్నం చదువులెందుకు, మన ఊర్లో ప్రభుత్వ బడిలో ఉన్నంత వరకు చదివిస్తే చాలని, మగపిల్లవాడిని పట్నంలో పెద్ద కార్పొరేట్ హైస్కూల్లో హాస్టల్ వసతి ఉండే చోటే చదివించాలని భావన బలంగా నేటి తల్లిదండ్రుల్లో కూడా ఉందన్నది మన కళ్ళ ముందుంచారు. కానీ అంతటితో ఊరుకోలేదు రచయిత. ఆడపిల్ల జాను మానసిక స్థితిని తల్లిదండ్రులు గుర్తించేలా చేసి, నువ్వు నా బిడ్డవు తల్లి, నువ్వు ఎక్కడ చదివినా ఫస్ట్ మార్కులు వస్తాయమ్మా, మీ అన్న కిషోర్ అలా కాదు, స్నేహితులతో తిరిగి చదువులో చాలా వెనుకబడ్డాడు, వాడిని హాస్టల్లో వేస్తేనే లేకుంటే పనికి రాకుండా పోతాడమ్మా, నా తర్వాత ఇంటి బాధ్యతలన్నీ వాడే చూడాలి కదా, వాడిని సరైన మార్గంలో పెట్టుకుంటే కష్టం కదా తల్లి అంటూ జాను తండ్రిచే నచ్చ చెప్పించడం అనేది ఈనాటి తల్లిదండ్రులు యుక్త వయస్సు వచ్చిన బిడ్డలతో ఎంతో స్నేహంగా ఉండాలో, సున్నితంగా చెప్పాలో చెప్పకనే చెప్పాడు రచయిత. ఈ మధ్య కాలంలో బాగా పొలాలు ఉన్నటువంటి వ్యవసాయదారులు కూడా పల్లెల్లో వ్యవసాయం చేయడం గిట్టుబాటు కాదనో నామోషేనో ఏదో సాకు పెట్టి పంట భూములన్నీ బీడుగా వదిలేస్తున్నారు. అయితే ఇలాంటి భూములను పట్టణంలో నివసించే వాళ్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వ్యాపారస్తులు తమ సంపాదించిన డబ్బును ఇలా భూమిపైన పెట్టుబడిగా పెట్టి ఆ భూమిని కొంటున్నారు. అయితే వాళ్లు కొన్న భూముల్లో వ్యవసాయం చేయరు, ఏ పండ్ల తోటలో వేసి కాపలాదారులుగా కొంతమందిని అక్కడుంచి పొలాలను తోటలను జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. అలాంటి ఓ మామిడి తోట జాను వాళ్ల ఊరిలో ఉంది, దానినే మల్లయ్య పండ్ల తోట అంటారు. తోట యజమాని వెదురుకుప్పములో ఓ కిరాణా కొట్టు నడుపుతుంటాడు. ఆ తోటలోనే కొమ్మలు అన్నీ వాలిపోయి పండ్లు తోట వెలుపల ఉంటాయి. వాటిని బడిపిల్లలు వస్తూ పోతూ ప్రహారీ గోడ ఎక్కి కావలసినన్ని కాయలు తెంపుకునేవారు. అయితే ఈ మధ్య తోట చుట్టూ ఒక ప్రహారీ గోడ ఎత్తు పెంచి కట్టేశారు. కాపలాదారులుగా ఒరిస్సా నుండి 4 యువకులను తీసుకొచ్చి కాపలాగా పెట్టారు. అందుకు కారణం ఆ తోట ఇప్పుడు మల్లయ్యది కాదు, మల్లయ్య టౌన్లో వాళ్ళకు అమ్మేశాడు. పాఠశాలకు సెలవులు ఇచ్చారు. ఆ సెలవుల్లో జాను, కీర్తి, మంజు, హరిత, అఖిల వాళ్ల బంధువుల ఊర్లకు సెలవుల్లో గడపడానికి వెళ్లారు. సెలవులయ్యాక పాఠశాల ప్రారంభమైంది, అందరూ పాఠశాలకు వెళ్లారు. అందులో కొంతమంది ఉపాధ్యాయులు బదిలీ పైన వెళ్లారు, కొంతమంది కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. అందులో పీఈటి మేడం శకుంతల కొత్తగా వచ్చిన టీచర్. బాగా బాలబాలికలకు వేరువేరు ఆటలు ఆడిస్తూ బాగా పిల్లలతో చాలా స్ఫూర్తిదాయకంగా మసులుకుంటారు. ఆ మరుసటి రోజు అఖిల, హారతి, కీర్తి కలిసి స్కూల్కు వెళ్లారు. మంజు కూడా కలిసింది. ఆఫీస్ రూమ్లో శ్రావణి కూర్చొనుంది. ఆమెను చూస్తేనే వీళ్లకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే ఈ అమ్మాయికే పెళ్లి ఆగిపోవడంలో వీళ్ల కృషి ఎంతో ఉంది కాబట్టి. ఒక మంచి పని చేశామన్నటువంటి సంతోషం వాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అక్క, నీ పెళ్లి పెట్టుకున్నారంట, ఏమైంది, ఆగిపోయిందంటనే అని అడిగింది మంజును శ్రావణి. అవును మంజు, దేవుడి దయవల్ల నా పెళ్లి ఆగిపోయింది అంటూ చెప్పింది శ్రావణి. హా, దేవుడు దయ చూపటం వల్ల కాదు, మేము ధైర్యం చేయడం వల్ల నీ పెళ్లి ఆగింది అంటూ చెప్పింది హరిత. నిజంగానా, మీరంతా నాకు చాలా సహాయం చేశారు, ధైర్యం చేసి మీరు చైల్డ్ లైన్కు ఫిర్యాదు చేయకుంటే ఈసరికి నాకు పెళ్లి అయిపోయి ఉండేది, నా బతుకు పాడైపోయి ఉండేది, నన్ను ఇప్పుడు పై చదువులు చదివించేలా మా అమ్మ నాన్నకు వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, నన్ను తిరుపతిలో ఇంటర్మీడియట్ చదివించడానికి ఒప్పుకున్నారు, అందుకని టీసీ కోసమే వచ్చానని చెప్పింది శ్రావణి. ఆ మర్నాడు ఉదయం జాను వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అందరూ స్కూలుకు వెళ్తూ మల్లయ్య పండ్ల తోట ముందు వేప చెట్టు కింద కూర్చున్నారు. కీర్తి తెచ్చిన చిరుబండాలు తింటూ అంతలో మోటార్ బైక్ మీద పోలీస్ అక్కడికి వచ్చి వీళ్ళను చూసి బైక్ ఆపాడు. పిల్లలంతా నమస్కారం సార్ అన్నారు. ఆయన మీది ఏ ఊరు అని అడిగారు. రామాపురం సార్ అని చెప్పారు. ఇక్కడ రచయిత అఖిలతో ఒక మాట అనిపిస్తాడు. మీరు ఇన్స్పెక్టరా అని అడిగింది అఖిల. కాదు, నేను హెడ్ కానిస్టేబుల్. ఎందుకు అడిగా అన్నారాయన అఖిల వైపు చూస్తూ. ఏం లేదు సార్, నేను పెద్దయ్యాక ఇన్స్పెక్టర్ అవుదామని అనుకుంటున్నాను అని చెప్పింది అఖిల. చాలా సంతోషం, బాగా చదివితే పెద్ద ఆఫీసర్ కూడా కావచ్చు అన్నారాయన. ఇప్పటి పిల్లల ఆకాంక్షలు ఎలా ఉంటాయో చెబుతున్నాడు రచయిత. అంటే ఇప్పటి పిల్లల భవిష్యత్తులో ఏం కావాలో అన్నటువంటి ఆలోచన, ఒక దృఢ సంకల్పం చిన్నతనంలోనే ఏర్పరచుకుంటారన్న సత్యాన్ని మన ముందుకు ఉంచాడు రచయిత.
బాల్యములో

0: పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ఉండాలి అన్నటువంటి విషయాన్ని పీఈటీ మేడం ద్వారా పిల్లలు సాయంత్రం వేళ ఓ గంట పాటు ఆడుకోవడం వారి యొక్క శారీరక మానసిక అభివృద్ధికి ఆటలు ఎంతో తోడ్పడతాయని రచయిత తేటతెల్లం చేశాడు. పిల్లలంతా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వారు ఏ సబ్జెక్టులో అయినా ఎంత సిలబస్లో ఎక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా రాయగలిగేటటువంటి స్థితిని కలిగి ఉండేటట్లుగా పిల్లలు తయారవుతూ ఉన్నారు. ఇంతలో సంక్రాంతి సెలవులు వచ్చాయి. సంక్రాంతికి పల్లెటూర్లలో పెద్దల పండుగ చేస్తారు కాబట్టి వారి వారి ఊర్లలో జరిపేటటువంటి సంక్రాంతి పండుగకు వెళ్ళారు. జాను కూడా వాళ్ళ అన్న కిషోర్ కూడా ఇంటికి వచ్చాడు. తిరుపతి చిత్తూరు జిల్లాలు తమిళనాడుకు చాలా దగ్గరగా ఉండటం వల్ల తమిళనాడు సంప్రదాయాలు కొంతవరకు ఆ ప్రాంతంలో అనుసరిస్తారని, ఈ సంక్రాంతి పండుగ కూడా పూర్తి అయిన తర్వాత జల్లికట్టు అనే దాన్ని నిర్వహిస్తారు. ఆ జల్లికట్టుకు అక్కడ ఎంత ప్రాముఖ్యతగా జరుపుతారో తెలియజెపుతూ ఆ యొక్క సంప్రదాయాన్ని తెలియజేశాడు కవి రచయిత. మానవ సంబంధాల గురించి, పాఠశాల యొక్క ప్రాముఖ్యత గురించి, పండుగల యొక్క ప్రాశస్త్యాన్ని గురించి కూడా ఈ నవల్లో చెప్పడం విశేషం. జాతర పూర్తయిన జాతర రోజు గంగమ్మ గుడి దగ్గర కోలాటం, చెక్కభజన, హరికథలు చాలా సందడిగా జరిగాయి. గంగమ్మ గుడి దగ్గర కోలాహారం తగ్గిన తర్వాత ఎవరిళ్లకు వాళ్ళు చేరుకుంటున్నారు. ఇంతలో జాను జాను అమృతం నువ్వేమైనా చూశావా అంటూ అడిగింది పావని పిన్ని. తలో దిక్కు వెళ్లి అందరూ వెళ్లి వెతికారు కానీ ఎక్కడ అమృత అచూకే తెలియలేదు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ కానిస్టేబుల్ కనకరాజు మాత్రమే ఉన్నాడని, స్టాఫ్ అందరూ మినిస్టర్ ప్రోగ్రాంలో ఉన్నారని చెప్పారు. కానిస్టేబుల్ కనకరాజు పేరు వినగానే అమృత అదృశ్యం వెనకాల ఈ కనకరాజు హస్తం ఏదైనా ఉందేమో అన్న అనుమానం కలిగింది జానుకు. ఎందుకంటే మంజు వాళ్ళ బాబాయ్ కొడుకుని రిత్విక్ని కూడా కనపడకుండా పోయాడు, ఇప్పటికీ తెలియలేదు. ఈ సందర్భంగా కనకరాజు చాలాసార్లు మల్లయ్య తోటలోకి వస్తూ పోతూ ఉండటం, అప్పుడప్పుడు అంబులెన్స్ కూడా వచ్చి వెళుతుండటం గుర్తుకొచ్చింది. ఆ అనుమానం నిర్ధారణ కోసం అమృతను ఆ తోటలోనే బంగ్లాలోనే దాచారనే సంశయం జానులో కలిగింది. అంతే, స్నేహితులకు జాగ్రత్తలు చెబుతూ నేను లోపలికి వెళ్తున్నాను అంటూ చెట్టు కొమ్మకు తాడుగట్టి గోడ దిగి లోపలికి వెళ్ళింది జాను. ఆమె అనుమానమే నిజమైంది. అక్కడ ఎరువులు బస్తాల దగ్గర అమృతకు మత్తు మందిచ్చి గుడ్డలో చుట్టు పెట్టారు. రాత్రి 12-10 గంటలకు అంబులెన్స్లో అమృతను తీసుకుని బయలుదేరుతుంది. క్షణం ఆలస్యం చేయకుండా జాను అంబులెన్స్ పైభాగంలోకి పడుకుంది. తన స్నేహితురాళ్లకు ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపుతూ అంబులెన్స్ వెళ్తున్న మార్గాన్ని లైవ్ లొకేషన్ పంపింది. పీఈటీ మేడం శకుంతల మేడం గారితో మాట్లాడి ఇంట్లో అమ్మా నాన్నలకు ధైర్యం చెప్పమని మెసేజ్ పంపింది. జాను సెల్లుకు ఎస్పీ గారి నుండి మెసేజ్ వచ్చింది. మేము అంబులెన్స్ను ట్రాక్ చేసి మిమ్మల్ని కాపాడుతాం అనే సమాచారం జానుకు అందింది. అంబులెన్స్ చిత్తూరు బయట గుంతల మట్టి రోడ్డులో వెళ్తుంది. ఆ కుదుపులకు జాను ఫోన్ కూడా జారి చెట్లలో పడిపోయింది. ఆ అంబులెన్స్ ఒక బంగళా ముందు ఆగడం అమృతను దింపి లోపలికి తీసుకుపోయారు. జాను అక్కడ కిడ్నాప్ వాళ్లకు దొరికే సమయానికి పోలీస్ వ్యాన్లు రావడం అందరిని అరెస్టు చేస్తారు. రచయిత కథ అంతా అనేక మలుపులతో భావి భారత పౌరులను ధైర్యవంతులుగా, ముఖ్యంగా ఆడపిల్లల్ని ఎందులోనూ తక్కువ కాదనే విషయాన్ని అడుగడుగునా ప్రదర్శించారు. ఒక రకంగా రచయిత స్త్రీ పక్షపాతి అనిపిస్తుంది. చివరిలో 3 ఏళ్ల పిల్లల్ని బొంబాయిలో అమ్ముతున్న ఆ ముఠా సభ్యులందరినీ పట్టుకున్నట్లు సుఖాంతం చేయడమే కాదు, దేశంలో ప్రస్తుతం పసిపిల్లల వేల మంది ఇలా అమ్ముడుపోతున్న పెద్ద సమస్యను ఛేదించిన ఒక పాఠశాల అమ్మాయి జాను ధైర్య సాహసాలను ప్రపంచానికి తెలియజేయడమే ద్వారా రచయిత ఉద్దేశం బాలికలకందరికీ ఒక స్ఫూర్తిని కలిగించడమే. జాను ఆమె స్నేహితురాళ్లకు పోలీస్ శాఖ నుండి నగదు బహుమతులు, రాష్ట్రపతి నుండి పొందే సాహస బాలల అవార్డు ఎంపికతో పాటు ఎంతో ఛందస్సభావాలతో ఆడపిల్లలను తక్కువ చేసి మాట్లాడే నాన్నమ్మ గోవిందమ్మతో మాట్లాడించి ఆడపిల్లలు కాదు ఆడపులులు అనే మాటలు మాటకు నిలుటద్దంగా చూపిన జాను అనే నేను, నా స్నేహితురాళ్లు అనే నవల పాఠశాల విద్యార్థులు, ముసలివాళ్లు ముఖ్యంగా చదవాల్సిన పుస్తకం ఇది. రచయిత ఎలాంటి మార్పును ఆశించాడో ఆ మార్పు సమాజంలో రావాలని ఇంత గొప్ప నవల రచించిన పేట యుగంధర్ గారికి అభినందన తెలుపుతూ మీ డాక్టర్ నిమిలేటి కిట్టన్న స్వస్తి.
1: ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో జాను అనే నేను, నా స్నేహితులు పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ నిమిలేటి కిట్టన్న.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా మనం వినబోతున్నాం దక్షిణ భారత గాయని స్వర్ణలత గారు మరణించిన రోజు ఈరోజు వారు పాడిన ఈ పాట ఇప్పుడు విందాం. నీవల్లే నీవల్లే సినిమా నుంచి హరిచరణ్ స్వర్ణలత పాడిన భువనచంద్ర గీతం అది. ఈ పాటకు సంగీతం హారీష్ జయరాజ్. పాట విందాం.

కట్టుకోబోయేటోడికి కళ్ళతో మాట్లాడినా వినపడతాదంట. ఏంది ఇన్నావా?

విన్న పాట లెనిన్ ఈ సినిమా నుంచి. ఈ పాట పాడిన వారు శ్వేతమోహన్, జుబిన్ నుటియాల్. అనంత శ్రీరామ్ గీతానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం విందాం మున్న సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన కండికొండ గీతం, హారిస్ జయరాజ్ సంగీతం.

ఉదయరాగం సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత నరేష్ అయ్యర్ పాడిన పాట విందాం. లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ సినిమా నుంచి అనంత శ్రీరామ్ గీతం, మిక్కీ జే మేయర్ సంగీతం.

పిన్నపాట ఆగడు సినిమా నుంచి, ఆగడు సినిమా నుంచి రాహుల్ నంబియార్ పాడిన భాస్కర్ భట్ల గీతం అది, ఎస్ఎస్ తమన్ సంగీతం. ఉదయరాగం సినిమా పాటలు విన్నారు. సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెం సేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: చర్యలు చేపట్టడానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఎల్నినో సమస్యను అధిగమించడానికి త్రాగునీరు వృధా చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి వనరులను అవసరమైన మేరకు చెరువులు కాలువల ద్వారా ముందస్తు ప్రణాళికతో నింపుకునే విధంగా ఎప్పటికప్పుడు నీటి సరఫరా అధికారులు పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రీసర్వే కార్యక్రమాన్ని రాష్ట సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ స్వయంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లు జరగకుండా జిల్లా రెవెన్యూ సర్వే అధికారులు రైతుల సమక్షంలో సర్వే నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేలో తప్పులు పునరావృతం కాకుండా సర్వే నిర్వహించిన తర్వాత రైతులకు భూ వివరాలను తెలియజేసేలా ఈకేవైసీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మెరుగుపరచడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కృష్ణా విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు కార్యశాలను జిల్లా పారిశ్రామిక శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ హాజరై యువ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అనుమతులు రుణాలను అందించి వివిధ రంగాల్లో నిపుణులైన యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. కృష్ణా జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేసే దిశగా ప్రతి గ్రామంలో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ శాఖల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. పెడన మచిలీపట్నం నియోజకవర్గం నూతన శాఖలను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రైతులకు వారి వ్యవసాయానికి అవసరమైన రుణాలను అందిస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడం వల్ల 1800 కోట్ల రూపాయల వాణిజ్యం చేశామని తెలిపారు. బంటుమిల్లి గ్రామంలో స్వయం సహాయక సంఘాలకి 2 కోట్ల 50 లక్షల రూపాయల రుణాలను పంపిణీ చేశామని చెప్పారు. అవనిగడ్డ మచిలీపట్నం నియోజకవర్గాలలో కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని కృష్ణాష్టమి సందర్భంగా గోవులను పూజిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి బోధనలు, ధర్మం, సత్యం, న్యాయం పట్ల ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ది చేయడానికి ప్రత్యేకమైన నిధులను రాష్ట ప్రభుత్వం కేటాయిస్తోందని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు, పౌష్టిక ఆహార పంపిణీ తీరును పరిశీలించేందుకు జిల్లాలో రాష్ట ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలల్లో, రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జిల్లాలో పోషకాహార లోపం లేకుండా పిల్లలకు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తోందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బాలసౌరి జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి సమస్యలను సానుకూలంగా విని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పార్లమెంటు అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 74 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల బందరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఘనంగా నిర్వహించింది. రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన నిబద్దత, ధైర్య సాహసాలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణాజిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్

కార్యక్రమంలో ముందుగా విందాం. సదా చాలేశ్వరం భూపాలం రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షార్ వారి కీర్తన.

0: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తర్వాత శంభో మహాదేవ కామవర్ధిని రాగం రూపకతాళం త్యాగరాజు వారి కీర్తన.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి గాత్రం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9:34. ఇప్పుడు విందాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమానికి ముందుగా నేను మా వాట్సాప్ నెంబర్స్ చెప్పేస్తాను, మీరు రాసుకోండి, మీరు వెంట వెంటనే మెసేజెస్ పంపండి. తర్వాతి కార్యక్రమానికి మీరే ముందు వాళ్ళు అవుతారు. సో మనకు ప్రతి వారం బుధవారం శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు వాట్సాప్ చిత్రమంజరి ఉంటుంది, మర్చిపోకండి. మీరందరూ కూడా అంటే హలో ఆకాశవాణికి ఫోన్ చేసేవాళ్ళు వాట్సాప్కి పంపరన్నమాట, ఎందుకో తెలీదు. మరి మీకు కూడా హలో ఆకాశవాణి చేస్తున్నారంటే హలో, మరి

0: అందులో ఫోన్ ఉంటుంది, ఫోన్లో వాట్సాప్ ఉంటుంది. కాబట్టి లైన్ దొరకలేదు అని బాధపడుతున్న వారి కోసమే కదా మేము వాట్సాప్ చిత్రమంజరి పెట్టాం. కాబట్టి మీరు తప్పకుండా వాట్సాప్ చిత్రమంజరి చేయండి. హలో ఆకాశవాణిలో లైన్ దొరకలేదని మాత్రం ఎప్పుడు బాధపడకండి. ఇందులో కూడా మీ పేర్లు వినబడతాయి, మీరు అడిగిన పాట, మీ సినిమా పేరు అన్నీ ఉంటాయి స్పష్టంగా. అందుకే మా నెంబర్ చెప్పేస్తాను, ఒకసారి రాసుకోండి. 8772 4 6 6 5 8 7 2 2 4 6 6 0 5 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ చేసేటప్పుడు ఒక్కసారి మాకు మెసేజ్ సెండ్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, మీ పేరుందా, మీ ఊరి పేరుందా, సినిమా పేరుందా, సినిమాలో పాట ఉందా, ఖచ్చితంగా ఆ పాట ఆ సినిమాలోనేనా అని ఒకసారి చెక్ చేసుకుని పంపండి. ఓకే, మరి మొదలు పెట్టేస్తున్నాను. వెల్కమ్ టు వాట్సాప్ చిత్రమంజరి. మొదటి కాలర్ ఆకాశవాణి తిరుపతి సిబ్బందికి నమస్కారాలు అంటూ మొదలు పెట్టేశారు మెసేజ్. గుడ్ మార్నింగ్ అన్నారు. ఓకే అండి, శుభోదయం, గుడ్ మార్నింగ్ మీకు కూడా. మహర్షి సినిమా నుంచి మాటరాని మౌనం ఈ సాంగ్ మాకోసం వినిపించండి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అక్కడి నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరు కోరుతున్నారు వీరి కోసం. ఈ పాట ఇప్పుడు విందాం. ఈ పాట వినే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ వారి కుటుంబ సభ్యులు. సీతారామరాజు సినిమా నుంచి శ్రీవారు దొరగారు అనే పాట తప్పకుండా వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట ఇప్పుడు వినేద్దాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు వాట్సాప్ చిత్రమందిరికి, శ్రీ రాజేశ్వరి విలాస్ క్లాసిక్ క్లబ్, అందులో నుంచి నాదారి ఎడారెడే పాట బికారి పాట వినిపించండి అంటూ కోరినవారు పి శంకరయ్య, ఓబులవారిపల్లి మండలం జీవీపురం గ్రామం నుంచి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందాం, శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, మీరు వింటున్నారు వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో. తర్వాత శ్రోత ఎవరు అంటే పులిచెర్ల మండలం మంగళంపేట గ్రామం, అక్కడ నుంచి నన్నూరు వాలిపల్లి నుంచి విలేజ్ అది. అక్కడ నుంచి కోరుతున్న శ్రోతలు ఎవరంటే హాయ్ మేడం నమస్తే అంటూ మనకు మెసేజ్ మొదలుపెట్టి మాకు మాకోసం మా అన్నయ్య సినిమా నుంచి పాట తప్పకుండా వినిపించండి అంటూ కోరిన శ్రోతలు ఎవరంటే నాగార్జున, ద్రాక్షాయణి, గిరి సాత్విక్, తేజోష్, ఇంకా వారి గ్రామస్తులందరి కోసం పక్కన వీధిలో పక్కన గ్రామస్తులందరి కోసం కూడా ఈ పాట వినిపించాలని మెసేజ్ చేశారు. మీరు కోసం ఈ పాట విందాం.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5, 103.2 మెగాహెర్ట్జ్ పై. తర్వాత శ్రోత కల్పరా సినిమా నుంచి దిక్కులు చూడకు రామయ్య అనే పాట వినిపించమని మనకు మెసేజ్ చేశారు. వారు ఎవరంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, రశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు. వీరు కే మునిరత్నం గారు, బంగారుపాళ్యం నుంచి, ఆర్ఆర్ నగర్ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఏమనంటే, జీవన తరంగాలు సినిమా నుంచి టైటిల్ సాంగ్ వినిపించండి అని మనకు పంపించారు. ఆ పాట ఇప్పుడు విన్నాం కదా, మరి కల్పన సినిమా నుంచి పాట వినిపించమని పంపిన శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవ్. వీరు కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. శ్రోతలు తర్వాత కోరినారు, మనకు మెసేజ్ పంపిన శ్రోతలు, శుభోదయం అంటూ ముత్యమంత ముద్దు సినిమాలో ప్రేమలేఖ రాశానే పాట వినిపించండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజని, మాయ, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యుల కోసం ఈ పాట అన్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు కదా శ్రోతలు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 9:42 దాటి 32 సెకండ్లు. తర్వాత శ్రోత మనకు ఏమైనా మెసేజ్ చేశారంటే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ మొదలుపెట్టారు. వీరు సరిలేరు నీకెవరు సినిమా నుంచి పాట కావాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం నుంచి ఖ్యాదర్ వీరేష్, శ్వేత, వివేక్, విశ్వేష్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త కోరుతున్నారు. ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
3: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
4: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
3: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
3: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
4: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
3: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి FM 107.5 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 MHz పై. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి సర్దార్ గారు మనకు మెసేజ్ పంపారు. FMS సర్దార్ గారు, నమస్కారం మేడం అంటూ, మాకు ఎర్రమలేలు సినిమా నుంచి నాంపల్లి స్టేషన్ కాడా అనే పాట వినిపించగలరు నమస్కారం అంటూ మెసేజ్ చేశారండి. వారి కోసం ఈ పాట విందాం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు పెళ్లి సినిమా నుంచి మాకు వినిపించమని. వీరు గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచర్ల మండలం దడ్డాలవారిపల్లి నుంచి మనకు పంపించారండి. ఓకే శ్రోతలు, మీరు కొన్ని పాట విందామా?

0: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 10 గంటలు అవుతుంది. కొంచెంసేపట్లో వసుదైక కుటుంబం, అంతర్జాతీయ వారాంతపు వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. యావత్ ప్రపంచ దేశాల దృష్టి మరోసారి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్దమైంది. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఈరోజు రేపు జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రపంచంలోని పలు దేశాల అగ్రనేతలు హాజరవుతున్నారు. రష్యా, చైనా, దక్షిణాఫ్రికా సహా 11 బ్రిక్స్ సభ్య దేశాల అధినేతలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫతా ఎల్సీసీ, ఇండోనేషియా అధ్యకుడు ప్రభువ సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు మసూద్ పెజెష్కియాన్, అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీతో సహా ప్రపంచ నాయకులు ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఇక చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 7 ఏళ్ల విరామం తర్వాత భారత్లో పర్యటించడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సభ్య దేశాల నాయకులతో పాటు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ డాక్టర్ టెడ్రోస్ అథనోమ్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యకురాలు దిల్మా రౌసెఫ్లు ఈ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాలు, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక సవాళ్ల నడుమ గ్లోబల్ సౌత్ దేశాల అభివృద్ది ప్రాధాన్యతలను గలమెత్తేందుకు భారత్ ఈ వేదికను సిద్దం చేసింది. ప్రపంచ జనాభాలో సగం వాటా ఉన్న ఈ బ్రిక్స్ కూటమి ఢిల్లీ వేదికగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నాయన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ బ్రిక్స్ సమావేశాలను పురస్కరించుకుని భారత్కు వచ్చిన పలు దేశాల అగ్రనాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నిన్న సాయంత్రం జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో బ్రిక్స్ కూటమికి ప్రాధాన్యత పెరుగుతోందని, ప్రపంచ జీడీపీలో 40% బ్రిక్స్ దేశాల నుంచే వస్తోందన్నారు.

0: బ్రిక్స్ కూటమి ప్రపంచానికి దారి చూపిస్తోందన్నారు. ఐటీ ఏఐ రంగాల్లో భారత్ దూసుకువెళ్తోందని, బ్రిక్స్ దేశాల్లో పట్టణీకరణ వేగంగా సాగుతుండటంతో ఇది ప్రపంచ ఆర్థిక రంగానికి ఊతమిస్తోందని చెప్పారు. ఐటీఏఐ రంగాల్లో భారత్, టెక్నాలజీ దిగ్గజాలుగా చైనా, ఏరోస్పేస్ రంగాల్లో బ్రెజిల్ సత్తా చాటుతున్నాయని చెప్పారు. ఇలా బ్రిక్స్ కూటమి దేశాల నుంచి విజయగాథలు వెలుగులోకి వస్తున్నాయని, పాశ్చాత్య దేశాలతో ఇవి పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్పై బహుముఖంగా దాడి జరుగుతోందన్న ఆయన, అంతర్జాతీయ రవాణాకు ఆటంకం కలిగించడమే కాకుండా ఆ దేశంపై అక్రమంగా ఆంక్షలు కూడా విధిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, 2006లో 4 దేశాలతో బ్రిక్స్ ప్రస్థానం మొదలైందని, ఇప్పుడు 21 దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం ఈ దేశాల్లోనే ఉందని, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా 25% పెరిగిందన్నారు. నూతన ఆవిష్కరణలు, సహకారం సుస్థిరాభివృద్దికి బ్రిక్స్ దేశాలు ఆలంబనగా నిలుస్తాయన్నారు.
1: ఆజ్ జబ్ దునియా మే ట్రేడ్ బారియర్స్ బడ్ రహే హై, భారత్ ఇకనామిక్ బ్రిజిజ్ బనా రహా హై. 2014 కే బాద్ సే హమ్నే దునియా కే కరీబ్ 40 కంట్రీస్ కే సాథ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కియే హై. బ్రిక్స్ మే భీ హమారీ అప్రోచ్ యహీ హై కి బారియర్స్ కో కమ్ కర్నా ఆర్ బిజినెసెస్ కే లియే అవసర్ బఢానా. ఇస్లియే హమారీ అధ్యక్షతా మే హమ్నే అగ్రికల్చర్, హెల్త్, స్కిల్స్ ఆర్ స్మార్ట్ గ్రిడ్స్ జైసే క్షేత్రో మే నయే కోఆపరేషన్ నెట్వర్క్ కా గఠన్ కియా హై. స్టార్టప్స్ ఆర్ ఎస్ఎంఈస్ కో మార్కెట్ ఆర్ ఫైనాన్స్ సే జోడ్నే కే లియే హమ్నే బ్రిక్స్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, బ్రిక్స్ ఎంఎస్ఎంఈ పోర్టల్ ఆర్ బ్రిక్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ జెసీ పెహలే కీ హై.
0: అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం సాధిస్తే 18 ఏళ్ల దాటిన ప్రతి అమెరికన్ పౌరునికి $5,000 ఇస్తామని ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డల్లాస్ లో జరిగిన రిపబ్లికన్ పార్టీ మిడ్ టర్మ్ కన్వెన్షన్ లో ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉన్నట్లుగా భావించి తమ పార్టీ మద్దతుదారులు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్లు గెలిస్తే ఓటర్లు గెలిచినట్లేనని, అప్పుడు వారికి $5,000 లభిస్తాయన్నారు. దానిని ట్రంప్ డివిడెంట్ అని పిలుస్తారని కూడా ట్రంప్ చెప్పారు.
2: Only I can make this promise to you, and here is my promise. If the Republicans win the House of Representatives and the United States Senate, both of them, because of our economic, tremendous economic success, like in history we've never had anything like what's happening, but because of our tremendous strength and success economically, I will issue a dividend to every adult citizen in the United States of America for $5,000. Very much like a successful company will do a cash distribution to its shareholders.
0: అయితే అమెరికాలో ప్రతి 4 ఏళ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అధ్యక్షుడి పాలనా కాలం సగం పూర్తయ్యాక అంటే 2 ఏళ్లకొకసారి మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి. అమెరికా పార్లమెంట్ లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లుంటాయి. దిగువ సభని పిలిచే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలు ఉండగా, సెనేట్ లో మొత్తం 100 స్థానాలు ఉంటాయి. నవంబర్ 3 జరగనున్న ఈ మధ్యంతర ఎన్నికల్లో 435 దిగువ సభ సీట్లతో పాటు 300 సెనేట్ స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీకి పార్లమెంట్లో బలం చేకూరుతుంది. ఒకవేళ అధికార పార్టీ ఓడిపోయినట్లయితే అధ్యక్షుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఉండదు, కానీ ఆయన ఏకపక్ష నిర్ణయాలను నిలువరించే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సభలో అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ అణ్వాయుధాన్ని దక్కించుకోవడానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్దంలో అమెరికానే గెలుస్తుందని చెప్పారు. వ్యూహాత్మకంగా కీలకమైన హార్మో జలసంధికి ట్రంప్ జలసంధిగా పేరు మార్చాలని తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
2: And food prices and almost every other item are rapidly going down. And by the way, oil will be going down as soon as we win the war with Iran, which is taking place right now. We're winning it. We control the Hormuz Strait. I think we should call the Hormuz Strait, we should call it the Trump Strait. I should get some. It's going to be called, ladies and gentlemen, I'll have an announcement. We'll call it the Trump Strait, and I'm sure the Iranian leadership will be thrilled with that.
0: అదేవిధంగా అమెరికాలో రాజకీయ నాయకత్వ మార్పు వస్తుందనే ఆశతోనే ఇరాన్ ఇంకా యుద్దాన్ని కొనసాగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికాలో బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ అణ్వాయుధ ఆకాంక్షలను సులభంగా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఇరాన్ ఇకపై ఎక్కువ కాలం ఆ భారాన్ని మోయలేదని, అమెరికాలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన తక్షణమే ఆ దేశం ఒత్తిడిని తట్టుకోలేక లొంగిపోక తప్పదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు ఆదివారం

నుంచి మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇరాన్పై అమెరికా ఆర్థిక సైనిక ఒత్తిడి కొనసాగుతుండగా ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ అమెరికా నౌకలు, ఇంధన రవాణా మార్గాలపై దాడులకు పాల్పడుతోంది. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ చమురు రవాణాకు సంబంధించిన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంది. ఈ పరిణామాలతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో ఒకటైన హార్మో జలసంధి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇరాన్ తన ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ భవిష్యత్తులో తమపై మరిన్ని దాడులు జరిగితే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు సోమవారం కూడా కొనసాగాయి. గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా చమురు సహజవాయువు ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. హార్మో జలసంధిలో నౌకల రాకపోకలకు సంబంధించి కొత్త పరిమిత ప్రాంతాన్ని ప్రకటించనున్నట్లు కూడా ఇరాన్ తెలిపింది. ఇక ఇరాన్కు చెందిన 5 ముడిచమురు రవాణా నౌకలపై అమెరికా బలగాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ వెల్లడించింది. మంగళవారం చేపట్టిన ఈ దాడుల్లో 4 నౌకలు పూర్తిగా ధ్వంసమైనట్లు, మరో నౌక దెబ్బతిన్నట్లు తెలిపింది. ఇక ఇరాన్ తీర ప్రాంతాలతో పాటు సౌదీ అరేబియాలో బుధవారం పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని కేష్మి ద్వీపంతో పాటు సిరిక్ మినాబ్ కౌంటీల తీర ప్రాంతాల్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికార మీడియా నివేదించింది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. బుధవారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటి 101.21 డాలర్ల వద్ద ముగిసింది. హార్మో జలసంధి ద్వారా సాధారణంగా జరిగే చమురు రవాణా తీవ్రంగా తగ్గిపోయింది. దీంతో ఇంధన ధరలు పెరగడం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు అధికం కావడం ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గురువారం హార్మో జలసంధి గుండా కేవలం 7 నౌకలు మాత్రమే ప్రయాణించాయని, సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 125 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో రాకపోకలు తీవ్రంగా తగ్గిపోయాయని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్దానికి సంబంధించి గతవారం కూడా పలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంగళవారం నుంచి రష్యా తమ దేశపు క్షిపణులు, డ్రోన్లతో యుక్రెయిన్పై తీవ్రమైన దాడులు చేసింది. అమెరికా శాంతి దూతలు జార్డ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్లు యుక్రెయిన్ రష్యాలో పర్యటించి శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడానికి ప్రయత్నించిన కొద్ది రోజులకే కీవ్ నగరంపై రష్యా భారీ వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 5 మరణించగా 35 మందికి పైగా గాయపడ్డారు. కీవ్లో నివాస భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర మౌలిక వసతులు కూడా దెబ్బతిన్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై యుక్రెయిన్ అధ్యకుడు వొలడిమిర్ జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా ప్రతినిధులు కొన్ని మంచి ప్రతిపాదనలు తీసుకొచ్చారని, భవిష్యత్ చర్చలకు ఇవి ఉపయోగపడవచ్చని చెప్పారు. ధాన్యం రవాణా, ఇంధన మౌలిక వసతులు, యుద్ద ఖైదీల మార్పిడి వంటి అంశాలపై చర్చలు కొనసాగించే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఇండోనేషియాలోని అనక్ క్రకౌటో అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటనం చెందడంతో భారీగా అగ్నిపర్వత బూడిద వెలువడింది. జకార్తాలోని ప్రధాన విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాల్లో విమాన సేవలకు దీని కారణంగా అంతరాయం ఏర్పడింది. 1500కు పైగా విమానాలు, సుమారు 170,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారు. ఈ అగ్నిపర్వతం విస్ఫోటనంతో బూడిద మేఘం సుమారు 50,000 అడుగుల ఎత్తు వరకు చేరింది. అయితే 2018లో జరిగినట్లుగా సునామీ ముప్పు ప్రస్తుతం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాంగో తూర్పు ప్రాంతంలోని బుకావు నగరంలో ఉన్న ఓ ప్రాంతంలో మొదట ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి పక్కనే ఉన్న 2 పాఠశాలలకు మంటలు వేగంగా వ్యాపించాయి. పురాహా ఉజమా ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, పదుల సంఖ్యలో గాయపడ్డారని స్థానిక అధికారులు వెల్లడించారు. ఉత్తరాఫ్రికాలో గురువారం కీలకమైన దౌత్య పరిణామం చోటు చేసుకుంది. అల్జీరియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జరిపిన చర్యలు ప్రేరేపితమైనవని పేర్కొంటూ అల్జీరియా ఈ నిర్ణయం తీసుకుంది. యుఏఈకి చెందిన సైనిక పౌర విమానాలకు తన గగనతలాన్ని మూసివేయనున్నట్లు ప్రకటించినప్పటికీ వాణిజ్య విమానాలకు 2020 చివరి వరకు మినహాయింపునిచ్చింది. చైనాలో గురువారం ఓ నౌకలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్ క్వింగ్డావో నగరంలోని ఓ నౌకా నిర్మాణ కేంద్రంలో విదేశీ జెండాతో ఉన్న కార్గో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే ఈ నౌక లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న ఓషన్ మెలోడీ అనే బల్క్ క్యారియర్ అయి ఉండొచ్చని, మరమ్మతుల కోసం చింగ్డావో బహే షిప్ యార్డ్లో ఆగిందని అధికారులు వెల్లడించారు. H1B వీసాదారులకు సంబంధించి అమెరికా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ప్రస్తుతమిస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేసేందుకు కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఎలిమినేటింగ్ ది డిస్క్రిషనరీ 60-డే గ్రేస్ పీరియడ్ అనే పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం శుక్రవారం ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. దీనిపై 60 రోజుల్లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS వెల్లడించింది.
ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులపై తీవ్ర

0: అవును చూపనుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే వీసా గడువు ముగియకు ముందే ఉద్యోగం కోల్పోయిన విదేశీయులు అమెరికాలో ఉండేందుకు వేరే అనుమతి లేకుంటే వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. E1, E2, E3, H1B, H1B1, L1, O1, TN కేటగిరీస్ కింద ఉన్న నాన్ ఇమిగ్రెంట్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు వర్తిస్తుంది. అమెరికాలోనే న్యూయార్క్ నగరం వేదికగా జరుగుతున్న 2026 యుఎస్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ తుది దశకు చేరుకుంది. మహిళల సింగిల్స్లో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబలంక వరుసగా నాలుగోసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అమెరికాకు చెందిన మూడో సీడ్ జెస్సికా పెగులాను 7-5, 6-2 ఆమె ఓడించారు. మరో సెమీఫైనల్ మ్యాచ్లో రెండో సీడ్ ఎలెనా రెబిక్నా నాలుగో సీడ్ అమెరికా క్రీడాకారిణి కోకో గాఫ్పై 3-6, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్కు ప్రవేశించారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తల సమాహారాన్ని వినిపించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: హర్విల్లు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం దీపు గారు అంటూ పంపిస్తున్నారు. కొనకొండల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్రావు బెంగళూరు నుంచి. 2026 కాదు 2027లో కూడా ఎక్కడ జరుగుతుందో ఆన్సర్ చెప్పేశారనమాట. ఎనివే ఇంతకి ఆన్సర్ ఏంటి అంటే 2026 బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే గనక న్యూఢిల్లీ అనమాట. అండ్ ఈ బ్రిక్స్ నాయకుల సదస్సు సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు హర్విల్లీలో సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే

అండ్ అగైన్ బ్రిక్స్ కి సంబంధించిన ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అనమాట. 2026 ఈ బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866243414. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపోత్సవ. క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి 2026 బ్రిక్స్ సమావేశంలో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలా మంది తాన్సులు పంపించారు, ఎవరెవరు పంపించారు చూద్దాం. వేటపాలెం రామ్నగర్ నుంచి బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పసుపులేటి వెంకటరత్నం అండ్ ఫ్యామిలీ వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనందరావు కాల్ నుంచి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఏదోచి సక్కుబాయి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గొల్నేపల్లి నుండి మిరియాల గోవర్ధన్ వాణి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ఐసి కాలనీ నెల్లూరు ఆనందపురం నుంచి ప్రసాద్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు కృష్ణవేణి నీలేంద్ర హరిణి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కలవందరపాడు గ్రామం నుండి ఖాసిం మత్తుజావాలి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రవి వర్మ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపురం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విజయవాడ నుంచి నందు గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఫుల్ వర్షం మేడం అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు పంపిస్తున్నారు అనమాట. ఎస్ ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి కలిసి రెండింటికి ఆన్సర్ పంపించేశారనమాట అన్న

అలాగే మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు గారు, దామర్ల పెద్దమ్మ సార్ గారు పంపిస్తున్నారు. మంగళగిరిలో చాలా కూల్ గా ఉంది అంటూ పంపిస్తున్నారనమాట. సో బట్ నేను

2026లో బ్రిక్స్ లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే గనక 11 దేశాలు అనమాట. సో 11 దేశాలు ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది కూడా రైట్ ఆన్సరే పంపించేశారు. అండ్ అలాగే జస్ట్ ఇప్పుడే మళ్ళీ కొంతమంది ఆన్సర్లు పంపిస్తున్నమాట, నేను ఆన్సర్ రివీల్ చేసేసాక. ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పండిమిత్ర సుబ్రహ్మణ్యం గుడివార నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగైన్ నేను రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మళ్ళీ ఇంకొక ఆన్సర్తో పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపిస్తున్నారు, మీ పేరు మర్చిపోయారండి పంపించడం, ఊరు మాత్రమే పంపించారు. ఓకే డానియల్ అనూషా గారా, ఓకే నెక్స్ట్ మాకు వర్షం వద్దామా లేదా అన్నట్లుగా ఉంది అంటే పంపిస్తున్నారు. పెద్దాపురి నుండి బండారు త్రిమూర్తుల గుప్త గారు, ఓకే ఇక్కడ అయితే బాగా పడుతుంది వర్షం. ఎనివే ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. అండ్ సాంగ్ కంటే ముందు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో ఇవాళ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే గనక భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసి వాట్సాప్ చేయాల్సింది నెంబర్ 0866248814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉన్న వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అన్న ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కదా, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించేశారు. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపిస్తున్నారు.

అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన నుంచి జోగనంద్రావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు. మా పెడనలో ఇన్నాళ్లకి వరుణు ఖండించాడు, వర్షం పడుతుంది అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హ్యాపీ గణేష్ చతుర్థి అడ్వాన్స్ గా అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే మీ పేర్లు చెప్పకుండా మొత్తం మా ఆర్జన పేర్లు నింపేశారు, సో మీ పేరైతే లేదు. ఎనీవే మీరైతే రైట్ ఆన్సర్ పంపించేశారు, సో ప్లీజ్ మీరు మెసేజ్ పంపించేటప్పుడు మీ ఆన్సర్ తో పాటు మీ పేరు ఊరు కూడా ప్రతి మెసేజ్ లోనూ పంపించండి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఎదొచ్చి సక్కుబాయ్ గారు సూపర్ సాంగ్స్ అంటూ పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే అహ్మదాబాద్ నుంచి సాయి పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే ఏమీ పంపించలేదు. అండ్ అలాగే పుట్టపాక నుండి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, నీలేంద్ర, హరిణి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ ఎవరు పేరేమీ పంపించలేదు అండ్ ఆన్సర్ కూడా పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి సత్య భార్గవి గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా భవానీపురం నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక నమస్తే ఆచార్య మేడం అండి పంపించేస్తున్నారు, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంకా బోల్డ్ అన్ని ఆన్సర్లు అయితే ఉన్నాయన్నమాట ఈ క్వశ్చన్ కి. సో అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండని వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే గిపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ ఇందాక అడిగాను కదా ఆల్రెడీ, భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసి, సో ఎవరు పంపించారు అంటే కనుక ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం మత్తుజా వాళ్ళే పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటగిరి శివతేజ్ జగిత్వాల గారు జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, అంటే కొంచెం ఇండైరెక్ట్ గా పట్టారు బట్ రైట్ ఆన్సర్ అయితే పెట్టారనమాట. చాలా ఫన్నీగా పెట్టారు ఆన్సర్. ఎనివే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే మేఘన పర్వీన్ కావ్య శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఓకే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, ఎంఎం నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ కరెక్ట్ ఆ వర్డింగ్ అనేది కొంచెం డిఫరెంట్ గా పంపించారు. ఎనివి నెక్స్ట్ కనకారావు గారు పెడల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పండిత మిత్ర సుబ్రహ్మణ్యం గుడివాడ కృష్ణా జిల్లా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక హాయ్ మేడం మీ ప్రశ్నకి జవాబు అంటూ పంపిస్తున్నారు, హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిషిక అండ్ హనీ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి పంపిస్తున్నారు, డి వర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తి బాయ్ అంటూ పంపిస్తున్నారు. బట్ మీరైతే ఆన్సర్ పంపించలేదు, ఓన్లీ మీ పేర్లు మాత్రమే పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వెన్నెల వెన్నెల పాట ద్వారా మాకు వర్షం పంపించారా అంటూ పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరంటే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు, గంగిశెట్టి చాందిని మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నాకు నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విజయవాడ నుంచి పంపిస్తున్నారు బట్ మీ పేరు అయితే చెప్పట్లేదు, రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇందాక కూడా మీరే పంపించారు, పేరు లేకుండా ఓన్లీ ఆన్సర్ మాత్రమే పంపిస్తున్నారు. ఓకే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, రామ్నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే హయాతి అండ్ అస్మిత విజయవాడ నుంచి మీరే చెప్పండి అంటూ పంపిస్తున్నారు, నేను ఎలాగ చెప్తాను ఆన్సర్. ఎనివే నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ దివ్యబాయ్ అజయ్ శృతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో నేనే చెప్తున్నాను ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశం 2035 నాటికి ఏ ముఖ్యమైన అంతరిక్ష ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అంటే గనక భారతీయ అంతరిక్ష స్టేషన్ ని పెట్టాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు? క్వశ్చన్ మళ్ళీ

రిపీట్ చేస్తున్నాను. 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు. సో ఆ దేశం పేరేంటో మీకు తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేసిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీప్. అండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని సందర్శించినా తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారు అని చెప్పేసి. సో చాలా మెసేజ్లు అయితే వచ్చేసినాయి. సో ఎవరు పంపించారో చూసేద్దాం. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నుంచి, నెల్లూరు హర్నాదాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మూసపేట గ్రామం మహమూనగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి, నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబికా గారు భవానీపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హయాతి హస్మిత రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ రామానగర్ నుంచి బొడ్డు బాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి అనూష డేనియల్, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొనుకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ తెనాలి గంగానమ్మపేట నుంచి గంగిశెట్టి వెంకట చాందని గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక రైట్ ఆన్సర్ పంపించేశారు వెంకట నారాయణ అండ్ ఝాన్సీ ఖమ్మం నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ కోటగిరి స్వరూప రాణి జగిత్యాల నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, ఎదోచి, సక్కుబాయి గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఈరోజు మీ షో చాలా బాగుంది దీపు గారు అంటూ పంపిస్తున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వినాయక చవితి పండుగ అంటే అందరికీ ఇష్టమే, నాకు మరీ ఇష్టం, ఎందుకంటే వినాయక చవితి మరణాడు ఋషి పంచమి నాడే అంటూ పంపించేస్తున్నారు. మీరు అచ్చగా ఇంక వినాయక చవితి మూడులోనే ఉన్నట్లున్నారు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే గనక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి దిగోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భాను ప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్, మత్యబాయ్ పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, లాస్ట్ ప్రశ్నకి ఆన్సర్ అంటూ పంపించారు. ఎనీవే రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీ మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక 2026లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 38 సంవత్సరాల తర్వాత శ్రీలంకని సందర్శించిన తొలి భారత రక్షణ మంత్రిగా నిలిచారనమాట. సో శ్రీలంక ఈస్తా రైట్ ఆన్సర్. అండ్ ఇప్పుడు ఇంకొక మెసేజ్ కూడా వచ్చేసింది, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే శ్రీలంక ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 52 నిమిషాలు 15 సెకండ్లు కావస్తుంది. ఇంకా మరి ఈ రోజుకి మీ ఆజదీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. సో బోల్డ్ అన్ని విషయాలు అయితే షేర్ చేశాను అండ్ యూస్ఫుల్ విషయాలు షేర్ చేశాను అని అనుకుంటున్నాను. సో తప్పకుండా అందరూ కూడా ఫాలో అవ్వండి. సో మార్నింగ్ నుంచి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు ఎంకరేజ్మెంట్ డే కాబట్టి ఈ రోజు అనే కాదు ఎప్పుడు కూడా. సో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినైనా ఎంకరేజ్ చేయడానికి ముందు

ఉందండి, ఒక చిన్న మాట చాలు వాళ్ళకి బోల్డ్ అంత ఎంకరేజ్మెంట్ అనేటువంటిది వస్తుంది. అండ్ అలాగే సో మధ్యతరగతి కుటుంబంలో మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఖర్చులు ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం కదా, సో అవి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద కూడా మాట్లాడుకున్నాం, సో అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో ప్రతి ఒక్కటి కూడా అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది. ఎనీవే, మరి ఇంకొక రోజు ఇంకొక షోలో ఇంకా బోల్డ్ అనే విషయాలతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ అందరికీ అడ్వాన్స్ ఒక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ చెప్పేస్తుంది మీ ఆజదీపు. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ యలప్రగడ. నాటో విస్తరణ, ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్దం కొనసాగుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈరోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలిరోజు సదస్సు జరగనుంది. విజయవాడ నగరంలో కుండపోత వర్షం కురిసింది. విజయవాడలోని ప్రముఖ ప్రాంతాలైన బెంజ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంజ్ సర్కిల్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు క్షేత్రస్థాయిలో దిగి డ్రైనేజ్ నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు రామచంద్రాపురం, ముమ్మిడివరం నగర పంచాయతీలో పలు కాలనీలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 10 అత్యవసర చికిత్సా కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించనున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాస్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకొచ్చిన బెన్ షెల్టన్ ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నెంబర్ 1 రిబకినా డిఫెండింగ్ ఛాంపియన్ సబలింకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ హలో గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ, 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఇంటరైపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం తులసి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం సినిమా కపులు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకీ ఎందుకు మిరపకాయ మూవీ నుంచి ఈ సాంగ్ ప్లే చేశాను అంటే కనుక, ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే ఆల్రెడీ అంతకుముందు సూపర్ హిట్ అయిన మూవీస్ ని మళ్ళీ రీరిలీజ్ చేయడం కదా. మరి రవితేజ నటించిన మిరపకాయ మూవీని సెప్టెంబర్ 18th న రీరిలీజ్ అయితే చేయబోతున్నారు అనమాట.

సో మళ్ళీ ఎవరైనా ఈ మూవీని థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 18th వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అలాగే ఉదయ్ కిరణ్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నీ స్నేహ మూవీ అనమాట సెప్టెంబర్ 19th న థియేటర్స్ లో మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో నీ స్నేహ అనే మూవీని మళ్లీ ఎవరైనా థియేటర్స్ లో చూడాలి అనుకుంటే సెప్టెంబర్ 19th వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నీ స్నేహం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఇంకా అసలు రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ ఏంటి సెప్టెంబర్ లో అనేవి ఇవాళ సినిమా కబుర్లో ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నీ స్నేహం మూవీ నుంచి సాంగ్ వింటూ స్టేజ్ 1.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఏంటి అంటే కనుక నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటించిన చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట. మరి ఈ మూవీకి అక్కి విశ్వనాథ్ రెడ్డి అయితే దర్శకత్వం వహించారనమాట. ఓ సరికొత్త స్పై కథాంశంతో ఈ మూవీని అయితే తీర్చిదిద్దడం అయితే జరిగింది. మరి ఈ మూవీ మనందరి ముందుకి థియేటర్స్ లో ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 18 ఈ సినిమా అయితే మనందరి ముందుకి రాబోతుంది అనమాట. అలాగే డీజే టిల్లు సినిమాతో మనందరినీ నవ్వించిన దర్శకుడు విమల్ కృష్ణ, ఆయన దర్శకత్వంలో రూపొందించిన ఎంటర్టైనర్ ఏంటి అంటే కనుక టైటిల్ చాలా డిఫరెంట్ గా అండ్ వెరైటీగా ఉంటుంది తెలుసా. ఏంటి అంటే కనుక అనుమాన పక్షి. ఎస్, మీరు విన్నది నిజమే, నేను అన్నది కూడా నిజమే అనమాట. మరి టైటిల్ అయితే అదే. మరి ఈ మూవీ ఎప్పుడు రాబోతోంది అంటే కనుక సెప్టెంబర్ 18 మనందరి ముందుకి రాబోతోంది అనమాట. రాగ్ మయూర్ అలాగే మెరీన్ ఫిలిప్ అయితే హీరో ఇంకా హీరోయిన్ గా ఈ మూవీలో నటించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని మనందరం థియేటర్స్ లో చూడాలి అంటే ఇందాక చెప్పాను కదా సెప్టెంబర్ 18 వరకు వెయిట్ చేయాల్సింది అనమాట. మరి ఇంకా నేను అప్డేట్స్ అయితే చెప్పేస్తాను మూవీస్ కి సంబంధించింది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం టిల్లు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ వింటూ స్టేట్యూన్ 2 101.3 విత్ భారతీయ ఫామ్.

0: FM 101.3.
1: Jolly, jolly news today. Rolly, poly, run into

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ గురించి అప్డేట్స్ అయితే చెప్తూ ఉన్నాను కదా. పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఏంటి అంటే దయారా అనమాట. నిజ జీవిత ఘటనలు ఆధారంగా దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ మూవీ అయితే తెరకెక్కించారనమాట. మరి ఈ మూవీ మనందరి ముందుకు ఎప్పుడు రాబోతుంది అంటే సెప్టెంబర్ 18 న రిలీజ్ అవ్వబోతుంది అనమాట, హిందీలో ఇంకా మలయాళంలో. సో ఈ మూవీని చూడాలి అనుకుంటే, అంటే కొంతమందికి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసమే దయారా అయితే వచ్చేస్తుందనమాట. సో ఈ మూవీని సెప్టెంబర్ 18 అయితే చూసేయచ్చు. సో అదనమాట ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం బంగారాజు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో సినిమా కబుర్లు ప్రోగ్రామ్ కి అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. రాష్ట అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్టానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో

చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి పెంచ్ సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రెండేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం స్పైర్ నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలుపెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. వివాదాల పరిష్కారంతో పాటు సత్వరమే న్యాయం అందించేందుకు జాతీయ లోక్ అదాలత్లు ఎంతో దోహదం చేస్తున్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి అన్నారు. నెల్లూరు నగరంలోని జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్లలో వేలాది కేసులు పరిష్కారమవుతున్నాయని కక్షిదారులు, ప్రజలు లోక్ అదాలత్ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆహ్వానించింది. టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాకలక్ష్మి, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రిని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ ఈవోలతో ముఖ్యమంత్రి చర్చించారు. 18వ బ్రిక్స్ కూటమి సదస్సు ఈరోజు, రేపు ఢిల్లీలో జరగనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

మనం అయితే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. పరిస్థితులు కఠినంగా మారినప్పుడు మనుషులు నిరుత్సాహపడడం సహజం. ఎందుకు అంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయనేది ఎవరికీ తెలియదు కాబట్టి. అలాంటప్పుడు ఒకరిని ప్రోత్సహించడానికి మనం చేసే చిన్న ప్రయత్నమే వాళ్లల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతుందన్నమాట. అవునా కాదా? మరి మాటే కదా, మనలో ధైర్యాన్ని నింపాలన్నా కృంగదీయాలన్నా ఏదైనా సరే మాటే అన్నమాట. మరి ఈ రోజు మనం ఏం చేయాలి అనేది ఇవాళ మీకు తెలుసాలో తెలుసుకుందాం. అలాగే మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఏంటో తెలుసా? ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజం, ఈ మాట నేను అనలేదు, ఎవరన్నారు అంటే కనుక మార్క్ ట్వైన్ అన్నారనమాట. మళ్లీ చెప్తున్నాం మీ అందరి కోసం, మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి ఉత్తమ మార్గం ఇతరులని ఉత్సాహపరచడానికి ప్రయత్నించడమే. ఇది నిజంగా నిజమని ఎందుకు అన్నాను అంటే, సో ఏదైనా రాసినప్పుడు మీ అందరికీ ఏదైనా షేర్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా టాపిక్ చెప్పాలి అనుకున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్ గా మేమందరం కూడా ఎలా లిజనర్స్ ని ఎంటర్టైన్ చేయాలి, ఎలా ఉత్సాహపరచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట.

ఆటోమేటిక్ గా మేము కూడా అప్పుడు ఉత్సాహంగా ఉంటాం. సో ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది, ఇలాంటి మాటలన్నీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని ఉత్సాహపరచాలి అనే ఆలోచనే మనం, అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అనుకునేలా చేస్తుంది అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి, చాలా విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవడానికి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ చుక్కల్లో చంద్రుడు అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

మనమైతే ఉన్నాం మీకు తెలిసిన ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇంకా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఒక్కోసారి మన ప్రయాణంలో నిరాశల దారుల్లో నడవాల్సి వస్తుందన్నమాట. ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాం. బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలు ఎవరికీ కనిపించవు కదా. మరి మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ ఎవరికీ కనిపించవు అనమాట. అలాంటప్పుడే మనల్ని మనమే ఓదార్చుకోవాలన్నమాట. నడిచే దారులు ఎంత కఠినంగా ఉన్నా మన ప్రయాణం అయితే ఆగిపోకూడదు. ఇప్పుడు పిల్లలైతే అసలు ప్రతి చిన్నదానికి సూసైడ్ చేసేసుకోవడం, ఏది జరిగినా సరే ఏదో టీచర్ తిట్టారనో లేదంటే అమ్మా నాన్న తిట్టారనో ఇలాంటి చిన్న చిన్న కారణాలతో సూసైడ్ చేసేసుకోవడం చాలా చాలా విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. బట్ అలా కాదు, మనకి ఎప్పుడైనా సరే ఏది చెప్పినా సరే, అంటే మనం మంచి నేర్చుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్నమాట. అసలు ఎంకరేజ్మెంట్ అనేది జీవితంలో ఎంత అంటే మనకి బాగా శూన్యంగా అనిపించినప్పుడు ఒక ధైర్యం ఒక మాట ఉంటుంది కదా, సో అక్కడి నుంచి మనకి నెక్స్ట్ అసలు లైఫే మారిపోతుందన్నమాట. ఒక చిన్న మాటకి అంత పవర్ అయితే ఉంది. మరి ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి మీ అందరి కోసం, ప్రతిరోజు వచ్చినట్టే 12:30 అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుందాం నేషనల్ డే ఆఫ్ ఎంకరేజ్మెంట్ గురించి. అంతవరకు స్టే ట్యూన్ 2 1.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. ఇక వార్తల వివరంగా, బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, భారత్, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 11 అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఏకతాటిపైకి రానున్నాయి. ఈ సమావేశంలో ప్రపంచ పాలన, బహుపక్షవాదం, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆహార, ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, విపత్తు వంటి ముఖ్యమైన అంశాలపై బ్రిక్స్ సభ్య దేశాల నాయకులు చర్చించనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, స్థిరత్వం కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశంలో పలువురు ప్రపంచ అగ్రనేతలు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, దక్షిణ

0: ఆఫ్రికా అధ్యకుడు సిరిల్ రామఫోసా, ఈజిప్ట్ అధ్యకుడు అబ్దుల్ ఫత్తా, ఇండోనేషియా అధ్యకులు ప్రబోవో సుబియాంటో, ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్ తదితరులు పాల్గొనున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు బ్రిక్స్ నాయకులతో వరుస ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్, అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలిద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియా అహ్మద్ అలీ, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హుంగ్లతో సమావేశం కానున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో చర్చలు జరిపినట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, సామాజ్య నిర్మాణం వంటి కీలక రంగాల్లో సాధించిన పురోగతి ఇరువురు సమీక్షించారు. ఈ సమావేశంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇథియోపియా పాల్గొనడం పట్ల ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రపంచ వాణిజ్యానికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావికుల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య అడ్డంకులు తొలగించి వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత్ నేడు వృద్దికి, స్థిరత్వానికి నమ్మకమైన వనరుగా నిలుస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, ఇన్నోవేట్ విత్ ఇండియా, స్కేల్ ఫర్ ది వరల్డ్ నినాదాలు పునరుద్ఘాటించారు. 2014 నుంచి భారత్ దాదాపు 40 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుందని గుర్తు చేశారు.
1: आज जब दुनिया में ट्रेड बैरियर्स बढ़ रहे हैं, भारत इकोनॉमिक ब्रिजेज बना रहा है. 2014 के बाद से हमने दुनिया के करीब 40 कंट्रीज के साथ फ्री ट्रेड एग्रीमेंट्स किए हैं. ब्रिक्स में भी हमारी अप्रोच यही है कि बैरियर्स को कम करना और बिजनेसेस के लिए अवसर बढ़ाना.
0: ब्रिक्स इंक्यूबेटर नेटवर्क, ఎంఎస్ఎంఈ పోర్టల్, స్టార్టప్ ఇన్నోవేషన్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా స్టార్టప్లు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు మార్కెట్లతో అనుసంధానించాలని మోదీ కోరారు. బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 50%, జీడీపీలో 40%, ప్రపంచ వాణిజ్యంలో 25% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు. 2006లో 4 దేశాలతో ప్రారంభమైన ఈ కూటమి నేడు 21 దేశాలతో విస్తరించిందని హర్షం వ్యక్తం చేశారు. గురుగ్రంథ సాహిబ్ ప్రకాశ్ పర్వ్ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ మానవత్వం, ప్రేమ, సమానత్వం, సేవ, దయ, సామరస్యాల గురించి గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఇస్తుందని ఓం బిర్లా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆయన బోధనలు అందరిలో సత్యమార్గంలో నడిపించేందుకు, నిరుపేదలకు సేవ చేసేందుకు, తోటి ప్రాణుల పట్ల ప్రేమ గౌరవభావాలు పెంపొందించేందుకు స్ఫూర్తినిస్తాయని అమిత్ షా తెలిపారు. గురుగ్రంథ సాహిబ్ పవిత్ర బోధనల వెలుగు ప్రతి ఒక్కరి జీవితాన్ని జ్ఞానం, విజ్ఞానం, శాంతి, సత్సంకల్పాలతో ప్రకాశింపచేయాలని, సమాజంలో సోదరభావం, ఐక్యత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రిక్స్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ అనేది ఉన్నత విద్య, పరిశోధన సంస్థల నుంచి వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపొందించబడిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. సోషల్ మీడియా పోస్టులో వీడియో సందేశం పంచుకుంటూ ఎక్స్పోజిషన్కు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకటం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ ఆవిష్కరణ వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందిందని తెలిపారు. భారత్ ఇన్నోవేట్స్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రభావం సృష్టించిందని జోషి తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన నేటితో 7 పూర్తి చేసుకుంది. చిన్న సన్నకారు రైతులకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో 2019లో ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు 60 వయసు తర్వాత నెలకు కనీసం 3,000 రూపాయల కనిష్ట పెన్షన్ లభిస్తుంది. వృద్ధాప్యంలో రైతులకు ఆర్థిక స్థిరత్వం, భద్రత కల్పించేందుకు ఈ పెన్షన్ పథకం రూపొందించబడింది. గత 7 చిన్న సన్నకారు రైతులకు ఇది ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా పథకంగా నిలిచింది. భవిష్యత్ కోసం మరింత ఆర్థిక నమ్మకంతో ప్రణాళికలు వేసుకునేందుకు రైతన్నలకు ఎంతగానో సహాయపడుతుంది. తెలంగాణ సహా 6 రాష్టాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి

ఆవాస్ యోజన 2 కింద 18,77,000 ఇళ్ల నిర్మాణాలు కేంద్రం ఆమోదించింది. ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ ఆయా రాష్టాలను కోరారు. న్యూఢిల్లీలో గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ అధ్యక్షతన జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ 9వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో వరద పరిస్థితి తీవ్రంగా మారడంతో ప్రభావిత కుటుంబాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తుంది. భారీ వర్షాలు రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలతో సుమారు 25 జిల్లాలు నీట మునిగాయి. గురువారం దాదాపు 8,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, దీంతో మొత్తం నిర్వసతుల సంఖ్య 21,000 చేరుకుందని, సహాయ శిబిరాల్లో సుమారు 3,000 మంది ఆశ్రయం పొందుతున్నారని రాష్ట సహాయ కమిషనర్ కార్యాలయం తెలిపింది. లక్నోతో సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రాగల 5 రోజుల్లో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడి జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన 3,000 మందికి దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. 2001 సెప్టెంబర్ 11 అల్ ఖైదా ఉగ్రవాదులు 4 విమానాలు హైజాక్ చేసి దాడులకు పాల్పడ్డారు. పెంటగాన్ వద్ద జరిగిన స్మారక కార్యక్రమంలో అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యకుడు జేడీ వ్యాన్స్ పాల్గొని నివాళులర్పించారు. మాజీ అధ్యకులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, జో బైడెన్ కూడా ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ దాడుల్లో మరణించిన వారి పేర్లు చదువుతూ వారు దేశం కోసం చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. విమానాన్ని కాపాడేందుకు ప్రాణాలర్పించిన ప్రయాణికులు ధైర్యం కొనియాడారు. ఈ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరంగా అనేక మార్పులు వచ్చాయి. ఈరోజు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరాఖండ్, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్, మహారాష్ట, ఛత్తీస్గఢ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ తెలిపింది. రేపటి వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, విదర్భ, బీహార్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో మోకీలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. అంతకుముందు భారత్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై 19-0 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్కు వెళ్లింది. రెండో సెమీఫైనల్లో చైనా జపాన్తో తలపడుతుంది. నిన్న జరిగిన పురుషుల జూనియర్ ఆసియా కప్ మొదటి సెమీఫైనల్లో మలేషియాను 3-1 తేడాతో ఓడించి భారత్ జట్టు ఫైనల్స్ చేరుకుంది. రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాతో తలపడనుంది. మహిళల టీ20 ఆసియా కప్ క్రికెట్లో భాగంగా రేపు దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను 4 తేడాతో ఓడించి శ్రీలంక ఫైనల్ ప్రవేశించింది. 130 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసి లక్ష్యం ఛేదించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో భారత మండపంలో ప్రారంభమవుతుంది. విద్యారంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ రూపొందించామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మహిళల హాకీ జూనియర్ ఆసియా కప్లో భాగంగా చైనాలో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ దక్షిణ కొరియాపై విజయం సాధించి ఫైనల్స్ చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఇందాకే చెప్పాను, ఒక్కొక్కసారి మన ప్రయాణంలో నిరాశల దారుల్లో నడవాల్సి వస్తుంది, అలాంటప్పుడు ధైర్యం కోల్పోతూ ఉంటాం. మరి బయట గాయాలైతే అందరికీ కనిపిస్తాయి, కానీ లోపలి గాయాలైతే ఎవరికీ కనిపించవు. అలాంటప్పుడే మనల్ని మనం ఓదార్చుకోవాలి అని ఈ మాట మళ్లీ ఎందుకు చెప్పాను అంటే, చాలా వరకు మనల్ని మనలాగే ప్రేమించగలిగేది కేవలం ఎవరు, తల్లిదండ్రులు మాత్రమే అనమాట. అలాంటప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకి అంటే వాళ్ళు మనకి అందించే ప్రోత్సాహం మనకి బలం అవుతుంది. దాని తర్వాత మంచి చెడులని అసలు మనల్ని మనలాగా యాక్సెప్ట్ చేసి అన్ని కూడా మనం డిస్కస్ చేసేది ఎవరితో, స్నేహితులతో. ఆ మాటే చాలా బాగుంటుంది కదా. సో స్నేహితుల ప్రోత్సాహం కూడా మనకి బలమవుతుంది. కన్నీరైనా కష్టాలైనా ఏదైనా సరే చివరిదాకా మన వెంటే ఉండి అన్నిట్లో తర్వాత మనల్ని సపోర్ట్ చేసేది ఎవరు, జీవిత భాగస్వామి కదా. మరి జీవిత భాగస్వామి అందించే ప్రోత్సాహం కూడా మన బలమే అవుతుంది. కానీ ఏ బంధం ఎంతవరకు ఉంటుంది అనేది నిజంగా మనెవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు మన ప్రయాణంలో మనం పూర్తిగా ఒంటరిగానే నడవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎవరి ప్రోత్సాహం మనకి లభించకపోవచ్చు. అప్పుడే కదా మరి రియల్ గా మనల్ని మనం సరి చేసుకోవాలి, డీలా పడిపోకూడదు. ఇలా ఒంటరిగా అయిపోయాను, ఎవరు మన చుట్టూ ఉన్నట్టు అనిపించదు. అలాంటప్పుడే మన ప్రయత్నంతో ఎట్లా అంటే ఇలాంటి పరిస్థితులు మనల్ని వెనక్కి లాగినా సరే మన ప్రయత్నంతో మనం ముందుకే నడవాలన్నమాట. దీనికి సంబంధించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, నీలో నువ్వు నడిచి చూడు, నిన్నే నువ్వు తలిచి చూడు, నీతో నువ్వే గెలిచి చూడు, నీకై నువ్వే మలిచి చూడు. నిన్నటికి నువ్వు గతమైనా నేటికి నువ్వు కొత్త కాదా, నిన్నటికి నువ్వు మారకున్నా నేటితోనే మారరాదా. ఎంత బాగున్నాయో కదా ఈ మాటలు. మరి

నిన్నటికి మనం ఒకలాగా ఉన్నా మరి నిన్న మనకి ఈ రోజుకి గతమే అవుతుంది కాబట్టి ఈ రోజు నుంచి మారిపోదాం. ఎందుకంటే మనల్ని మనం సమర్థించుకోకూడదు, ఎందుకంటే ఖచ్చితంగా లోపాలు అనేవి ఉంటాయి కాబట్టి వాటిని సరి చేసుకుంటూ, అంటే విమర్శల్ని అన్నిటినీ సానుకూలంగా తీసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. కాబట్టి జరిగిపోయినవన్నీ హాయిగా మర్చిపోండి. ఏదైనా ఇప్పటి వరకు మీరు చేయలేకపోతే నేను చేయగలను అని మీకు మీరే అనుకోండి. ఒకళ్ళకి మనం చేయగలిగిన నిజమైన సహాయం ఏంటి అంటే అందించే ప్రోత్సాహమే అనమాట. ఏంటది, మీతో మేమున్నాం అనే ఒక్క మాట వాళ్లలో ఎంత ధైర్యాన్ని ఇస్తుంది అంటే ఆటోమేటిక్గా ఎప్పటికీ, అంటే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారనమాట. అదే నిజమైన మానవత్వం కూడా. మన మాటలు వాళ్ల మనసుని ఫిల్ చేసేలాగా ఉండకూడదు, వాళ్ల మనసుని చేరి ధైర్యాన్ని నింపగలగాలన్నమాట. ఓడిపోతున్నామని తెలిసినప్పుడు జనరల్గా మన నమ్మకమే మన ఏమవుతుంది, భయంగా మారి మన మనసుని పీడిస్తూ ఉంటుంది. సాధించగలమని మనం అనుకున్నప్పుడే అదే నమ్మకం ధైర్యంగా మారి మనతో ముందడుగు వేయిస్తుంది. కాబట్టి ఎలా అనుకోవాలి అని డిసైడ్ అవ్వాల్సింది మనమే అనమాట. ఇంకా మాట్లాడుకుందాం జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. ఇవాళ మీకు తెలిసారో, ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మిస్ ఇండియా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

మరేమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా జాతీయ ప్రోత్సాహ దినోత్సవం గురించి. మరి ఈ రోజు అంటే అసలు మనం ఏం చేయాలి ధైర్యాన్ని నింపుకోవడానికి అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. చివరిగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే అనమాట, ప్రపంచం మొత్తం మీకు ఎదురుగా నిల్చొని ఉంది. అంటే అసలు కంప్లీట్ గా అందరూ ఒకే వైపు ఉన్నారు, మీరు ఒక్కళ్ళు ఒకవైపు ఉన్నారు అని అనిపించినా కూడా మీ వ్యక్తిత్వాన్ని వక్రీకరించిన, నిజమైన సహాయాన్ని స్నేహాన్ని సందేహించిన, ఓర్పుని పరీక్షించిన, కాలం కూడా అనుకూలించకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కోల్పోకుండా ఉండాల్సిందేంటి, మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోవద్దు. ఎందుకు అంటే ఆత్మవిశ్వాసం ఉన్న చోట ఆత్మగౌరవం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. కాబట్టి మన మనుగడకి ఆయుష్ల ఆత్మగౌరవం ఊపిరిపోస్తుందన్నమాట. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ఈ రోజు కూడా అంటే ఈ రోజు ఎవరైతే మీ అంటే మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారో, మీ పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉంటారో, ఖచ్చితంగా ఒక చిన్న మాట కదా ఈ రోజు వాళ్ళతో మాట్లాడేసేయండి, క్షమించగలిగితే క్షమించేసేయండి. ఎందుకంటే అదేదో వాళ్ళంతే అంటే వాళ్ళ తప్పుని మనం యాక్సెప్ట్ చేశామని కాదు, మనకి మనం ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఒకళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టినా మనం క్షమించేశాము అంటే మనకి మన మనసులో ఇంకా ఎలాంటివి ఉండవు, మనం చాలా క్లీన్ గా ఉంటాం. ఎప్పుడైతే మన మైండ్ మనసు రెండూ క్లీన్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా అద్భుతాలు అయితే జరుగుతాయి. రియల్ గా చెప్తున్నాను ఈ మాట అయితే. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఒక మాట చెప్పండి, ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వండి. మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఓకే అప్రిషియేషన్ బానే ఉంటుంది, మరి విమర్శలు కూడా ఉంటాయి కదా, మరి విమర్శలకి కృంగిపోకుండా ఉండడం ఎలా అంటే, విమర్శలు చెప్పే వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు మనలో మనల్ని ఇంకా బెస్ట్ వర్షన్ గా మారుస్తూ ఉంటారనమాట. అంటే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పి అనుకొని విమర్శించే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే మనం ఇంకా బెటర్ పర్సన్ గా మారడానికి వాళ్ళు చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి. సో అంతే కదా. సో అలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళని మనం శత్రువుల్లాగా చూడకుండా ఉండం, అట్ ద సేమ్ టైం మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, కేవలం ఒకరిని ప్రోత్సహించడానికి జాతీయ ప్రోత్సాహ దినోత్సవం మాత్రమే పరిమితం కానవసరం లేదు. మంచి పని ఎప్పుడైనా ఏ రోజైనా ప్రారంభించవచ్చు. కాబట్టి ఒక చిన్న మాటే కాబట్టి చక్కగా ఒకళ్ళని ఎంకరేజ్ చేసేయండి, ధైర్యాన్ని నింపండి, మీరు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారనమాట. అది మరి సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఓ బేబీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ తో మీకు తెలిసే ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టేజ్ యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ యల్లాప్రగడ. బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సు ఈ రోజు రేపు ఢిల్లీలో జరగనుంది. సమ్మిళిత ప్రపంచ పాలన, బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం అనే ఇతివృత్తంతో తొలి రోజు సదస్సు జరగనుంది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యకుడు జిన్పింగ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ ఉదయం బీజింగ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. 7 ఏళ్లలో ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత ఢిల్లీ వేదికగా ఇరుదేశాలు పాల్గొన్న తొలి ఉన్నత స్థాయి సమావేశం ఇదే. ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగనుంది. నాటో విస్తరణ ఐరోపా దేశాల జోక్యం వల్లే ఉక్రెయిన్తో యుద్దం కొనసాగుతోందని రష్యా అధ్యకుడు పుతిన్ చెప్పారు. రష్యా ఎప్పుడూ ఐరోపాను బెదిరించలేదని, భవిష్యత్తులోనూ బెదిరించబోదన్నారు. కానీ తమ దేశ ప్రయోజనాలకు, అంతర్జాతీయ చట్టాలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన కుండపోత వర్షానికి బెంజ్సర్కిల్, ఎంబీ రోడ్, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షానికి ప్రధాన రహదారులు

జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలోని చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా వేసిన కల్వర్ట్ కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట అభివృద్ది, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక చర్చలు జరిపారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం విజయవాడ పాత ఆసుపత్రి వద్ద క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. 9 సీసీ బ్లాక్లు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్లను వర్చువల్గా ప్రారంభించారు. 2 ఏళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతి రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు జరిగిన సమీక్షలో జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. 5 టవర్లకు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన ఎత్తైన శిఖరం నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. జూనియర్ ఆసియా కప్లో ఇప్పటికే పురుషుల జట్టు ఫైనల్కు చేరుకోగా తాజాగా మహిళా జట్టు అదే బాట పట్టింది. సెమీస్లో సౌత్ కొరియాపై భారత్ విజయం సాధించింది. 5-1 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. చైనా, జపాన్ జట్ల మధ్య జరిగే మరో సెమీఫైనల్ విజేతతో భారత్ టైటిల్ పోరులో తలపడనుంది. యుఎస్ ఓపెన్ 2026 ఎడిషన్ చివరి అంకానికి చేరుకుంది. కార్లోస్ అల్క్రాజ్ వంటి స్టార్ ప్లేయర్ను ఓడించి సంచలన ప్రదర్శనతో సెమీస్కు దూసుకువచ్చిన బెన్ షెల్టన్ టీఆఫ్ఓపై గెలిచి ఫైనల్కు చేరాడు. ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్తో ఆయన తలపడనున్నాడు. అటు మహిళల సింగిల్స్ ఫైనల్లో కొత్త నంబర్ 1 రెపకిన డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంకాతో ఆడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

వీవీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 10 నిమిషాలు దాటి 40 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ ధీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇవాళ ధీరాలో అసలు ఇటీవల కాలంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఎలాంటి అవార్డులు దక్కించుకున్నారు, ఏం సాధించారు, అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఫ్రమ్ ద మూవీ నేనున్నాను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఇటీవల కాలంలో వీరలు సాధించిన విజయాలు ఏంటి అనే వాటి గురించి. మరి ఎవరు ఏం సాధించారు అంటే, గుంటూరుకి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ పి విజయ గారు అన్నమాట. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అంటే డబ్ల్యూఎస్ఓ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారనమాట. డబ్ల్యూఎస్ఓలోని 95 దేశాలకు చెందిన 3,005 మంది సభ్యుల్లో 18 మంది డైరెక్టర్లను ఎన్నుకోగా అందులో విజయ కూడా ఒకరన్నమాట. ఎన్నిక ద్వారా ఈ ఘనత సాధించిన తెలుగు రాష్ట్రాల్లోని మొదటి వ్యక్తిగా విజయ అయితే నిలిచారనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక, ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో నీతా అంబాని అగ్రస్థానంలో నిలిచారనమాట. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 100 మంది మహిళల్లో ఈ జాబితాని ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిందనమాట. అలాగే నీతా అంబానీకి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ ఏఏపీఐ హ్యుమానిటేరియన్ అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగిందనమాట. మరి ఎందుకు ఈ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేశారు అంటే కనుక, విద్య, ఆరోగ్యం, క్రీడలు, సంస్కృతి ఇలాంటివి అన్ని రంగాల్లో ఆమె సేవలను గుర్తిస్తూ హ్యుమానిటేరియన్ అవార్డుని ప్రదానం చేయడం అంటే నీతాకి ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి వందనకి చోటు దక్కిందనమాట. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడుతున్న వారిలో అటు పురుషుల నుంచి ఇటు మహిళల నుంచి ఈ జాబితాలో స్థానం దక్కిన ఏకైక ప్లేయర్ ఎవరు అంటే స్మృతి మందన కావడం విశేషంగా అనుకోవచ్చు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక అంటే 17 సెంచరీలు సాధించిన రికార్డు కూడా స్మృతికే దక్కిందనమాట. ఒకే క్యాలెండర్ ఏడాదిలో వన్డేలో 1000కి పైగా పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా స్మృతి మందన ఈ ఘనత అయితే సాధించేసింది. సో అదనమాట సంగతి. మరి ధీరలు సాధించిన విజయాల గురించి మాట్లాడుకున్నాం కదా. కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి 1 గంట 20 నిమిషాలకి. అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్లీ మనం ధీరాలో మాట్లాడుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు.

0: మిత్రమా, ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలోని 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. భారత్ మండపంలో 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యుఏఈ సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 9 అత్యవసర చికిత్స కేంద్రాలను, 12 సమీకృత ప్రజారోగ్య ప్రయోగశాలలను వర్చువల్గా వారు ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,
1: ఈ 22 ప్రాజెక్టులకి 249 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా అర్హులైనటువంటి అందరికీ 5 లక్షల రూపాయలు ఆరోగ్య రక్షణ, 70 సంవత్సరాలు వయసు మిలితే ఆదాయంతో పని లేకుండా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలతో గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు.
0: రాష్ట్రంలో 1271 కోట్ల రూపాయలతో

0: 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: దిస్ జర్నీ ఆఫ్ స్ట్రెంగ్ ది హెల్త్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఎ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ది స్ట్రెంగ్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్. పిఎం అభీమ్ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time, any given time.
0: రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ భవనాల్లో భాగమైన జీఏడీ టవర్, హెచ్ఓడీ టవర్లు, అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. ఐదు టవర్లకు సంబంధించి స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అసెంబ్లీ భవన నిర్మాణంలో కీలకమైన స్పైర్ నిర్మాణ పనులను వారం రోజుల్లో ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో కాలుష్యకారకుడే చెల్లించాలి అనే సూత్రం ఆధారంగా పర్యావరణ నష్టపరిహారం విధించేలా నిబంధనలు రూపొందించారు. సరికాని ఘన వ్యర్థాల నిర్వహణ పద్దతులను అనుసరించడం, నిబంధనలకు విరుద్దంగా వ్యర్థాలను నిర్వహించడం వంటి ఉల్లంఘనలకు కూడా పర్యావరణ నష్టపరిహారం వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా, దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు అల్లూరు సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్, ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డుతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలవడంతో అధికారులు యంత్రాలతో నీటిని తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్టంలో కురుస్తున్న వర్షాలపై ఆమె అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్టంలో

0: మంచి భవిష్యత్తు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొంటూ,
1: కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొత్త వరవడి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. అన్ని కమ్యూనిటీస్ కి, అన్ని వయసు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా జెన్జీ ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక మంచి పరిపాలన ఇవ్వాలని ఆ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. జెన్జీ ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా మన ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా అలవర్చాలి, ఖచ్చితంగా అందరం కూడా భావితరాలకు మంచి నాయకత్వం ఇవ్వాలంటే ఒక సుపరిపాలన ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన.
0: మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు 6 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. సమతుల ఆహారం, తల్లిపాల ప్రాధాన్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహార లోపాల తగ్గుదలకు కృషి చేస్తున్నట్లు కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన అంగన్వాడీ టీచర్ కె రమ్యశ్రీ పేర్కొంటూ,
2: కిట్లు ఇస్తారు, బియ్యం, పప్పు, పాలు, గుడ్లు ఇస్తున్నారు. మళ్ళీ కిట్ ఇస్తారు, తర్వాత వేడ్ చేస్తారు, మళ్ళీ ఎగ్లెట్ అన్నీ చేయించుకోమని చెప్తారు. నీ బిడ్డకి నీకు ఆరోగ్యం ఎట్లా ఉంది అన్ని చెప్తా ఉంటారు. అన్ని టైంకి ఎట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు. ఆరోగ్యం గురించి బాగా చెప్తారు మా టీచర్ గారు.
0: దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. నిన్న శ్రీలంక, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టు గెలిచి ఫైనల్కు చేరింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్ను ఓడించి ఫైనల్కు వెళ్లింది. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1,271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 44 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
7: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

దొంగ దొంగది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం సుమన్ ర్యాప్ రోడ్ మ్యాప్ 2030 అనమాట. సుమన్ రోడ్ మ్యాప్ 2030 అసలు ఏంటి? సుమన్ రోడ్ మ్యాప్ అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందనమాట. సో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దేని కోసం, ఎవరి కోసం, అంటే దీని లక్ష్యం ఏంటి? సో దీనివల్ల మహిళలకి ముఖ్యంగా వాళ్ల సంక్షేమానికి ఎలాంటి యూజెస్ ఉంటాయి అవన్నీ కూడా, అంటే టోటల్ గా అసలు ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 అంటే ఏంటి అనేది వాళ్ళ తీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనంద్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ వింటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

హ్యాపీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఏంటి దీని గురించి అంటే కనుక, మాతా శిశు మరణాల కట్టడి, ఆరోగ్య సేవలని బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అన్నమాట సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ అంటే SUMAN సుమన్ రోడ్ మ్యాప్ 2030ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. గర్భధారణ, ప్రసవం, ప్రసవాంతర దశల్లో నాణ్యమైన అంటే చాలా ఉన్నతమైన వైద్య సేవల్ని అందించడమే ఈ రోడ్ మ్యాప్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఈ పథకాన్ని 2019 నుంచి అమలు చేస్తున్న సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనకి వీలుగా అధునాతన వ్యూహాత్మక ప్రణాళికలతో సరికొత్త రోడ్ మ్యాప్ ని కేంద్ర ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఖుషి అన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం బీరా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా సుమన్ రోడ్ మ్యాప్ 2030 గురించి. మరి ఇంకా ఏంటి దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అంటే కనుక, రక్తహీనత, పోషకాహార లోపం, యుక్త వయసు బాలికల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు, హై రిస్క్ గర్భధారణలు, అత్యవసర ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణ లాంటి సవాళ్లు గిరిజన మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో చాలా తీవ్రంగా అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే వాటిని అధిగమించేందుకు సంతానోత్పత్తి, మాతృత్వం, నవజాత శిశువుల అంటే బాల్యం, యుక్త వయసు నుంచి వాళ్ళకి ఆరోగ్యంలో ఉండే చూసుకోవడం, పోషకాహారం అంటే ఇలా ప్రతి అంశాన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఎవరు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, సో వాటికి సంబంధించిన అన్ని అంశాలని అనుసంధానం చేస్తూ మెరుగైన సేవలు అందించేలాగా ఈ రోడ్ మ్యాప్ ని రూపొందించడం జరిగిందన్నమాట. ఇలాంటి సేవలు అందరికీ అందించి తల్లి బిడ్డల ప్రాణాన్ని కాపాడటం, అలాగే 2030 నాటికి అంటే 2030 నాటికి మాతృ మరణాల నిష్పత్తిని ప్రతి లక్షకి 70 కంటే తగ్గించడం అన్నమాట. అలాగే శిశు మరణాల రేటును కూడా గణనీయంగా తగ్గించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యంగా చెప్పొచ్చనమాట. సో కేంద్ర ప్రభుత్వం నిజంగా కేవలం మాతా శిశు సంరక్షణ అనే ఒక చిన్నదాన్ని అంటే వీళ్ళకి సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా, సో దానికి సంబంధించి

మన పోషకాహారం లోపం అంటే ఏదైనా సరే ఈ మ్యాప్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి మెరుగైన సేవలు అందించడమే ఈ సుమన్ రోడ్ మ్యాప్ 2030 ప్రధాన లక్ష్యం అనమాట. ఇంకా దీనికి సంబంధించి చాలా అంటే డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వెళ్లేదే కదా, ఒక రోజుతో ఒక పూటతో ఆగిపోయేది కాదు. సో ప్రభుత్వం అయితే ఇంకా చాలా చాలా చేస్తోంది. సో నెక్స్ట్ టైం మనం మాట్లాడుకుందాం దీరాలో వచ్చినప్పుడు ఇంకా అసలు ఎలాంటి పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఇవాళకైతే మరి సుమన్ రోడ్ మ్యాప్ 2030 ఏంటి అనేది అయితే తెలుసుకున్నారని అనుకుంటున్నా. మరి దీరా ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు మీ అందరి కోసం నేను నాగ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ తో దీరా ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం సండే సండే ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా, బట్ దానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు పంపించేశారనమాట. పెడన జోగానందరావు కాళీ నుంచి అప్పల్ రాజు గారు, అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు ఎక్కడి నుంచి అంటే గనక ఉమ్మడి నుంచి అనమాట. ఇంకా అందరికి అంటే ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ వీళ్ళందరూ మెసేజెస్ పంపించేశారు. అలాగే జేరుపోతుల బుచ్చయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరాలపల్లి గ్రామం నుంచి, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే రాజేష్ రెడ్డి అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ కూడా అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఎవరు? విజయవాడ నుంచి కరుణ గారు అనమాట. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, వీళ్ళందరూ జాన్సన్ విజయవాడ నుంచి. సో వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేయడం అయితే జరిగింది. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా, ఏ మాత్రం లేట్ చేయకుండా. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ కూడా టైప్ చేసి ఏం చేయాలి? 0866 24 888 14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను బలాదూర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. ఈ సాంగ్ వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ 201.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తిరుమల విజయలక్ష్మి గారు అనమాట. ఓకే, ఫ్రమ్ తిరుమల అంటున్నారు విజయలక్ష్మి గారు, తిరుమల నుంచి హాయ్ అంటున్నారు. ఆన్సర్ అంటే ఇంకా ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు, క్వశ్చన్ అయితే విన్నర్ అని అనుకుంటున్నా. ఇంకా

హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న గారు అంటున్నారనమాట. ఓకే, మీరు కూడా వినేసేయండి. అలా అయితే వానపాటలు కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు రాంగ్ ఆన్సర్, ఎం నరేష్ మెర్సీ విజయ మహబూబ్ నగర్ నుంచి. అలాగే విజయవాడ నుంచి కరుణా గారు రాంగ్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక, తిరుపతి నుంచి భాగ్యలక్ష్మి, దివ్య సుదర్శిని వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇట్స్ మీ రంజిత్ రెడ్డి అంటున్నారు. ఎక్కడి నుంచి? రంగాపురం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా ఎవరు అంటే కనుక, శ్రీనివాస్ వర్మ బెంగళూరు నుంచి. శృతి అంటున్నారు, నేను ప్రసన్న అని చెప్పి చాలా సార్లు చెప్పాను కదా మార్నింగ్ నుంచి, విత్ యువర్ ఆర్జ ప్రసన్న, విత్ యువర్ ఆర్జ ప్రసన్న అంటూనే ఉంటా. ఎనీవే, నేను వచ్చినప్పుడల్లా శృతి మ్యామ్ని తలుచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక, విజయలక్ష్మి గారు పెదకొండూర్ నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించేసేయడం జరిగింది. సరే, మరి క్వశ్చన్ ఇంకొకసారి అని అడుగుతున్న వాళ్ళందరి కోసం, అలాగే ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఒకసారి అడిగేస్తున్నాను. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది ఏ రాష్ట్రం? సరే, ఒక క్లూ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మనం వేరే రాష్ట్రాల జోలికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మరి ఈ మాటల్లో క్లూని పట్టుకొని ఎవరు మెసేజ్ చేస్తారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు అనేది చూసేద్దాం. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మీ పేరు, దాని తర్వాత ఊరు పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మీ మెసేజ్లన్నీ పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే నేను మీ అందరికీ మల్లెలవాన అయితే కురిపించబోతున్నా ఫ్రమ్ ద మూవీ రాజా అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక క్వశ్చన్ కి ఇప్పుడు చాలా మంది అంటే క్లూ ఇచ్చేసిన తర్వాత చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే కనుక భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుజరాతీ గంజీ శ్రీను గారు అనమాట. ఓకే, గుజరాతీ అని పంపించారు. యాక్చువల్ గా అది గుజరాత్ అనుకుంటా. అండ్ ఎక్కడి నుంచి అంటే గంజీ శ్రీను గారు నందలూరు నుంచి అనమాట. మీరు పంపించింది ఒకవేళ గుజరాత్ అయితే కనుక ఆన్సర్ అది రాంగ్ ఆన్సర్. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు నంద్యాల డిస్ట్రిక్ట్ ఆత్మకూరు నుంచి అనమాట. కౌస్తుభా మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గౌతమ్ ఉషశ్రీ హైందవి వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక చౌడేపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట తిరుపతి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు ఎక్కడి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట ఆన్సర్ అయితే పంపించలేదు. ఓకే ఓకే ఓకే, మీరు మొత్తం అంతా అలా పిన్ కోడ్ లాగా పంపించేశారు. మీ ఆన్సర్ ఏంటి అనేది అర్థమైంది, కరెక్టే పంపించారు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అంటే అలా కన్ఫ్యూజ్ అయిపోయా. అండ్ దాంతోపాటు ఆన్సర్ కూడా బయటకు తెప్పించేశారు మీరు అంకయ్య గారు ఈరోజు. సో ఇంకేముంది, అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఇంకేముంది చెప్పేశా కదా. అలాగే ప్రసన్న గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంటే వీళ్ళందరూ నేను రివీల్ చేయక ముందే పంపించేశారులే. ఎవరు అంటే కనుక నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట, ఎక్కడి నుంచి కర్నూలు నుంచి. అండ్ అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నారు శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి. ఏం పర్లేదు ఏం పర్లేదు. ఓకే, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి హాయ్ అంటున్నారు. మీరు క్వశ్చన్ కి అయితే రెడీగా ఉండండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపురం విజయవాడ నుంచి కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించలేదు బట్ ప్రోగ్రామ్స్ అన్ని బాగున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి గారు కందికాయపల్లి గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి హాయ్ అంటున్నారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు అంటే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆదిలాబాద్ జిల్లా జోధ్ మండలం పోచర గ్రామం నుంచి కొట్టూరి లక్ష్మణ్ ఇంకా నవనీత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కుసుమ అమటి నగర్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా సాయి శిరీష తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎవరు రాజశేఖర్ రాజు బీవీ నగర్ నెల్లూరు నుంచి నమస్తే అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే వినలేదనుకుంటా. ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక నేను చెప్పేస్తున్నా. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా నిలిచింది, ఏ రాష్ట్రం అని అడగడం జరిగింది. సో అప్పుడప్పుడు మనం పక్క రాష్ట్రాలకి వెళ్ళకూడదు అని చెప్పి క్లూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది ఆన్సర్ అయితే కరెక్ట్ గానే పంపించారు. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తో పాటు ఇప్పుడు నేను మీ అందరి మీద సిరిమల్లెల వాన కురిపించిపోతున్నాను అనమాట. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక వాన మూవీ నుంచి ఈ లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేజ్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 1.

0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలతో ఇందిర. న్యూఢిల్లీలోని భారత మండపం వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో భారత్ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతోంది. రాష్టంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ఈరోజు ప్రారంభించారు. రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణాన్ని 2 ఏళ్లలో పూర్తి చేసేలా పనులను వేగవంతం చేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. తపాలా కార్యాలయాల్లో అందిస్తున్న సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతర ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 23న డాక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు తపాలా శాఖ తెలిపింది. సముద్ర తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ 5.0 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు ఈ నిబంధనల్లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు రేపు రాష్టంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన సోమవారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించినందున జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియాకప్ క్రికెట్ పోటీలు తుదిదశకు చేరుకున్నాయి. దుబాయ్ వేదికగా రేపు జరిగే ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక భారత జట్లు తలపడనున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9 కోట్ల 50 లక్షలకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాలు.

0: 戦い、
1: 競馬を取っていかた。
2: డగ్ లైఫ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సన్నడే సన్నడే ప్రోగ్రామ్ లో ఆన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించేశారు అనమాట. చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి అంటే కనుక ఏం నరేష్ ఇంకా మెర్సీ విజయ మహబూబ్ నగర్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే మాధవి ఆంజనేయులు గారు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే రేణుకా గోపరాజు గారు కడప నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మిర్యాలగూడ నుంచి అనమాట చిన్నమ్మాయి గారు మెసేజ్ చేశారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రణబీర్ సింగ్ అనమాట, ఇంకా నందలూరు నుంచి. ఆహా, మీరు పంపించిన ఆన్సరా? ఓకే ఓకే, మీ పేరేంటి అనేది అసలు అర్థమే కాలేదు.

ఎన్జి శ్రీను అనమాట, నందలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నేను చాలా క్లియర్ గా చెప్తాను కదా మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి అని చెప్పి ప్రతిసారి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్తూనే ఉంటాను. కానీ ఏంటో, అన్ని వింటావా ఏంటి కదా కదా. సో ఇంకా ఎవరు అంటే కనుక పుట్టపాకి నుంచి పులిపాటి శ్రీనివాసరావు గారు, కృష్ణవేణి గారు అనమాట, మీరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వేటపాలెం నుంచి, రామ్ నగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రమేష్ వెంకటాచలపతి అనంతపురం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. మీరు పంపించిన వాటిలో ఒకటి కరెక్ట్, ఇంకోటి ఏంటి అనేది నేను లాస్ట్ లో ఆన్సర్ రివీల్ చేసినప్పుడు చెప్పేస్తాను. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభ అనమాట, నంజాల డిస్టిక్ నుంచి, ఆత్మకూరు నుంచి ఒకటి పంపించారు, కరెక్టే పంపించారు. అలాగే రమేష్ తోంతి అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పేరు అదేం, దామోదర్ రెడ్డి గారు అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బిజిలీ వెంకటేష్ శ్యామ్ల వీళ్ళందరూ అనమాట ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తలంపాడు గ్రామం నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్ గారు, మీరు ఒకళ్ళ పేరు పంపించేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వరుణ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు, మధుసూదన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి, పాపినిపాలెం నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్ అసలు పంపించలేదు, చాలా మంది పేర్లు పంపించారు, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆదోని మండలం నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రాజ్కుమార్, నిహారిక వీళ్ళందరూ అనమాట, మీరు పంపించిన ఆన్సర్లు అయితే అవన్నీ తప్పు. గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి మీరు పంపించినవన్నీ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం నరేష్, మెర్సి విజయ వీళ్ళందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటున్నారు ఎవరు, రాజోల్ నుంచి జయన్న గారు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్పేస్తాం మీకోసం, టైం అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అప్పలరాజు గారు అంటే సరిగా రావట్లేదు అంటున్నారు, మేబీ అంటే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ అయితే అయి ఉండకపోవచ్చు. ఒకవేళ యాప్లో అయితే ఫోన్ ఒకసారి రీస్టార్ట్ చేయండి, అంటే బయట క్లైమేట్ కూడా బాగోలేదు కదా, సో దానివల్ల ఏమైనా అయి ఉండొచ్చు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి డి గోవర్ధన్ రావు గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, మీరు పంపించింది కూడా కరెక్టే. మరి ఇంతమంది మొత్తానికి ఆన్సర్ తెలుసుకొని కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది 72వ. అలా రివీల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక మెసేజ్ అయితే వచ్చేసింది రాజోల్ నుంచి, జయన్న గారు అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి నేను చెప్పేస్తున్నాను, 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఎవరికి దక్కింది అంటే, మీరు అన్నట్టు ఇద్దరికి దక్కిందనమాట సంయుక్తంగా. ఎవరు అంటే కనుక కార్తీక్ ఆర్యన్ అనమాట. ఓకే, మూవీ ఏంటి అంటే కనుక చందు ఛాంపియన్ అనే మూవీకి కార్తీక్ ఆర్యన్కి దక్కడం జరిగింది. అలాగే మమ్ముట్టి గారికి కూడా. మూవీ ఏంటి అంటే కనుక బ్రహ్మయుగం అనమాట. సో చాలా మంది మమ్ముట్టి గారి పేరు పంపించారు, అలాగే చాలా మంది లిజనర్స్ లో కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి అని ఇద్దరు పేర్లు పంపించడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ఇది. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారో వాళ్ళందరి కోసం నేను ఇప్పుడు ఏడు రంగుల వానని కురిపించబోతున్నాను. అసలు ఎంత బాగుంటుంది, అది ఎలా ఉండబోతుంది ఏడు రంగుల వాన తెలియాలి అంటే 18 pages మూవీ నుంచి ఈ సాంగ్ వినాల్సిందే అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, చాలా సింపుల్ అనమాట. మూవీ ఏంటి, ఆ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. మరి సాంగ్ అయితే వినేసేయండి, వింటూ మరి ఆన్సర్ అయితే ఆలోచిస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫామ్. తెలుసు కదా ఆన్సర్ ఎలా చేయాలి అనేది, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్ కి మెసేజ్లు అయితే పంపించేసేయాలి. ఇప్పుడైతే సాంగ్ వచ్చేస్తుంది.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగిందనమాట. సో ఆ మూవీ నేమే ఆన్సర్ అవుతుంది. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అవన్నీ తెలియాలి అంటే మెసేజ్లు అయితే చదవాల్సిందే. రాజోలి నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సి విజయ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట నోటెడ్, మీరు చెప్పిందైతే అండ్ ఆన్సర్ కూడా కరెక్టే అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలియదు మాకు తెలియదు అంటున్నారు. ఏం పర్లేదు, అందరికీ అన్ని తెలియాలని ఏం లేదు, తెలియనివి తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే కదా లైఫ్ అంటే. అండ్ ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్పేస్తాను. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మేడం ఏంటి క్వశ్చన్ ఆన్సర్ తెలీదా, కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారనమాట. ఓకే ఆల్రెడీ క్వశ్చన్స్ అని ఈ సాంగ్ మూవీ ఏంటి, మూవీ నేమ్ ఏంటి అని చెప్పి అడిగా, అదే క్వశ్చన్ అయితే ఇప్పుడు మీరు విన్న సాంగ్. ఇంకా రత్నం గారు వైజాగ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గౌతమ్ చౌడపల్లి నుంచి, చౌడేపల్లి నుంచి అనమాట, అన్నమయ్య జిల్లా నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇంకా కౌ

మహాత్మ గారి నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా దామోదర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అంటే కనుక బుక్కాపురం విలేజ్ నుంచి అనమాట. మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక హీరో హీరోయిన్ నేను అడగలేదు కదా, మూవీ నేమ్ ఒకటే అడిగా. మీరైతే హీరో హీరోయిన్లను కరెక్ట్ గా పంపించారు, బట్ మూవీ నేమ్ ఏంటి అనేది క్వశ్చన్. ఎం మురిహరి యశోద వీళ్ళనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కొట్టూరి లక్ష్మణ్ నవనీత వీళ్ళందరూ ఎక్కడి నుంచి అంటే కనుక బోధ్ మండలం ఆదిలాబాద్ జిల్లా నుంచి అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కోనసీమ జిల్లా మొరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని గారు, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అచ్చంపేట నుంచి, అచ్చంపేట మండలం నుంచి అనమాట ఎవరు, గంటా సురేష్ గారు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవసేన అనమాట తిరుపతి నుంచి. అందరూ కూడా కరెక్ట్ గానే చెప్తున్నారు హీరో హీరోయిన్ నేమ్స్, కానీ ఆ సినిమా ఏంటి అనే కదా. అండ్ ఆశ శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గారు ఎక్కడి నుంచి అంటే కనుక పాపినిపాలెం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఎవరు, దేవి జయన్న అనమాట, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే రేవతి రాజశేఖర్ వీళ్ళందరూ నెల్లూరు నుంచి, వీళ్ళు కూడా మాకు తెలియదు అంటున్నారు. అండ్ అలాగే ఇంకా ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే ఇవే అనమాట. మరి ఇంకా నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను, ఎవరు ఏంటి అనేవి ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు, ఎవరో కొంతమంది తప్ప ఆల్మోస్ట్ అందరూ కరెక్టే పంపించేశారనమాట. మరి ఇంతకీ ఏంటి అసలు అంటే కనుక మీ అందరూ పంపించిందే ఆ సాంగ్ ఫ్రమ్ ద మూవీ. అందరూ కూడా ఇందులో నచ్చిన విషయం ఏంటి అంటే ఆన్సర్ పంపి, సినిమా పేరు తెలియకపోయినా హీరో హీరోయిన్ ఏమైతే అందరూ కూడా కళ్యాణ్ రామ్ ఇంకా సింధు తులాని అని చెప్పి కరెక్టే పంపించేశారు. మరి మూవీ కదా నేను అడిగింది, అతను ఒక్కడే అనమాట. సో అతను ఒక్కడే ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీ అందరి కోసం నేను ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే, ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో మరి వాళ్ళందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినిపించబోతున్నాను ఫ్రమ్ ద మూవీ హిరణం అనమాట. మరి ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. హాయ్ ప్రసన్న మేడం గారు, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిషిక వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ వర్డ్స్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కనుపూర్ నుంచి అనమాట. ఎవరు ఎక్కడి నుంచి ఏంటి అంటే కనుక రామకృష్ణ గారు ఆల్రెడీ మీరు మెసేజ్ అయితే పంపించేశారు. సరే, ఇందాక అడిగిన క్వశ్చన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేస్తున్నా. మరి ఇందాక మళ్ళీ అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తే మళ్ళీ నేను చదివితే ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్న వాళ్ళ కోసం, అంటే వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి ఆ క్వశ్చన్ బై అంటే ఆ క్వశ్చన్ అయిపోయింది. ఆ తర్వాత సాంగ్ కూడా వినేశారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? ఓకే, మీ అందరి కోసం మీరు అడగకుండానే మళ్ళీ ఇంకొకసారి కూడా అడుగుతున్నాను. ఫార్చ్యూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2026లో అగ్రస్థానంలో నిలిచిన ప్రముఖ మహిళ ఎవరు? మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి? 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రమ్ ద మూవీ డాడీ అనమాట. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టేజ్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడే సండడే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే ముందు మీరు పంపించిన ఆన్సర్స్ అయితే చదివేసేయాలి. చూసేద్దాం ఎవరు పంపించారు అంటే గనక జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్ కి బాయ్ బాయ్ చెప్పేయమని చెప్పేశాను కదా, మళ్ళీ అదే పంపిస్తున్నారు. అండ్ ఇంకా ఎవరు అంటే గనక దామోదర్ రెడ్డి గారు, మీరు ఎక్కడి నుంచి అంటే గనక ఓకే, మీరు ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు.

అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ ఇంకా మెర్సి విజయ అనమాట. రాంగ్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి అనమాట. ఇంకా వెంకట చలపతి గారు అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు నల్గొండ నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా రమేష్ దోంతి.

దారకొండ పంచాయతీ చిన్న గంగవరం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోవడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వినియోగదారుల ఫిర్యాదులపై ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక నిబంధన అమలు చేయనుంది. దీని ప్రకారం ప్రతి ఈ కామర్స్ సంస్థ తమ చట్టబద్దమైన పేరు, ప్రధాన కార్యాలయం, శాఖల చిరునామా, వెబ్సైట్ వివరాలు, కస్టమర్ కేర్ ఇమెయిల్ చిరునామా, ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్తో పాటు ఫిర్యాదు అధికారి పేరును వెబ్సైట్లో స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్ర వినియోగదారులు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆదేశించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తా ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఇది క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:08 దాటి 10 సెకండ్లు అయిపోయింది అనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. మరి ఇవాళ వివిధ స్పెషల్ ఏంటో ఈ పాటికి మీకే అర్థమైపోయి ఉంటుంది. త్రిష సాంగ్ విన్నారు కాబట్టి ఫ్రమ్ ద మూవీ అల్లరి బుల్లోడు నుంచి. మరి ఏంటి అంటే కనుక ఈ రోజు వివిధలో ఒకే థీమ్, సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష సాంగ్స్ అయితే వినిపించబోతున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భీమా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, దాని తర్వాత కృష్ణ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ 2 సాంగ్స్ వింటూ స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే ఒకే హీరోయిన్ అనమాట, త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ, దాని తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

బుజ్జిగాడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. ఇంకా ఇవాళ వివిధాలో స్పెషల్ ఏంటి అంటే సాటర్డే కాబట్టి ఒకే హీరోయిన్ అనమాట. త్రిష యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం యువ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వినండి.

是。

వీవీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 41 నిమిషాలు దాటి 32 సెకండ్లు అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో, అండ్ ఇవాళ వివిధలో త్రిషా సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నమో వెంకటేశ మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నానమాట. త్రిషా ఇంకా వెంకటేష్ యాక్ట్ చేస్తున్న మూవీ అనమాట. సో ఈ సాంగ్ తో వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈ రోజు కూడా 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ బయట క్లైమేట్కి తగ్గట్టు అవసరమైతేనే బయటకు వెళ్ళండి. సో ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో అది సంగతి. మరి ఈరోజు ఓవరాల్గా అన్ని ప్రోగ్రామ్స్ మొత్తం సినిమా కబుర్ల నుంచి ఇప్పటి వరకు అన్నీ మీకు నచ్చాయితే నచ్చాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఇంకా నేను కూడా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఈరోజు మనము డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్. వీటిలో సాధారణంగా టైప్ 1 డయాబెటీస్ ని చిన్నతనంలోనే గుర్తిస్తారు, వీరు ఇన్సులిన్ ని వాడాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ మాత్రం అసహజ జీవనశైలి, వంశ పారంపర్యం తదితర కారణాల వల్ల వస్తుంది. ఇది వెంటనే బయటపడదు. ఏదైనా సందర్భంలో రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు లేదా ఎవరికైనా రక్తదానం చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందిలో మధుమేహం బయటపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ బయటపడటానికి 10 ఏళ్ల ముందే కొందరిలో దాని లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల ఆధారంగా డయాబెటీస్ ని గుర్తించవచ్చు. తరచూ దాహం వేయడం, అలసట, చూపు మసకబారటం, గాయాలు త్వరగా మానకపోవటం లాంటివి డయాబెటీస్ లక్షణాలు. టైప్ 2 డయాబెటీస్ ఇది ప్రగతిశీల వ్యాధి. దీని గురించి వెంటనే చర్యలు తీసుకోకపోతే, వెంటనే దుష్ప్రభావాలు కనిపించకపోయినా దీర్ఘకాలంగా ఇవి వేధింపులకు గురి చేస్తాయి. కాలక్రమేణా పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మీ నాడీ వ్యవస్థ, రక్తనాళాలు, కళ్ళు, గుండెతో పాటు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. అందుకే టైప్ 2 డయాబెటీస్ ఉందని తెలిసిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే రక్తంలో మీ గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే అది మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది, బరువు కూడా తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఈ సమస్యలను నివారించాలంటే మీరు మీ జీవనశైలిని మార్చుకోవడం తప్పనిసరి. మీరు తీసుకునే ఆహారం కూడా మీ రక్తంలో గ్లూకోజ్పై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ భోజన సమయాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి. మధుమేహం విషయంలో మీరు గడుపుతున్న జీవితం, మీరు తినే ఆహారం రెండూ ముఖ్యమైన అంశాలే. ప్రాసెస్ చేయని ఆహారాలు అంటే రా ఫుడ్స్ ఉండేలా చూసుకోండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. అయితే మధుమేహం నుంచి బయటపడాలంటే కొన్ని ఆహారాలు డైనింగ్ టేబుల్ కి దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి మీరు. చక్కెర్లు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి. మీకు రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే దీన్ని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. ఈ లక్షణాలు ఉన్నవారు సోడాస్ తాగడం బంద్ చేయాలి, అంటే ఏరియేటెడ్ డ్రింక్స్. ప్యాక్ చేసిన పండ్ల రసాలకు దూరంగా ఉండాలి. మీ ఆహారంలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలకు ప్రత్యేకించి ప్యాక్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ ఫుడ్ లో ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండేలా చూసుకోండి. అంటే 1/3 పార్ట్ కార్బోహైడ్రేట్ తో పాటు ఇతర 1/3 పార్ట్ ప్రోటీన్ ఉంటే మంచిది. చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడానికి, స్వీట్స్ తినాలనే కోరికలను అరికట్టడానికి మీ భోజనంలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: మీ ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక కోసం శారీరక శ్రమ సరైన భాగస్వామి అని గుర్తించండి. ఆహారం మీకు శక్తినిస్తుంది, అయితే కార్యాచరణ శరీరంలో ఫ్యాట్ ని బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు లిఫ్టింగ్, పుషప్స్, పులింగ్ లాంటివి కొంచెం స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ మరీ కాకుండా కూడా లైట్ వెయిట్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు. పనులతో పాటు క్రమం తప్పకుండా వాకింగ్ వంటివి, 30 నిమిషాల పాటు ఏరోబిక్స్, కార్డియోస్ కూడా చేయడం చాలా మంచిది. మీ శారీరక శ్రమ ముఖ్యంగా 3 రకాల కార్యాచరణలను కలిగి ఉండాలి. గుండె మరియు ఊపిరితిత్తులకు, అంటే నడక, బైకింగ్, స్విమ్మింగ్, డాన్స్, మెట్లెక్కడం, ఇవి ప్రయోజనం కలిగించే ఏరోబిక్ లేదా కార్డియోవాస్కులర్ యాక్టివిటీలు చేయాలి. క్రమం తప్పకుండా గ్లూకోజ్ పరీక్షలు చేయించుకోవాలి, ఎందుకంటే మధుమేహం ఉన్నవారు రెగ్యులర్ గా చెకప్ చేయించుకోవడం మంచిది. ఈ పరీక్షలు అనేవి మీ ఇన్సులిన్ థెరపీ, భోజన ప్రణాళిక, మధుమేహాన్ని నిర్వహించడానికి వ్యాయామం ఎంతవరకు సమతుల్యం చేస్తున్నారో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు మధ్యాహ్న భోజన సమయంలో తప్పకుండా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. పాలకూర, మెంతి కూర, బతువా, బ్రోకలి, పచ్చలి కూర, ఇలాంటి ఎన్నో లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఇవి మార్చి మార్చి రొటేషన్ లో తింటే మంచిది. ఆకు

0: ఆకుపచ్చ కూరల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఎంతగానో ఉపయోగకరం. మధుమేహం బారిన పడిన వారు రోజువారీ భోజనంలో ఎక్కువ పప్పులను చేర్చడం ఎంతో మంచిది. పప్పులు శరీరానికి ప్రోటీన్స్ పుష్కలంగా అందిస్తాయి. ఇందులో పొటాషియం, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమ రొట్టె బదులుగా ధాన్యపు రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్, బార్లీ తీసుకోవడం కూడా మంచిది. అంతేగాక గోధుమ రొట్టెకు బదులుగా జొన్న రొట్టె, సజ్జ రొట్టె తినడం కూడా మంచిది. మిల్లెట్స్ ని స్లోగా డైట్ లో యాడ్ చేసుకోండి. ఏదో మిల్లెట్స్ మంచివి కదా అని మీరు ఎక్స్ట్రీమ్ డైట్స్ ఫాలో కాకండి. మీరు హెల్తీగా ఉండాలంటే ఎగ్, మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ యూజ్ చేయండి. కానీ కొంతమందికి ఎలర్జీస్ ఉన్న వాళ్ళు మాత్రం వీటిని అవాయిడ్ చేయాలి. మధ్యాహ్న భోజన సమయంలో పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకోవడం ఇంకా మంచిది. అంతేకాకుండా ఈ పెరుగులో అంటే మజ్జిగలో బరువు తగ్గించడంలోనూ, రోగనిరోధక శక్తిపై ప్రోబయాటిక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి ఫ్యాటీ ఫిష్ చాలా మంచిది, అంటే ట్యూనా, సామన్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చేపలు ఎక్కువగా తినడం మంచిది అంటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ కూడా, చక్కెర స్థాయి తగ్గాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. ఆధునిక కాలంలో మధుమేహం క్రమంగా పెద్ద వ్యాధిగా మారుతుంది. ప్రతి 5గురిలో ఒకరికి మధుమేహం సమస్య వేధిస్తుంది. మధుమేహం ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంది. ఈ పరిస్థితిలో రక్తంలో చక్కెర స్థాయిలను సకాలంలో నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా మారుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే డయాబెటీస్ తో ఉన్నవారు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీ డయాబెటీస్ ని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. కాకరకాయ చాలా ఉపయోగకరమైన వెజిటబుల్. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ B1 ఇలా ఎన్నో చాలా పుష్కలంగా ఉంటాయి. అదనంగా ఇందులో థైమిన్, రైబోఫ్లేవిన్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తాయి. దాదాపు మన తినే ఆహార పదార్థాల్లో టొమాటోస్ ఉంటాయి. టొమాటోస్ ఆహార రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అయితే డయాబెటీస్ తగ్గించడంలో టొమాటోస్ చాలా సహాయపడతాయి. ఆహారంలో దోసకాయను చేర్చుకోవాలని వైద్యులు మనందరికీ సలహా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దోసకాయ మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాటిలో మామూలు దోశ అయినా, కీరా దోశ అయినా మంచిదే. దోశలో నీరు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు దోసకాయ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్, పొటాషియం వంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు రోజు దోసకాయ రసం తాగడం మంచిది. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఎన్నో మంచి టిప్స్ చెప్పాను కదా. డయాబెటీస్ ఈజ్ అ మేజర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ దీస్ డేస్. ప్లీజ్ కీప్ ఇట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ వెన్నెలా ప్రోగ్రామ్. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి.
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
6: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలు, ఇప్పుడు విందాం.
7: ఆకాశవాణి ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన. ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రేమనాథం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
8: ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా మెడికల్ కాలేజీకి డీన్గా ప్రిన్సిపల్గా ఇప్పటికీ సేవలు అందిస్తున్న డాక్టర్ ఎన్ ప్రేమనాథం గారు మన ముందున్నారు. అసలు ఈ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అంటే ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీన్ని ఎందుకు ప్రపంచ ఫస్ట్ ఎయిడ్ దినోత్సవంగా నిర్ధారించారు ఇత్యాది విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ ప్రేమనాథం గారు.
9: నమస్తే సార్.
8: సార్, అసలు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే అంటే ఏమిటి? అసలు ఎందుకు పెట్టారు ఇది?
9: ఇది ఫస్ట్ ఎయిడ్ డే అనేది ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకి, కామన్ మ్యాన్కి, అందరికి అవగాహన కోసం. ఏంటంటే వరల్డ్ హెచ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎన్నో వేల మంది, లక్షల మంది ఫస్ట్ ఎయిడ్ లేక చనిపోతున్నారు. అలా చనిపోకుండా ఉండటానికి ప్రథమ చికిత్సతో మనము దాన్ని అదుపు చేసే ఉద్దేశం మీద ఫస్ట్ ఎయిడ్ డే అనేది ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కామన్ మ్యాన్, డాక్టర్ కాదు కామన్ మ్యాన్, ఎనీ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ గా సొసైటీలో కొన్ని ప్రథమ చికిత్స విషయాలు తెలుసుకుంటే 50% కేసెస్ వరకు మనం సేవ్ చేయొచ్చు. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి పంపించవచ్చు. ప్రథమ చికిత్స అంటే మొదట మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా కామన్ మ్యాన్ గా మనం చేసే వైద్యం లేదా చికిత్స.
8: ఈ ఫస్ట్ ఎయిడ్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ శనివారం అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 12th వచ్చింది. సహజంగా ఫస్ట్ ఎయిడ్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ప్రథమ చికిత్స ఏ అవసరాల్లో చేయాల్సి వస్తుంది అంటే సహజంగా రోడ్డు ప్రమాదం, గుండెపోటు వచ్చినప్పుడు, పాము కరిచినప్పుడు, ఇంకా ఇతరితర విషయాలు. అసలు ఈ ఫస్ట్ ఎయిడ్ ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉదాహరించిన విషయాల్లో
9: ఫస్ట్ ఎయిడ్ అనేది ముఖ్యంగా యాక్సిడెంట్స్, అలాగే ఫ్లడ్స్, తర్వాత బరన్స్, స్నేక్ బైట్, డాగ్ బైట్, అలా వేరియస్ కండిషన్స్ లో ఇవి చేస్తారు. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎయిడ్ మొదట చేయాల్సింది ఏంటంటే పేషెంట్ కి ఏబిసిడీలో చూసుకుంటే మనం ఏ అంటే ఎయిర్ గాలి వస్తుందో లేదో చూడాలి. జనాలు ఏంటంటే గుంగూడిపోతారు, గుంగూడుకుంటే ఎయిర్ వచ్చేస్తాయి. తర్వాత బి అంటే బ్రీతింగ్, మనిషికి గాలి పీల్చుకుంటున్నాడో లేదో అనేది చూడాలి, అంటే ఊపిరి కలుతుందో. సి అంటే కార్డియోపల్మరీ రెసస్సిటేషన్, అంటే మనం గుండెని స్టిమ్యులేట్ చేసి గుండె పనిచేసేటట్టు చూడటం, అలాగే చుట్టుపక్కల ఏమైనా ఇంజురీస్ ఉన్నాయో లేదో బట్టలు ఇలాంటి అన్నిటి కూడా ముందు అబ్జర్వ్ చేయాలన్నమాట. అది వీటిలో
8: చేయాల్సింది. డి అంటే ఏమిటండి?
9: డిఫరెంట్, చుట్టూ ఉన్నటువంటి
8: సరౌండింగ్స్
9: ఉన్నటువంటి.
8: ఏ అంటే ఎయిర్,
9: బి అంటే బ్రీతింగ్,
8: బ్రీతింగ్,
9: సి అంటే కార్డియోపల్మర్ కార్డియక్ కండిషన్, గుండె పనిచేస్తుంది,
8: గుండె పనిచేస్తుందా లేదా, అతను గాలి తగిలే విధంగా చూడాలి, రెండు
9: ఊపిరి
8: తీసుకుంటున్నాడా లేదా చూడాలి,
9: గుండె పనిచేస్తుందా,
8: గుండె పనిచేస్తుందా లేదా చూడాలి, నాలుగు
9: అవయవాల్లో ఎక్కడన్నా
8: ఇంకా మిగతా అవయవాల్లో ఏమన్నా లోపాలు, ఇబ్బందులు ఉంటే వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రోడ్డు ప్రమాదాలు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ,

0: గుండుపోటుగా వచ్చిన పరిస్థితుల్లో అతనికి ఏ విధమైన అవగాహన ఉంటే ఆ వ్యక్తి సదరు బాధితుడు వైద్యశాలకు వెళ్లే లోపల రికవరీ అవడానికి ఆస్కారం ఉంటుంది.
1: కొందరికి మధ్య ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సెంటర్స్ అని పెట్టి ఇస్తున్నారు, లేకపోయినా సరే ఫస్ట్ ఎయిడ్ కొన్ని కొన్ని మినిమం థింగ్స్ నేర్చుకుంటే చాలు. ప్రతి కామన్ మ్యాన్ కూడా నేర్చుకుంటే వాటిని ఇంప్లాయ్ చేసేసి పేషెంట్ ని బ్రతికించవచ్చండి.
0: ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బస్సుల్లోను ట్రైన్లోను లేదా మన కారుల్లోనూ లేకపోతే మనకి ప్రైవేట్ వెహికల్స్ ఉంటే అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది.
1: అవును,
0: ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఏమేమి ఉండాలి?
1: ఫస్ట్ ఎయిడ్ కిట్ లో కామన్ గా ఉండాల్సింది కాటన్ అండి, బ్యాండేజ్ రోలర్, పారాసిటమాల్ టాబ్లెట్స్, యాంటీసెప్టిక్స్ అంటే బిటాడిన్ లాంటి గాని, బిటాడిన్ స్ప్రే గాని, ఇప్పుడు అబ్జర్వ్ ద పాయింట్స్, టార్చ్, ఇలా ముఖ్యమైనవి ఉండాలండి.
0: ఇప్పుడు అతను మెడికల్ మీద అవగాహన లేదు, ఉదాహరణకి ఎక్కడో పొలంలో ఒక రైతును లేకపోతే ఇంకో వ్యక్తిను పాము కాటేసింది కాలు మీద, ఆ సమయంలో ఎలాంటి ప్రథమ చికిత్స అవసరం?
1: వెంటనే మనము పాయిజన్ పైకి వెళ్లకుండా ట్రై చేయాలండి. ట్రై చేసి ఇప్పుడు ఏంటంటే తెలియకోకుండా నోటితో లాగేస్తారు, అది చాలా ప్రమాదం, అలాంటి చేయకూడదు. పేషెంట్ అన్నిటికంటే చాలా ముఖ్యమైనదంటే ఇన్సూరెన్స్, అంటే మనకి ధైర్యంగా ఉంటాను. పాము కరిచిందండి, సాధారణంగా 80% కి పాయిజనస్ స్నేక్స్ ఉండవు, ఓన్లీ 20 ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇన్సూరెన్స్, పేషెంట్ కి ఏం అవదనేది ధైర్యం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇదైతే ఏ స్నేక్ ఏదైనా ఉంటే అలాంటిది ఐడెంటిఫై చేస్తే ఫోటో తీసి పంపించి లోకల్ గా కూడా ఏమి అప్లై చేయకూడదు.
0: ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ లో అతనికి గాయం అయింది, ఇప్పుడు అతని దగ్గర మంచి క్లాత్ లేదు, అందుబాటులో ఉన్న గుడ్డతో ఆ బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా కట్టేయచ్చిన, చాలా మంది అలా చేయకూడదు అది ఇది అంటూ ఉంటారు.
1: లేదండి, మంచి శుభ్రమైన క్లాత్ ఏదైనా సరే, విషయం ఏంటంటే బ్లీడింగ్ ఆగేయాలంటే టై చేయాలి, రత్నాలన్నీ దాన్ని టై అయి చేసేస్తే బ్లీడింగ్ రక్తం బయటకు రాకుండా ఉంటది, అలా కట్టించాలండి. అలా వెంటనే తీసేయకూడదు, మళ్ళీ తీసుకట్టయితే అలా కంటిన్యూస్ గా బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, కంటిన్యూస్ గా అట్లాగే ఉండాలి. అవసరమైతే వేరే క్లాత్ ఇంకోటి కట్టాలి.
0: తడిసిపోయింది
1: కట్టేయాలి, అంటే మినిమం 10 మినిట్స్ లో బ్లీడింగ్ టైమ్ లో ఆగిపోతుంది. వెంటనే తీసేసి చేస్తే మాత్రం ప్రమాదం, ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. టై చేసి ఎక్కువ ప్లేస్ ఉండాలి, ఇంకా లేదనుకుంటే వెంటనే ఇంకోటి పెట్టాలి. తడిచిపోయిందంటే మళ్ళీ వేరే ఇంకోటి వేయాలి,
0: దాని మీద వేయాలి. కానీ మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఫ్రెష్ గా వేస్తే మళ్ళీ ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిన కాలంలో టీవీలోను ఫోన్లోను అన్నిట్లో చూస్తాం సిపిఆర్. చాలా మంది సిపిఆర్ నేర్చుకోండి, ఇప్పుడు ఇటీవల కాలంలో పేపర్ లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన స్టీరింగ్ మీద కూలబడిపోయాడు, అందులో ఉన్న విద్యార్థులు సిపిఆర్ చేసి బతికించారు, లేకపోతే దారిలో ఉన్న కానిస్టేబుల్ సిపిఆర్ చేసి. అసలు సిపిఆర్ అంటే ఏమిటి, సిపిఆర్ వల్ల ఉపయోగాలు ఏమిటి?
1: సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అండి, గుండెను ఊపిరితిత్తులు పనిచేసేటట్టు చేయటం అనమాట. కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అంటే గుండె ఊపిరితిత్తులు పనిచేయాలి, ఈ పని చేస్తే ఆటోమేటిక్ బదులుతాడు. ఇది వెరీ క్రూషియల్ అండి, వైటల్ పాయింట్. ఈ మధ్య చాలా అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి ఒక 10 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఈ రిసస్టేషన్ లో బ్రెయిన్ కి బ్లడ్ వెళ్తుంది కదా, ఎప్పుడైతే బ్లడ్ 10 నిమిషాలు ఆగిపోయిందో బ్రెయిన్ లో ఉన్న టిష్యూ చచ్చిపోతాయి, అంచేత పేషెంట్ చచ్చిపోతాడు. అంచేత కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అనేది ఇమీడియట్ గా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎలా చేయాలంటే ముందు పేషెంట్ ని సాఫ్ట్ వేర్ కాకుండా కొంచెం హార్డ్ ప్లేస్ మీద పడుకోబెట్టాలి. ఇంచేతంటే మనం పేషెంట్ మీద ప్రెషర్ అప్లై చేస్తాం, ముందు మో చేతి మీద ఏమో ఛాతి మధ్యలో పెట్టాలండి, అదే ఇంకో చెయ్యి మో చేతి మీద పెట్టాలి. అలా స్పీడ్ గా నిమిషానికి 100 టైమ్స్, మోర్ దాన్ 100 టైమ్స్ 2-1 ఫ్లో అట్లా నొక్కుతూ పెక్తూ చేస్తుండాలి. చేస్తే ఆటోమేటిక్ గా స్టిమ్యులేట్ అవుతుంది గుండె, మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఒకవేళ ఊపిరి తీసుకుంటున్నాడో లేదో గమనించాలండి. ఒకవేళ వాడు ఊపిరి తీసుకుంటలేదనుకోండి, నోటి ద్వారా గాలి ఊడ్చే మనకి తెలుసుంటే ఒక నిమిషం ఆపేసి మళ్ళీ నోటి ద్వారా గాలి ఇవ్వాలి, లేదంటే దీన్ని ఎలా కంటిన్యూ చేస్తే పేషెంట్ రివైవ్ అవుతాడు.
0: ఇప్పుడు సిపిఆర్ చేశాము, అతను రికవర్ అయ్యాడు, అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాడు. కొంతమంది ఏం చేస్తారు, ఇక ఇతను బాగా లేచాడు కదా, హాస్పిటల్కి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్లిపోయిన సందర్భాలు అక్కడక్కడ చూస్తూ ఉంటాం, అలా వెళ్ళవచ్చిన?
1: అది మంచిది కాదు, సేఫ్ సైడ్ కాదండి, డాక్టర్ ఒపీనియన్ తీసుకోవటం మంచిది.
0: ఉపరితలంపై జరిగే ప్రమాదాలు గాని లేకపోతే పాము కాటు గాని రోడ్డు ప్రమాదాలు గాని గుండెపోటు గాని ఉంది, అదే నీట మునిగితే? మీరు ప్రారంభంలో చెప్పారు వరదలు వచ్చినప్పుడు గాని లేదా పడవ ప్రమాదాలు గాని లేకపోతే ఈతకు వెళ్లి కుర్రాళ్లు నీళ్లు తాగేసి కోల్పోవడం గాని లేకపోతే ప్రాణం మీదకి తెచ్చుకోవడం గాని, ఆ సమయాల్లో ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ప్రాణం దక్కుతుంది?
1: అంటే నీటిని బయటకి పంపించాలి, స్టమక్ మీద ప్రెషర్ అప్లై చేసి తను ఒక పక్కే తిప్పాలండి, చేసి చేసిస్తే వాటర్ బయటకు వచ్చేస్తాం, తర్వాత ఆటోమేటిక్ గా
0: అంటే పక్కకు పడుకోబెట్టాలి. ఎలకెంతలకు కాదా,
1: అంటే ప్రోన్ పొజిషన్ లో పెట్టేసి ప్రెషర్ పెట్టేసి తీయాలి అట్లా.
0: సార్ ఇప్పుడు మీరు 40 సంవత్సరాలకు పైగా వైద్య విద్యార్థులకి

0: ప్రిన్సిపల్ గాను డీన్ గాను సేవలు అందిస్తున్నారు. మీ వైద్య విద్యార్థులకి ఈ ఫస్ట్ ఎయిడ్ మీద మీరిచ్చే సూచనలు
1: అంటే మేమేం చెప్తామంటే ఫస్ట్ ఎయిడ్ సూచనలు ప్రతి స్టూడెంట్ మస్ట్ అండ్ షుడ్ గా ఇది నేర్చుకోవాలి, అలాగే 10 మందికి నేర్పాలి, కామన్ మ్యాన్ వీటికి కూడా నేర్పాలి. వీళ్ళకి వీలైతే వాళ్ళ దగ్గర ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ క్యారీ చేసుకోవాలి. ఇప్పుడు మొన్న మధ్య ఒక ఫ్లైట్ లో మా తెలిసిన ఒక స్టూడెంట్ ఎవరికో కార్డియక్ ఇది వస్తే వెంటనే రిసస్టేట్ చేశారు, వెంటనే రివైవ్ అయ్యాడు అండి. అలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి
0: సార్. ఫస్ట్ ఎయిడ్ కి వంటగది చికిత్సకి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు సహజంగా ఇంట్లో వామిటింగ్స్ అయినప్పుడు, లేకపోతే మోషన్స్ అయినప్పుడు, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు వంటింటి చిట్కాలని వాడేస్తూ ఉంటారు. వంటింటి చిట్కాలను ఫస్ట్ ఎయిడ్ ఒకటేనా?
1: కొన్ని కొన్ని పసుపు రాయటం, పేస్ట్ రాయటం ఇవన్నీ చేయకూడదండి. చేస్తే వాటి వలన ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ పేస్ట్ రాయటం ఇలాంటివి రాస్తారు, అలాంటివి సేఫ్ కాదు. చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, చేయకూడదు.
0: ఇప్పుడు ఉదాహరణకి వామిటింగ్స్ అవుతున్నాయి, వాళ్లే ఇంట్లో ఓఆర్ఎస్ కలిపేసుకుని తాగేస్తూ ఉంటారు, లేదా మోషన్స్ అయినాయి వాళ్ళు మజ్జిగ కలుపుకుని తాగేసేయండి, లేకపోతే మజ్జిగన్నం పెట్టండి, లేకుంటే మెంతులు కలుపుకుని తాగండి, ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. లేకపోతే జలుబు చేసిందని పశువులపై చెత్తుకొట్టిపోయండి ఇలాంటివి, లేకపోతే సొరకలు వేయండి అన్నం అరిగిద్ది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో అవగాహన లేని పనులు
1: చేయకూడదు.
0: గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా, మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు ఎవరో పిల్లగాడు నీళ్లు తాగేయడం చేస్తే అతను పొట్ట నొక్కి ఆ నీళ్లు గక్కిచ్చి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కాకుండా ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్లారు. అతను తెలిసి తెలియని వైద్యం ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిందకు వస్తుందా, లేకపోతే మనం ఏ విధంగా స్పందించాలంటారు?
1: అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా అన్ని చేయలేడు కదా. ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు మామూలు కామన్ మ్యాన్ చేసింది, అంతకన్నా ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. అదే స్పెషలిస్ట్ దగ్గర డాక్టర్ దగ్గరికి అనుకోండి, వాడు అనలైజ్ చేయగలరు, ఏదైనా ఎక్స్రే గానీ అది గానీ ఇది గానీ ఎండోస్కోప్ ఎలాంటి పెట్టి అన్ని టోటల్ గా అలా చేయటానికి అవకాశం ఉంటుంది.
0: పిల్లగాడు కాయిన్ రూపాయి బిళ్ళ నోట్లో వేసుకుని మింగేశాడు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ కంగారులో ఆ పిల్లగాడిని కిందకి పైకి అటు ఇటు ఊపేసి ప్రథమ చికిత్స బదులు ఆ కాయిన్ ఇంకా లోపలికి వెళ్ళిపోద్దేమో అన్నట్లు అడావిడి చేస్తారు. ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అలాంటప్పుడు అంటే ఇప్పుడు మింగాడో లేదనేది మనకి ఆడుకుంటాడు కదా, పిల్లడు కూడా చెప్పలేడు, దాన్ని బట్టి మనం ఆలోచించాలండి. సరౌండింగ్ లో తిన్నాడు లేదో అనేది, మింగేటప్పుడు ఏమన్నా తేడాలు వస్తున్నాయో లేదో చూడాలి. ఇంకా వేరే ఏమైనా సైన్స్ సింప్టమ్స్ అలాంటి ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేయాలి. వన్స్ మింగేడని కన్ఫామ్ వచ్చిన తర్వాత అప్పుడు మనం అప్పుడు దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలండి.
0: చివరిగా ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రజలకు గాని లేకపోతే వైద్య విద్యార్థులకు గాని మీరిచ్చే సలహా?
1: మా సలహా ఏమిటంటే ఇప్పుడు ఎవరైనా ప్రథమ చికిత్స లేకపోవటం వల్ల ఎక్కువ మంది చనిపోవటం జరుగుతుంది. ఆ చావుల్ని ప్రివెంట్ చేయొచ్చు, డిజేబుల్ కొంత లాస్ శరీరానికి కొంచెం లాస్ బాడీకి కొంచెం లాస్ చేయొచ్చు, అలాగే కొంత వేరే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి ఫస్ట్ ఎయిడ్ లో. అంచేత ప్రజలందరూ ఫస్ట్ ఎయిడ్ ప్రతివాడు నేర్చుకోవాలి, తెలియని వాడికి నేర్పించాలి, నేర్పించి ఫస్ట్ ఎయిడ్ ఉపయోగించుకుని మన లైఫ్ ని కాపాడుకోవాలండి.
0: ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ లో ఎక్స్పైరీ మందులు ఎక్స్పైరీ డేట్ కూడా ఉందో లేదో చూసుకుని జాగ్రత్త,
1: అది చాలా ఇంపార్టెంట్.
0: ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా వైద్య విద్యా సేవలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న డాక్టర్ ఎన్ ప్రేమనాథన్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
1: నమస్కారం.
2: మీరింతవరకు ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం సందర్భంగా ప్రథమ చికిత్సపై అవగాహన ఈ అంశం గురించి మెడికల్ కాలేజ్ డీన్ మరియు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ ప్రేమనాథన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: శ్రోతలు, ఈ కార్యక్రమం విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలు, ఇప్పుడు మీకోసం కొన్ని సినీ గీతాలు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, ఈరోజు సాయంత్రం 6:30 ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారి కార్యక్రమం ప్రసారమవుతుంది. తప్పక వినండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.

శ్రోతలు, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం ప్రసారం అవుతుంది. అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వెల్త్ ఎగ్జిక్యూటివ్ 1000 పోస్టులు. ఈ పోస్టుకు కావాల్సిన అర్హత డిగ్రీతో పాటు పీజీ, పీజీ డిప్లొమో, ఎంబీఏ, ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్, వెల్త్ ప్రొడక్ట్స్ సేల్స్ కనీసం 2 ఏళ్ల అనుభవం అవసరం. క్రెడిట్ అనలిస్ట్ సి అండ్ ఐసి 100 పోస్టులు. అర్హత డిగ్రీతో పాటు సీఏ, మేనేజ్మెంట్లో 2 ఏళ్లు ఫుల్ టైం లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో ఏదైనా అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు ఉండవలసిన వయసు వెల్త్ ఎగ్జిక్యూటివ్కు 22 ఏళ్ల నుండి 32 ఏళ్ల వరకు, క్రెడిట్ అనలిస్టుకు 21 ఏళ్ల నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు సడలింపు వర్తిస్తాయి. వేతన శ్రేణి నెలకు వెల్త్ ఎగ్జిక్యూటివ్కు 48,480 రూపాయల నుండి 85,920 రూపాయల వేతనం, క్రెడిట్ అనలిస్టుకు 64,820 రూపాయల నుండి 93,960 రూపాయలు. వీటికి అలవెన్సులు అదనం. ఎంపిక విధానం, దరఖాస్తులు, స్క్రీనింగ్, ఆన్లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష, ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి, 120 నిమిషాల సమయం ఇస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలకు 175 రూపాయలు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 24. ఈ నెల 24 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ bankofbaroda.bank.in. వెబ్సైట్ మరొకసారి bankofbarodabaroda.bank.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు.

0: శ్రోతలు, ఇప్పుడు విందాం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: శ్రోతలకు నమస్కారం. వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ కార్యక్రమానికి స్వాగతం.

ఈ వారం అంటే సెప్టెంబర్ 3 నుంచి 10 వరకు జరిగినటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాల గురించిన సమాచారం మనం పోటీ పరీక్షలకు ఉద్దేశించి తయారు చేసినటువంటి కార్యక్రమానికి శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం ముందుగా బ్రిక్స్ సమ్మిట్ 2026 గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బ్రిక్స్ సమ్మిట్ 2026 భారత నాయకత్వానికి పెద్ద పరీక్ష. ఎందుకంటే ఈసారి అంటే 2026లో బ్రిక్స్ సమావేశానికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. 18వ బ్రిక్స్ సమ్మిట్ సెప్టెంబర్ 12-13 తారీఖుల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. సెప్టెంబర్ 10 నాటికి ఈ సమ్మిట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. దీనికి నేపథ్యం ఏమిటంటే, బ్రిక్స్ మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనే బ్రిక్ గా ప్రారంభమై ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేరడంతో బ్రిక్స్ అయింది. ఇటీవల విస్తరణతో ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఇ లాంటి దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఇది 11 సభ్య దేశాల సమూహం. మరి సమస్య ఏమిటి అనేది గనక చూస్తే, బ్రిక్స్ ఒకవైపు గ్లోబల్ సౌత్ కు ప్రత్యామ్నాయ వేదికగా ఎదగాలని చూస్తోంది, మరోవైపు సభ్య దేశాల మధ్య భౌగోళిక రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఉదాహరణకు ఇండియా, చైనా మధ్య సెక్యూరిటీ అలాగే ట్రస్ట్ డెఫిసిట్ కూడా ఉంది. అలాగే ఇరాన్, యుఏఇ మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు కూడా ఉన్నాయి. ఇక రష్యా వెస్ట్ అంటే పశ్చిమ విభేదాలు కూడానే ఉన్నాయి. ఇక మిడిల్ ఈస్ట్ అంటే మధ్య ప్రాచ్య దేశాలలో కాన్ఫ్లిక్ట్ కూడా మనకు తెలిసిందే. అంటే విస్తరణ ఎక్కువ ప్రభావం ఉంది, అయితే అదే సమయంలో విస్తరణ వల్ల ఎక్కువ విభేదాలు కూడా ఉన్నాయి. ఇందులో భారతదేశానికి ప్రాధాన్యత ఏమిటంటే, భారతదేశానికి బ్రిక్స్ ను యాంటీ వెస్ట్ బ్లాక్ గా మార్చడం కంటే మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ లో స్ట్రాటజిక్ ప్లాట్ఫామ్ గా ఉపయోగించడం ముఖ్యం. అంటే భారత్ ఒకేసారి రష్యాతో సంబంధాలు కొనసాగించాలి, చైనాతో పోటీ అలాగే సంభాషణ రెండూ నిర్వహించాలి, పాశ్చాత్య దేశాలతో ఆర్థిక ఇంకా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ను కొనసాగించాలి, ఇంకా గ్లోబల్ సౌత్ నాయకత్వాన్ని బలపరచాలి. ఇక ఇప్పుడు మనం బ్రిక్స్ లో సిబిడిసి లింకేజ్ డాలర్ ప్రత్యామ్నాయమా అనేది మనం చూద్దాం. సెప్టెంబర్ 10 వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన అంశం బ్రిక్స్ దేశాల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ సిబిడిసిస్. దీన్ని పరస్పరం అనుసంధానించి క్రాస్ బోర్డర్ పేమెంట్స్ ని సులభతరం చేయాలని భారతదేశం ప్రతిపాదిస్తోంది. సిబిడిసి అంటే ఏమిటి? సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే దేశ కేంద్ర బ్యాంకు జారీ చేసే డిజిటల్ ఫార్మ్ ఆఫ్ సావరిన్ కరెన్సీ. ఉదాహరణగా భారతదేశం డిజిటల్ రూపాయి, అదే చైనా డిజిటల్ యువాన్. మరి భారతదేశం ఎందుకు దీన్ని కోరుతోంది అంటే, ప్రస్తుతం అంతర్జాతీయ చెల్లింపుల్లో బ్యాంకు నుంచి కరస్పాండెంట్ బ్యాంకుకి, అలాగే ఆ కరస్పాండెంట్ బ్యాంకు నుంచి త్వరగా మరి సెటిల్మెంట్ అవడానికి ఒక ప్రక్రియ జరుగుతోంది. దీనివల్ల ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ పెరుగుతుంది, సెటిల్మెంట్ టైం పెరుగుతుంది, డాలర్ డిపెండెన్స్ అంటే డాలర్ల మీద ఆధారపడటం కూడా ఉంటుంది. అయితే సిబిడిసి ద్వారా కరెన్సీ నుంచి డిజిటల్ సెటిల్మెంట్ నుంచి త్వరగా అంటే సరిహద్దు అంతర్ సరిహద్దు పేమెంట్స్ అంటే చెల్లింపులు చాలా వేగంగా జరుగుతాయి. అయితే సమస్యలేంటి? ఇది సాంకేతిక సమస్య మాత్రమే కాదు, ట్రస్ట్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే విశ్వాస సమస్యలు ఉన్నాయి. అంటే భారత్, చైనా దేశాల మధ్య ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ కి సెక్యూరిటీ అంటే భద్రతాపరమైనటువంటి భేదాలున్నాయి. ఇక కరెన్సీ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. అంటే బ్రిక్స్ దేశాల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాలెన్సెస్ సమానంగా లేవు. ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఒక దేశంతో ఇంకో దేశం ప్రత్యక్ష సంబంధాలు నెరపడం అనేది కష్టంగా ఉంది. ఎందుకంటే ప్రతి దేశ సిబిడిసి ఆర్కిటెక్చర్ అనేది వేరువేరుగా ఉంది కాబట్టి. ఇక శాంక్షన్స్ కూడా మనం చూసుకుంటే కొన్ని బ్రిక్స్ దేశాలు పాశ్చాత్య శాంక్షన్స్ కు లోబడి ఉన్నాయి, అంటే నిబంధనలకు లోబడి ఉన్నాయి. మరి నెట్వర్క్ ని

ఎవరు నియంత్రిస్తారు అనేది ముఖ్యమైన సమస్య. అయితే ఇక్కడ దీన్ని మనం డాలర్ రీప్లేస్మెంట్గా కాకుండా భారతదేశ ప్రతిపాదన ప్రధానంగా క్రాస్ బోర్డర్ పేమెంట్ ఎఫిషియన్సీ మీదనే ఉంది. కాబట్టి కామన్ బ్రిక్స్ కరెన్సీని సృష్టించడం వేరు. ఇక ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే మధ్యప్రాచ్య విభేదాలు, ఆయిల్, రూపీ, ఇన్ఫ్లేషన్ ఈ విషయాలు మనం చూద్దాం. మధ్యప్రాచ్యంలో పెరిగినటువంటి ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు 100 బ్యారల్కి $100 కంటే ఎక్కువగా పెరిగాయి. సెప్టెంబర్ 10 బ్రెంట్ ప్రైసెస్ పెరగటం భారత రూపాయి మీద కూడా ఒత్తిడి తెచ్చింది. మనం ఈ చైన్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే మిడిల్ ఈస్ట్ టెన్షన్, ఆయిల్ సప్లై ఆర్ షిప్పింగ్ రిస్క్, అది క్రూడ్ ప్రైస్ పెరగటం, దీని నుంచి ఇండియా అంటే భారతదేశానికి దిగుమతుల ఖర్చు పెరగటం, డాలర్ డిమాండ్ పెరగటం, రూపీ డెప్రిసియేషన్ జరగటం, అలాగే దిగుమతుల ఇన్ఫ్లేషన్ పెరగటం అనేది మనకి ఈ పోటీ పరీక్షలకు చాలా ముఖ్యమైనటువంటి ఎకనామిక్ చైన్ అన్నమాట. మరి భారతదేశం ఎందుకు అంత బలహీనంగా ఉంది అంటే భారతదేశం తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని ఇంపోర్ట్స్ అంటే దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. అందువల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరల మీద ఒత్తిడి పెరుగుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి, లాజిస్టిక్స్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్కు అవిలోమ ప్రెషర్ ఉంటుంది అంటే ఇండైరెక్ట్ ప్రెషర్ ఉంటుంది, కరెంట్ అకౌంట్ మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది, రూపాయి కూడా డిప్రిషియేట్ అవుతుంది. అయితే ఇది ఆర్బీఐకి అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకు కొంచెం కష్టసాధ్యమైన విషయం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫ్లేషన్ ఎక్కువైతే చాలా కఠినతరమైనటువంటి మానిటరీ పాలసీ అవసరం. కానీ గ్రోత్ కనుక బలహీనమైతే లోయర్ రేట్స్ లేదా లిక్విడిటీ సపోర్ట్ అవసరం. అందువల్ల ఒక ఆయిల్ షాక్ను ఒక పాలసీ ట్రేడ్ ఆఫ్ సృష్టిస్తుంది. సెప్టెంబర్ 10 రూపాయి $1 ₹95.44 దగ్గర ముగిసింది. ఇది వరుసగా 3rd సెషన్ డిక్లైన్ అంటారు. ఆయిల్ ప్రైసెస్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, డాలర్ డిమాండ్ ఇలాంటి అంశాలు డెప్రిసియేషన్కి కారణమై మరి రూపాయి గనక బలహీనపడి నష్టపోతే ఎవరికి ఎక్కువగా నష్టం అంటే దిగుమతి చేసుకునేవారు డాలర్స్లో చెల్లించాలి కాబట్టి ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇక ఆయిల్ కంపెనీస్ అయితే ఈ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి కాబట్టి మరింత ఖరీదుగా అవుతాయి. వినియోగదారులు దిగుమతి చేసుకునే వస్తువులు లేదా సేవలు ఖరీదు ఎక్కువ. ఇక ఫారిన్ కరెన్సీ డెట్ ఉన్న ఫర్మ్స్ అంటే ఫారిన్ కరెన్సీలో అప్పు ఉన్నటువంటి కంపెనీలు వాటి రీపేమెంట్ అంటే తిరిగి చెల్లింపులు ధర కూడా ఎక్కువగా పెరుగుతుంది. అయితే మరి దీనివల్ల ఎవరు లాభపడచ్చు అంటే ఎక్స్పోర్టర్స్ అన్నమాట. అంటే వారికి ఫారిన్ కరెన్సీ రెవెన్యూ ఎక్కువగా రూపాయల్లోకి వస్తుంది. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేవారికి కొంతవరకు ఉపయోగపడుతుంది. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ డాలర్ రూపీ కొనడాన్ని అమ్మడాన్ని ఉపయోగించి ఎక్కువగా రూపీ లిక్విడిటీని భరిస్తోంది. ఇది రూపాయి మీద స్పెక్యులేటివ్ ప్రెషర్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఆర్బీఐ రూపాయి ఒక నిర్దిష్ట స్థాయిలో ఉండాలి అని కాకుండా అతి వేగంగా పడిపోకుండా వాలటాలిటీని నియంత్రించాలి అనే అప్రోచ్ తీసుకోవడం సాధారణంగా మంచిదన్నమాట. అయితే ఆర్బీఐ ఎఫెక్స్ స్వాప్స్ ఎందుకు ముఖ్యమైనవి అనే విషయం కనుక మనం పరిశీలిస్తే ఇది ఆర్బీఐ డాలర్ రూపీ కొనడం అమ్మడం దీన్ని గనక అటు ఇటు అంటే సందర్భానుసారంగా చేస్తే ప్రస్తుతం డాలర్స్ని అమ్మి భవిష్యత్తులో తిరిగి కొనుగోలు చేసే అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. దీనివల్ల రూపాయి లిక్విడిటీ తగ్గుతుంది, అలాగే ఫార్వర్డ్ ప్రీమియం కూడా పెరగవచ్చు. రూపాయి మీద స్పెక్యులేటివ్ షార్ట్ పొజిషన్స్ ఖరీదవుతాయి, కరెన్సీ మార్కెట్లో స్టెబిలిటీకి సహాయం అవుతుంది. ఇక సెప్టెంబర్ 10 ఆర్బీఐ వరుసగా 2వ రోజు ఫారిన్ ఎక్స్చేంజ్ స్వాప్స్ ఉపయోగించినట్టు ఒక నివేదికలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం భారత చైనా సంబంధాల గురించి మనం చూద్దాం.

బ్రిక్స్ సమ్మిట్ నేపథ్యంలో చైనా దేశ రాష్ట్రపతి షీ జిన్పింగ్ భారతదేశానికి రావడం ఒక ముఖ్యమైన స్ట్రాటజిక్ డెవలప్మెంట్ అని అంటారు విశ్లేషకులు. ఒక అంచనా ప్రకారం దాదాపు 7 సంవత్సరాల తర్వాత చైనా రాష్ట్రపతి మన భారతదేశానికి వస్తున్నారు. అయితే ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అంటే 2020 బోర్డర్ క్లాష్ అంటే సరిహద్దు వివాదం తర్వాత భారత చైనా సంబంధాల్లో విశ్వాస లోపం ఏర్పడింది. ఇప్పుడు బ్రిక్స్ ఒక మంచి అవకాశం, ఎందుకంటే పోటీకి అలాగే మంచి సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఒక మంచి అవకాశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే బోర్డర్ ఇష్యూస్ అంటే సరిహద్దు వివాదాలు, అలాగే వ్యాపార లావాదేవీలు, పెట్టుబడులకు అలాగే సాంకేతిక సహకారం, మరి చైనా సందర్శించాలంటే వీసాల గురించి, అలాగే సప్లై చైన్స్ గురించి, వీటన్నిటినీ ఒకేసారి మనం పరిష్కరించుకోవాల్సిన అవకాశం మనకు దొరుకుతుంది. అయితే ఆర్థిక కోణంలో గనక మనం పరిశీలిస్తే రెండు దేశాల మధ్య రాజకీయ పరంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యాపార సంబంధాలు పూర్తిగా ఆగిపోలేదు. అయితే భారతదేశం చైనా పెట్టుబడిదారులు అలాగే చైనా టెక్నాలజీ మీద భద్రతాపరమైనటువంటి కన్సర్న్స్ కలిగి ఉందన్నమాట. అందువల్ల ఎకనామిక్ ఇండిపెండెన్స్ ప్లస్ స్ట్రాటజిక్ డిస్ట్రస్ అనే పారాడాక్స్ కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మనం సెమికాన్ 2.0 ఇండియాస్ సెమీకండక్టర్ స్ట్రాటజీ గురించి మనం చూద్దాం. సెప్టెంబర్ 3 నుంచి 10 మధ్య జరిగినటువంటి ముఖ్యమైన టెక్నాలజీ అలాగే ఎకనామిక్ థీమ్స్ లో సెమికాన్ 2.0 అనేది ఒక కొత్త విషయంగా మనం పరిశీలించవచ్చు. ఇది భారత సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ ని మరింత లోతుగా అభివృద్ధి చేసే ప్రయత్నాలతో సంబంధం కలిగి ఉంది. అయితే ఎందుకు సెమీకండక్టర్ అంత ముఖ్యమైందంటే సెమీకండక్టర్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు? స్మార్ట్ ఫోన్స్, కార్లు, డిఫెన్స్ రంగంలోను, AI రంగంలో, డేటా సెంటర్స్ లో, టెలికమ్యూనికేషన్స్ లో, స్పేస్ సిస్టమ్స్ లో ఉపయోగిస్తారు. అయితే కోవిడ్ తర్వాత గ్లోబల్ చిప్ షార్టేజ్ ఒక విషయం స్పష్టం చేసింది. ఏమిటంటే సెమీకండక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్ సెక్యూరిటీ ప్లస్ నేషనల్ సెక్యూరిటీ. అంటే సెమీకండక్టర్ అంటే ఏదో ఒక చిన్న సాంకేతిక భాగం కాదు, అది ఆర్థిక భద్రత అలాగే జాతీయ భద్రత అని కూడా మనం అనుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం INS నిపుణ్ డిఫెన్స్ ఇండిజినైజేషన్ యాంగిల్ అనేది చూద్దాం. INS నిపుణ్ ఒక డైవింగ్ సపోర్ట్ వెసల్ గా నిలిచింది. ఇది ఇండియన్ నేవీ క్యాపబిలిటీ బిల్డింగ్ కి సంబంధించిన అంశం. డైవింగ్ సపోర్ట్ వెసల్ అసలు భారతదేశానికి ఎందుకు అవసరం అంటే ఇలాంటి నౌకలు సముద్ర గర్భంలో వివిధ సెక్యూరిటీ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి, డైవింగ్ సపోర్ట్ చేస్తాయి, అలాగే మునిగిపోయిన నావలకు, మునిగిపోయిన ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తిరిగి వెలికి తీయడానికి పనికొస్తాయి, జలాంతర్గాములకు అంటే సబ్మరైన్స్ కావలసినటువంటి సపోర్ట్ అందిస్తాయి, ఇంకా సముద్ర గర్భంలో ఏవైనా అవాంఛిత సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా అనేవి గమనించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇది మనం లార్జర్ స్ట్రాటజిక్ పిక్చర్ కనుక మనం తీసుకుంటే భారతదేశం ఇండో పసిఫిక్ ఏరియాలో మారిటైమ్ పవర్ గా ఎదగాలని కోరుకుంటోంది. అందువల్ల నావల్ ఎక్స్పాన్షన్ అంటే కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, సబ్మరైన్స్, డిస్ట్రాయర్స్ మాత్రమే కాదు, సపోర్ట్ వెసల్స్, అలాగే సర్వేలెన్స్, అండర్ వాటర్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం UN ఈక్వల్ ఎర్త్ మ్యాప్ జాగ్రఫీలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం చూద్దాం. UN అంటే ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ చర్చకు రావడం కూడా ఈ వారంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ థీమ్స్ లో ఒకటి. అయితే అసలు సమస్య ఏమిటి? పాత మెర్కేటర్ ప్రొజెక్షన్ లో హై లాటిట్యూడ్ రీజియన్స్ పరిమాణం వాస్తవం కంటే పెద్దగా కనిపిస్తాయి. ఉదాహరణ గ్రీన్లాండ్, యూరప్, నార్త్ అమెరికా. ఇవి ఆఫ్రికా కంటే చాలా పెద్దవిగా కనిపించవచ్చు, కానీ వాస్తవంలో ఆఫ్రికాయే చాలా పెద్ద ఖండం. అందుకనే ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ అనేది చాలా ముఖ్యం. దీని లక్ష్యం ఏమిటంటే ఖండాలకు ఉన్నటువంటి రిలేటివ్

ఏరియాని మరింత స్పష్టంగా, మరింత దృఢంగా, యాక్యురేట్గా చూపించడం. అదేవిధంగా ఆఫ్రికా లాంటి ప్రాంతాలకు విజువల్ రిప్రజెంటేషన్స్ని మరింతగా మెరుగుపరచడం. అందుకే ఇది కేవలం మ్యాప్ మేకింగ్ ఇష్యూ కాదు. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ, ఇండియా పాకిస్తాన్ వాటర్ పాలిటిక్స్ గురించి మనం చూద్దాం. ఇది ఎందుకు అంత సెన్సిటివ్ గా అనిపిస్తుందంటే, ఇండస్ రివర్ సిస్టమ్ లో ఇండస్, ఝేలం, చేనాబ్, రావి, బీస్, సట్లెజ్ ఈ నదుల మీద ఆధారపడిన వ్యవస్థే ఇండస్ రివర్ వ్యవస్థ. 1960లో భారత పాకిస్తాన్ మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ కుదిరింది, అంటే ఇండస్ జల సంధి కుదిరింది. ఇండియా పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా దిగజారినప్పుడు వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ మీద కూడా ఈ స్ట్రాటజిక్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాటర్ డిప్లొమసీ అనేది ఆహార భద్రతకు, వ్యవసాయానికి, జల విద్యుత్కి, జాతీయ భద్రతకు, మరి సరిహద్దు అంతర్ సరిహద్దు సంబంధాలను కలిపే అంశం. మరి శ్రోతలు అవండి, ఈ వారం కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో ముఖ్యమైన విషయాల మీద విశ్లేషణాత్మక పరిశీలన. ఈ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి మళ్లీ రేపు సాయంత్రం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ రెండో భాగంలో కరెంట్ అఫైర్స్ క్విజ్ కార్యక్రమంతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మీ సుధాకర్ మోహన్ కు సెలవు. బాయ్.

0: శ్రోతలు, మీరింతవరకు వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ మొదటి భాగం విన్నారు. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. రెండవ భాగం రేపు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రసారమవుతుంది.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, ఇప్పుడు మీకోసం ఒక సినీ గీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి. మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: శ్రోతలు, మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 6 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార విశేషాల అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: 6:30 ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాల్లో కోత అనంతర పరిజ్ఞానం గురించి బాపట్ల వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 సినీ భక్తి గీతాలు. ఇక రాత్రి 8:00 to 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్రగానం శీర్షికన జగదేక వీరుని కథా చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. తిరిగి రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సూర్య భగవాన్ కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత డాక్టర్ డిఆర్వి దినకర్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపు ఉదయం 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులో మనసు ధారావాహిక నవలాపట్టణం 19వ భాగం ప్రసారమవుతుంది. రచన మాలతీ చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 బాలానందం బాక్రాపేట శ్రీరామ్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక రేపు ఉదయం 9:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే. ఉదయం 10:15 మధ్యాహ్నం 12:10 12:40 తిరిగి 1:30 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇక రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత గీతాలు, అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రసారమవుతాయి. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ 2వ భాగం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 6:00 ప్రసార విశేషాలు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:30 తరిగొండ గీతరవలి భక్తి గీతాల కార్యక్రమం వినవచ్చు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. ఇక 7:15 ప్రసారమయ్యే పల్లెసీమలు కార్యక్రమంలో వివిధ పంటల్లో అడవి పందుల యాజమాన్య పద్ధతుల గురించి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ కె మాధురి గారి ప్రసంగం వినవచ్చు. 7:30 2026 మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ పై ప్రత్యేక వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 2026 మహిళా ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రత్యేక వ్యాఖ్యానం కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. శ్రోతలు, స్టూడియో క్లాక్ లో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: This is Akashwani, the news read by Valsa Williams. BRICS nations have expressed concern about ongoing conflicts in many parts of the world and the current state of polarization and fragmentation in the international order. In the New Delhi declaration adopted on the first day of the BRICS summit 2026, the leaders

0: With the resolve of Hamari Anganwadi, Hamari Zimmedari, the 9th Rashtriya Poshan Maah is being celebrated from 9th September 2026 to 8th October 2026.
1: देश के हर गरीब हर व्यक्ति तक पोषण पहुंचाना भी सरकार की प्राथमिकता है.
0: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర వ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 500 పడకలతో క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలకు గణనీయంగా ఖర్చు తగ్గుతుందని చెప్పారు. సంజీవని ప్రాజెక్ట్ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో చాలా మందికి ప్రయోజనం చేకూరుతోందని, అర్హులైన వారికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ ప్రథమ స్థానంలో ఉండాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
3: రాష్ట్రంలో 24 CCB, 26 IPH ల్యాబొరేటరీస్, 14 అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 1786 రూరల్ ఆరోగ్య మందిరాలకి 1272 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చారు. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఈ రోజు ఒక్క రోజు 600 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి 24 CCB కేంద్రం మంజూరు చేయగా ఈ రోజు 10 వరకు ప్రారంభం చేసుకున్నాం.
2: అమరావతి క్వాంటం బయోవ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట వ్యాప్తంగా క్రిటికల్ కేర్ బ్లాక్లు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ క్వాంటం బయోవ్యాలీ ఏర్పాటుపై చర్చించేందుకు కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపుతామన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1271 కోట్ల రూపాయలతో 24 క్రిటికల్ బ్లాక్లు, 25 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 33 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని కొనియాడారు. వచ్చే 5 ఏళ్లలో 64 వేల కోట్ల రూపాయలతో ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయబోతున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
4: This journey of strengthening the health system is not only creating a health infrastructure, it is the strengthening of the architecture of infrastructure of health systems. We have inaugurated the integrated health labs at 12 places and the critical care block at 10 places. And we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years.
2: శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 23 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ బ్లాక్ అందుబాటులోకి రావడంతో అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స అందించే ఆసుపత్రి సామర్థ్యం మరింత పెరుగుతుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో మంత్రి సవిత ఆధ్వర్యంలో బీసీ రక్షణ చట్టంపై ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవం కాపాడటం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ

0: బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని తెలిపారు. బీసీ రక్షణ చట్టాన్ని కోర్టుల్లో నిలబడేలా సిద్దం చేస్తున్నామన్నారు. బీసీలను అన్ని రంగాల్లోనూ అగ్రభాగాన నిలబెడతామని మంత్రి వివరిస్తూ,
1: సమయంలో బీసీ రక్షణ చట్టం అమలు పరుస్తానని తెలియజేయటం, మరి దాని మీదుగా 34% రిజర్వేషన్ ని మనం అమలు పరుస్తున్నాం. మరి ఈ రోజు ఏదైతే మేము సూపర్ సిక్స్ పథకాలు చెప్పామో అందులో 90% ఈ 26 నెలల్లోనే మరి అమలు పరిచాం. దానితో పాటు మత్స్యకారులకు కావచ్చు, మరి గీత కార్మికులకు కావచ్చు, అంతేకాకుండా వడ్డె సోదరులకు కావచ్చు, నావీ బ్రాహ్మణులకు కావచ్చు, ఇలా చేనేతలకు కావచ్చు, బీసీలందరికీ వారికి ఎన్నికల సమయంలో ఏమైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.
0: అనంతపురం జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం శివరాంపేట గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రాముఖ్యతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉరవకొండ స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీఓ శ్రీదేవి మాట్లాడుతూ, మాసోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పోషణ్ అభియాన్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట హోంమంత్రి వంగల్పూడి అనిత పోలీసులకు దిశానిర్దేశం చేశారు. పలు జిల్లాల ఎస్పీలతో హోంమంత్రి అనిత సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ ఉత్సవాల అనుమతుల కోసం అమలు చేస్తున్న సింగిల్ విండో విధానంపై ఉత్సవ కమిటీలకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 19వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను 22వ తేదీ ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. అలాగే వయోవృద్దులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలలో గదుల కోటాను 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈరోజు తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశముందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్టీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లాధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం పట్టణం 12వ వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. టీకా కార్డుల్లో గడువు తేదీలను పరిశీలించి తదుపరి టీకా వేయాల్సిన తేదీలను పిల్లల తల్లులకు తెలియజేసి నమోదు చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి క్వాంటం బయో వ్యాలీ అభివృద్దికి ప్రభుత్వ సహకారం ఉంటుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా భరోసానిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని మంత్రి ఎస్ సవితి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. బ్రిక్స్ శిఖర సమ్మేళనస్య ప్రథమ దివసే సర్వసమ్మత్య నవదెహలీ ఘోషణాపత్రం అంగీకృతం. ఘోషణాపత్రస్య అంగీకారః సదస్య రాష్ట్రాణాం సమన్వితానాం సంకల్పానాం కృతే స్పష్టమ.

0: ప్రత్యక్షమూర్తపరిణామేషు పరివర్తనం ఇదానీం సర్వేషాం సదస్య రాష్ట్రాణాం ఉత్తరదాయిత్వం వర్తతే.
1: हमारे समक्ष ब्रिक्स न्यू दिल्ली डिक्लेरेशन 2026 का ड्राफ्ट प्रस्तुत है. इसमें हमारी चर्चाओं का सार प्रमुख वैश्विक और क्षेत्रीय विषयों पर हमारे दृष्टिकोण शामिल है. साथ ही ब्रिक्स कोऑपरेशन को और सुदृढ़ करने की प्राथमिकताएं समाहित है. किसी सदस्य की ओर से आपत्ति व्यक्त नहीं की गई है. न्यू दिल्ली डिक्लेरेशन 2026 को सर्वसम्मति से एडॉप्ट किया जाता है.
0: ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సబలం ప్రోక్తం యత్ అద్యతనేన విచార వినిమయేన ఏతత్ స్పష్టం భవతి యత్ పరివర్తనశీలస్య విశ్వస్య మార్గదర్శనం పురాతనైః అప్రాసంగికైశ్చ సంస్థానైః విధాతుం న శక్యతే. తేన ప్రతినిధిత్వేన సంవేదనశీలతాయాం నియమ నిర్మాణ ప్రక్రియాసు చ ఆధారభూత పరిష్కారాణాం మహతి ఆవశ్యకతా ప్రతిపాదితా. ప్రధానమంత్రిణా సంసూచితం యత్ బ్రిక్స్ నేతృభిః భావి ప్రౌద్యోగికీనాం వికాసే తథా తాసాం నియమన విధానేషు గ్లోబల్ సౌథ్ దేశానాం సమాన సహభాగితా భవేత్ ఇత్యస్యాం నీతౌ విశేష బలః ప్రదత్తః. తేన ప్రతిపాదితం యత్ నిర్ణయానాం తేషాం నిష్పత్తీనాం చ మధ్యే విద్యమానం అంతరాలం కేవలం సామూహిక కార్యప్రణాళీభ్యాం సమాపయితుం శక్యతే. భాషణస్య అంతే ప్రధానమంత్రిణా బ్రిక్స్ అధ్యక్షరూపేణ సర్వేషాం రాష్ట్రాధ్యక్షాణాం రచనాత్మక యోగదానాయ నిష్ఠాపూర్ణ సహయోగాయ చ హృదయేన కృతజ్ఞత ప్రకటీకృత. బ్రిక్స్ మంచస్య స్థాపనాయాః వింశతి వర్ష పూర్తిం స్మరణీయాం విధాతుం అస్మిన్ మంచే సదస్య దేశానాం నేతృభిః ద్వే స్మారక డాక చిటికే ఆధారికరూపేణ విమోచితే. నవదెహల్యా భారతమండపే ఆయోజ్యమానస్య అస్య శిఖర సమ్మేళనస్య సమావేశీ వైశ్విక శాసనం బహుపక్షవాదస్య దృఢీకరణంచ ఇతి విషయక సత్రే స్వకీయే ఉద్ఘాటన ఉద్బోధనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బ్రిక్స్ నిరంతరతా క్రియాన్వయన ప్రణాళ్యా ఏకం క్రాంతియుగం ప్రస్తావం ఉపస్థాపితవాన్. శ్రీమోదినా సంసూచితం యత్ ప్రతివర్షం అధ్యక్షతాయాః పరివర్తనే సత్యపి సంఘస్య సంస్థాగత గతిశీలత తథా పూర్వం తిష్టేత్ తదర్థం ట్రైకా ప్రణాళ్యా మాధ్యమేన సర్వేషాం సంకల్పానాం నిష్పత్తీనాం చ నిరంతరం పునరీక్షణం విధాస్యతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా బలపూర్వకం ప్రోక్తం యత్ బ్రిక్స్ దేశైః ఆగామి వింశతి వర్షాణాం కృతే ఏకా నూతనా సుదృఢా మహత్వాకాంక్షీ చ కార్యసూచీ రచయితవ్యా. యస్యః ఆరంభః సంఘస్య స్వకీయాత్ కార్యప్రణాళీ పరివర్తనాత్ ఏవ భవితుమర్హతి.
1: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే हमारी एकता और सहमति को वैश्विक मंच पर ठोस परिणामों में बदले. अगले 20 वर्षों के लिए हमें एक नए और एम्बिशियस एजेंडा पर काम करना होगा. इसकी शुरुआत हमें अपने खुद के वर्किंग सिस्टम से करनी होगी. ब्रिक्स की अध्यक्षता हर वर्ष बदलती है, किंतु इसकी वजह से हमारा इंस्टीट्यूशनल मोमेंटम नहीं रुकना चाहिए.
0: ప్రధానమంత్రి కఠిన సమయే సాహాయ్యం సుకరం కర్తుం సంబద్ధ దేశానాం సముద్రీయ ప్రాధికారిణః కూటనీతిక లక్ష్యం చ యోజయితుం సిఫేర్స్ ఆపత్కాలీన సమర్థన జలస్య స్థాపనాయాః ప్రస్తావం అపి అకరోత్. శ్రీమోదీ అవదత్ యద్ వైశ్విక వ్యాపారే నావికానాం మహతీం యోగదానం భవతి తథాపి కష్టకాలే తే ప్రాయః స్వసమర్థనస్య అభావం అనుభవంతి. చైనా సదర్న్స్ ఎయిర్లైన్స్ ఇత్యనేన అద్య ఉక్తం యత్ తే అస్మిన్ మాసే ఏకవింశతి దినాంకాత్ గ్వాంగ్జౌ నవదెహ్లీ నగరయోః మధ్యే నియమిత యాత్రి విమానయానాని పునః ఆరభ్య షట్ వర్షాణాం స్థగనం సమాప్యతే. వింశత్యధిక ద్విసహస్రతమే వర్షే కోవిడ్ 19 మహమార్యా ఆరంభాత్ అనంతరం భారత చీన దేశయోః మధ్యే విమానసేవా స్థగితాః ఆసన్. మహిళా హాకీ క్రీడాయాం చీనస్య మోకీనగరే ఆయోజితాయాం కనిష్ఠ ఏషియా చషక స్పర్ధాయాం దక్షిణకొరియా దేశం 5-1 ఇతి అంకైః పరాభూయ భారతం అంతిమ చరణం ప్రావిశత్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మన స్టూడియో క్లాక్ లో సమయం 6:30 దాటి 12 సెకండ్లు.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్,

0: శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు, ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్

0: ప్రజలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే నాణ్యమైన రహదారి సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో 2000 కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన. ఈ పథకం ద్వారా రహదారి సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులు, మార్కెట్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించడం జరుగుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలోనూ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అమలు తీరు, గ్రామీణ ప్రాంతాలకు అందుతున్న ప్రయోజనాలు, రహదారుల నాణ్యత, నిర్వహణ, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు వంటి అంశాల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా పంచాయత్రాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం సార్.
0: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రధాన లక్ష్యం ఏంటి, అలాగే గ్రామీణాభివృద్ధిలో ఈ పథకం ప్రాధాన్యత ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: ముందుగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం సార్. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని భారత ప్రభుత్వం డిసెంబర్ 25, 2000 ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అర్హత కలిగినటువంటి గ్రామీణ ప్రాంతంలోని జనావాసాలను ఆల్ వెదర్ రోడ్స్, అంటే అన్ని కాలాలలో ప్రయాణించేటువంటి ఉపయోగించగల రహదారిని, కనెక్టివిటీ కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. ఆల్ వెదర్ రోడ్ అంటే అన్ని సీజన్లలో ప్రయాణించే, వర్షాకాలం కావచ్చు, ఎప్పుడైనా సరే అన్ని సీజన్లలో మనము ప్రయాణించడానికి వీలు కలిగించే రోడ్డే ఆల్ వెదర్ రోడ్. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ప్రభుత్వ సేవలు కూడా మనకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తరలించేటువంటి అవకాశం లభిస్తుంది. అందువల్ల పీఎంజేఎస్వై పథకం ఓన్లీ రహదారి నిర్మాణ పథకమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక ఆర్థిక అభివృద్ధికి కీలకమైన కార్యక్రమం.
0: సార్, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఒక గ్రామం లేదా ఈ హ్యాబిటేషన్స్ ను ఈ రహదారి కనెక్టివిటీ కోసం ఎలా ఎంపిక చేస్తారు, అలాగే ఈ జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఈ పాఠశాలలు, ఆసుపత్రులు, ఇటువంటి అంశాలను ఎంతవరకు ప్రాధాన్యతలో తీసుకుంటారు?
1: సార్, మంచి క్వశ్చన్. పీఎంజేఎస్వై మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హత కలిగిన జనావాసాలను ఎంపిక చేసి వాటికి ప్రాధాన్యతా క్రమంలో రహదారి కనెక్టివిటీ కల్పిస్తారు. పీఎంజేఎస్వై వివిధ దశలలో ప్రామాణికాలు మారుతూ వచ్చాయి సార్. పీఎంజేఎస్వై 1 అంటే దశ 1లో 500 అంతకు మించినటువంటి జనాభా ఉన్నటువంటి జనావాసాలను తీసుకున్నారు జనరల్ ఏరియాలో. అదే హిల్లి ఏరియాస్, ట్రైబల్, గిరిజన ఏరియాస్లో అయితే 250 అంతకు మించినటువంటి జనావాసాలు చేసుకుని కనెక్టివిటీ కల్పించారు. అదే పీఎంజేఎస్వై 2 అంటే ఫేజ్ 2లో అప్పటికే ఉన్న గ్రామీణ రహదారి నెట్వర్క్ అభివృద్ధితో పాటు మార్కెట్స్, గ్రోత్ సెంటర్స్ మరియు ముఖ్యమైన గ్రామీణ కేంద్రాల కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు. ఫేజ్ 3 అంటే త్రూ రోడ్స్, మేజర్ రూరల్ లింక్స్, వాటి మీద దృష్టి సారించారు సార్. త్రూ రోడ్స్ అంటే పెద్ద రోడ్డు ఉండి రెండు హయ్యర్ గ్రేడ్ రోడ్ ని కలిపేదాన్ని త్రూ రోడ్ అంటామండి. దానికి 2-3 గ్రామీణ రోడ్స్ కూడా లింక్ అయి ఉంటాయి, లింక్ రోడ్స్ కూడా. అదే మేజర్ లింక్ అయి ఉంటే, మేజర్ రూరల్ లింక్స్ అంటే ఒక మేజర్ రోడ్ కలుపుతుంది, ఒక ఎండ్ డెడ్ ఎండ్ ఉంటుంది, దానికి 2-3 లింక్ రోడ్స్ కలిసి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ మేజర్ రూరల్ లింక్స్. అంటే వాటికి ఇవ్వడం వలన ఎక్కువ హ్యాబిటేషన్ లబ్ధి కలుగుతుందని 3 ఫేజ్ లో అవి చెక్అప్ చేశారండి.
0: సరే, అయితే మనం ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ అని, ఈ కోర్ నెట్వర్క్ అని వింటుంటాం. అసలు ఇవి ఏమిటి, అలాగే రహదారుల ప్రణాళికలు, వీటి పాత్ర ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?
1: డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్ DRRP అనేది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి రహదారి నెట్వర్క్ ను గుర్తించి రూపొందించే జిల్లా స్థాయి ప్రణాళిక. దట్ ఇస్ కాల్డ్ డిస్ట్రిక్ట్ రూరల్ రోడ్స్ ప్లాన్. నెట్వర్క్ అనేది అర్హత కలిగిన జనావాసాలకు కనీస అవసరమైన రహదారి కనెక్టివిటీ కల్పించే ముఖ్యమైన రహదారి నెట్వర్క్. ముందు రహదారి నెట్వర్క్ తయారు చేస్తాము, దాని ద్వారా మళ్ళీ జిల్లా ప్రణాళిక తయారవుతుంది. రహదారి గుర్తింపు సాధారణంగా పాపులేషన్ బేస్డ్ సెలెక్ట్ చేస్తాం సార్. చేసిన తర్వాత DPR ప్రిపరేషన్, దానికి అంటే సమగ్ర ప్రణాళిక తయారు చేస్తాము. దాని తర్వాత సాంకేతిక మంజూరు, ఆ ప్రాజెక్టుకి సాంకేతిక మంజూరు, టెక్నికల్ క్లియరెన్స్ తీసుకుంటాము. దాని తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అంటే పరిపాలన మంజూరు, చేయబడుతుంది.

0: ఉంది. దాని తర్వాత గుత్తేదారు కోసం టెండరింగ్ వెళ్తాము, గుత్తేదారుని నియమిస్తారు. నెక్స్ట్ అగ్రిమెంట్ ఒప్పందం, అంటే గుత్తేదారుకు డిపార్ట్మెంట్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. దాని తర్వాత క్వాలిటీ మానిటరింగ్, అంటే వీళ్ళ ఎగ్జిక్యూషన్ క్వాలిటీ మానిటరింగ్ అంటే నాణ్యతా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. కంప్లీషన్ అనే విధానంలో పనులు చేపడతారు. పిఎంజేఎస్వై 1 పథకంలో మొత్తం గ్రాంట్ కేంద్ర ప్రభుత్వమే భరించింది సార్ ఫేజ్ 1 లో. ఫేజ్ 2 నుంచి రాష్ట్రాలకు కూడా వీళ్ళ వాటా కూడా దాంట్లో చేర్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ 75-25 ఉండేది, ఇప్పుడు 60-40 ఉంది. సెంట్రల్ 60-40 జరుగుతుంది సార్.
1: సార్ అయితే ఇప్పుడు ఈ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రహదారులను ఈ ఆల్ వెదర్ రోడ్స్ గా ఇందాక మీరు చెప్పినట్టు నిర్మించడానికి ఎటువంటి సాంకేతిక ప్రమాణాలు పాటిస్తారు
0: సార్? రహదారి నిర్మాణానికి ముందు అవసరమైన సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తాం సార్. సాయిల్ సబ్గ్రేడ్ స్ట్రెంగ్త్, సాయిల్ అంటే మట్టి, సిబిఆర్ టెస్ట్ ద్వారా మట్టి బలాన్ని నిర్ధారిస్తాం, అంటే ఎంత లోడ్ బేర్ చేయగలుగుతుంది అది, సాయిల్ ఎలా ఉంది అనేది ఒక స్టెప్. నెక్స్ట్ ట్రాఫిక్ స్టడీ, రహదారి మీద ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి రోజుకి, ఎంత వెయిట్ ఉన్నాయి, అవి ఏ వెయిట్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేస్తాం సార్. నెక్స్ట్ హైడ్రోలాజికల్ సర్వే, అంటే జల సంబంధమైనటువంటి సర్వే, ఎన్ని కాలువలు ఏమైనా వెళ్తున్నాయా, రివర్ వెళ్తుందా, వాటికి కూడా సర్వే చేసి అవసరమైన కల్వర్ట్స్, సీడ్ వర్క్స్, బ్రిడ్జెస్ నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ జామెట్రిక్ డిజైన్, పాపులేషన్ అన్నింటిని వెహికల్స్ ను బట్టి రోడ్డు వెడల్పు, గ్రేడియంట్ అంటే వాలు, ఎక్కడ డౌన్ ఉన్నా పైకి ఎక్కేదిన్నా కూడా ఏ గ్రేడియంట్ తో అవి పైకి వెళ్ళాలి లేదా కిందకి దిగాలి, అది గాని వంపులు అంటే ఏ యాంగిల్ తో ఎంత వంపు తిరగాలి, సూపర్ ఎలివేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, అవన్నీ కూడా నిర్ణయిస్తాం సార్. నెక్స్ట్ మెటీరియల్ క్వాలిటీ కంట్రోల్, సాయిల్, మెటల్ అంటే కంకర, బిటుమిన్ అంటే తారు, తదితర నిర్మాణ సామాగ్రిని కూడా నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పరీక్షిస్తాం. నిర్మాణ సమయంలో కూడా ప్రతి ముఖ్యమైన దశలో క్వాలిటీని టెస్ట్ చేసి అవి స్పెసిఫికేషన్స్ అనువుగా ఉంటేనే ఉపయోగిస్తాం సార్.
1: సార్ మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో ఉన్న ఈ మూడంచెల నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఇందులో స్థానిక ఇంజనీర్లు, అలాగే స్టేట్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, నేషనల్ క్వాలిటీ మానిటర్స్ అంటాము, వీటి పాత్ర ఏమిటి?
0: సార్ పిఎంజేఎస్వైలో పనుల నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది సార్. ఇప్పుడు మొదటి స్థాయి పిఐయు క్వాలిటీ కంట్రోల్. పిఐయు అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్, అంటే మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థని పిఐయు అంటారు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్. పిఐయు పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారు సార్. క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ నిర్వహించితే బాధ్యత కాంట్రాక్టర్దే, అతను నిర్వహించే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ని ధృవీకరిస్తాం మేము, అవి బాగా చేస్తున్నాడా లేదా, బాగున్నాయా లేదా అని ధృవీకరిస్తాం సార్. ప్రతి లేయర్ ను తనిఖీ చేసి, మామూలుగా 3-4 లేయర్స్ ఉంటాయి, సబ్గ్రేడ్, జిఎస్బి, వెట్మిక్స్, బీటీ పైన తారు, అలా ప్రతి లేయర్ ని చెక్ చేసుకుని అది క్వాలిటీ పరంగా సాటిస్ఫై అయినప్పుడే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం సార్. అది కూడా ఉన్నప్పుడు ఆ విధంగా ప్రతి లేయర్ కి ముందు కూడా మేము టెస్టులు చేసి చేస్తాం సార్. ఇది మొదటి స్థాయి. రెండవ స్థాయి స్టేట్ క్వాలిటీ మానిటర్ సార్, ఎస్క్యూసీ అంటే స్టేట్ లెవెల్లో స్టేట్ క్వాలిటీ మానిటర్ ని అపాయింట్ చేస్తారు సార్. వాళ్ళు స్వతంత్రంగా తనిఖీ చేస్తారు, వచ్చి నిర్దేశిత పనుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ప్రతి లేయర్ కూడా వాళ్ళు వచ్చి తనిఖీ చేస్తారు సార్. వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి మాతో పాటు. నెక్స్ట్ మూడవ స్థాయి నేషనల్ క్వాలిటీ మానిటర్ సార్, వీళ్ళని ఎన్ఆర్ఆర్డీఏ నియమిషన్ సార్. ఎన్ఆర్ఆర్డీఏ అంటే నేషనల్ రూరల్ రోడ్స్ డెవలప్మెంట్ అథారిటీ. వాళ్ళు నియమించే ఎన్క్యూఎంలు కూడా పనులను స్వతంత్రంగా పరిశీలించి నాణ్యతకు గ్రేడింగ్ ఇస్తారు. సాటిస్ఫాక్టరీ అనేవచ్చు, సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అనొచ్చు, ఎస్ఆర్ఐ లేదా అన్సాటిస్ఫాక్టరీ అవ్వచ్చు. సాటిస్ఫాక్టరీ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ ప్రొసీడ్ అవుతాము, అన్సాటిస్ఫాక్టరీ ఇచ్చినా సాటిస్ఫాక్టరీ రిక్వైరింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నా కూడా నెక్స్ట్ లేయర్ కి వెళ్ళాం సార్. రెక్టిఫై చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి వెళ్తాం.
1: కాబట్టి చాలా
0: పకడ్బందీ వ్యవస్థ. ఎందుకంటే మొదటి స్థాయి, రెండో స్థాయి, మూడో స్థాయి, కాబట్టి ఒక స్థాయిలో తప్పు జరిగినా రెండో స్థాయిలో కరెక్ట్ అయిపోతుంది.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణంలో నాణ్యత లోపాలు ఏమైనా గుర్తించారనుకోండి, అప్పుడు కాంట్రాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పనులు పూర్తయ్యే వరకు వాళ్ళ చెల్లింపులను ఎలా నియంత్రిస్తారు?
0: సార్ ఇప్పుడు నాణ్యత లోపం ఎక్కడైనా గుర్తించామనుకోండి సార్, వాళ్ళకి నోటీస్ చేస్తాం. ముందుగానే నోటీస్ ఇచ్చి, బాబు పలానా ఐటమ్ ఇది స్పెసిఫికేషన్స్ ప్రకారం లేదు, లోపభూయిష్టంగా ఉంది, సరిచేయాలని వాళ్ళకి నోటీస్ ఇస్తాం సార్, ముందు కాంట్రాక్ట్ ను ఆదేశిస్తాం. తదుపరి అతను లోపభూయిష్టం ఉండే పనిని సరిచేస్తారు. దాని మళ్ళా మేము రీటెస్ట్ నిర్వహిస్తుంది పిఐఓ.

0: కూడా రీటెస్టింగ్ నిర్వహించి స్పెసిఫికేషన్స్ అనుగుణంగా అతను చేశాడా లేదా నిర్ధారించిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి పర్మిషన్ ఇస్తాం. ఒకవేళ మరీ ఎక్కువ ఇబ్బంది ఉంటే దానిని ఎస్క్యూఎం ఈ ఎన్క్యూఎం కూడా రీవెరిఫికేషన్ చేస్తారు, రీఇన్స్పెక్షన్. అలాంటి ఐటమ్స్ వాళ్ల ద్వారా చేపిస్తాము. నాణ్యత నిర్ధారణ అనంతరం మాత్రమే నెక్స్ట్ లేయర్ ని అనుమతిస్తారు, స్టేజ్ పాసింగ్. ప్రతి స్టేజ్ లోనూ ఆ లేయర్ ని క్వాలిటీ నిర్ధారించుకొని నెక్స్ట్ లేయర్ కి స్టేజ్ పాసింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి.
1: కాబట్టి దశల వారీ
0: ఏ స్టేజ్ పర్మిషన్ ఇస్తాం. అలా లేక జరగదు. నెక్స్ట్ పని చేసిన తర్వాత యాక్షన్ టేక్ అని రిపోర్ట్ ఇస్తాం సార్, చర్య నివేదిక. మన నోటీస్ ఇచ్చాము, అతను సాల్వ్ చేశాడు, అది కూడా అన్ని చేసిన తర్వాతనే నెక్స్ట్ లేయర్ కి అనుమతిస్తాం సార్. ఎక్కడ లోపం జరిగే అవకాశం లేకుండా పకడ్బందీ సిస్టమ్ అమల్లో ఉంది సార్ ఇక్కడ.
1: సార్ మరి ఇప్పుడు ఈ వరదలు, వర్షాలు, ఈ డ్రైనేజీ సమస్యలు, ఇంకా ఈ కొండ ప్రాంతాలు వంటి సహజ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణంలో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు
0: సార్? ఎక్కడికక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలో తీసుకుని అక్కడ సాంకేతిక చర్యలు చేపడతాం సార్. అవసరమైన చోట కల్వర్ట్లు, సీడ్ వర్క్స్, చిన్న వంతెనలు కూడా నిర్మిస్తాం. వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం బోత్ సైడ్స్. కొండ ప్రాంతం అనుకోండి, అక్కడ ప్రొటెక్షన్ రక్షణ గోడ స్కవర్ అవ్వకుండా రక్షణ గోడలు ప్రొటెక్షన్ వర్క్స్ కూడా చేపడతాం. మట్టి కోత నిర్ధారించేందుకు స్లోప్ ప్రొటెక్షన్ కూడా తీసుకుంటాం సార్. స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా తగిన రోడ్ టెక్నాలజీని వినియోగిస్తాం. నిర్మాణ సమయంలో కూడా అనంతర నిర్వహణ దశలోనూ రహదారి స్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటాం సార్.
1: సార్ మరి ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? అలాగే ఈ పిఎంజిఎస్వై లో ఈ ఐదేళ్ల నిర్వహణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
0: పిఎంజిఎస్వై మార్గదర్శకాల ప్రకారం రహదారి నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్ బాధ్యత అండి. 5 ఇయర్స్ అగ్రిమెంట్ లోనే కండిషన్స్ అవి. నిర్మాణంతో పాటు 5 ఇయర్స్ హీ హాస్ టు మెయింటైన్ ద రోడ్. అతను రోడ్ ని నిర్వహణ చేపట్టాలి. అతనికి మనము పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత ఫండ్స్ నిలుపుదల చేసుకుంటాం. నిర్మాణ దశలోనే పర్ఫార్మెన్స్ డిపాజిట్ అని కొంత అమౌంట్ నిలుపుదల చేసి పెట్టుకుంటాం మనం, ఎందుకంటే అతను ఒకవేళ బాగా చేయడం ఉద్దేశం. అతను 5 ఇయర్స్ మెయింటైన్ చేసేట్టుగా చూస్తాం సార్.
1: సార్ అయితే ఇప్పుడు ఒకవేళ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే ఆ పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో ఏదైనా కోత విధిస్తారా?
0: మెయింటెనెన్స్ సరిగా లేకపోతే పర్ఫార్మెన్స్ డిపాజిట్ లో కోత ఎలా విధిస్తామంటే ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగిస్తాం, టెండర్ పిలిచి. అతను ఏ పని అయితే చేయలేకపోయినాడో ఆ పనిని వేరే కాంట్రాక్టర్ కి అప్పగించి చేపిస్తాము, ఆ డబ్బులలో పేమెంట్ ఇస్తాం.
1: చాలా మంచిది సార్. మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పనుల పురోగతి, వ్యయం, ఇంకా నాణ్యతను ఈ డిజిటల్ టెక్నాలజీ, ఈ OMMAS, ఈ GIS వంటి వ్యవస్థల ద్వారా ఎలా పర్యవేక్షిస్తున్నారు?
0: సార్ పనుల నిర్వహణ పర్యవేక్షణకి లెక్కల కోసం OMAS, OMMAS, ఆన్లైన్ మేనేజ్మెంట్ మానిటరింగ్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ పేస్ చేసుకుని చేస్తున్నాం సార్. దీని ద్వారా మీరు DRRP కూడా చూడొచ్చు, కోర్ నెట్వర్క్ పరిశీలించవచ్చు, టెండర్స్ కూడా మనం దాని ద్వారానే పర్యవేక్షిస్తాము. ఫిజికల్ ప్రోగ్రెస్, పురోగతి, డైలీ ప్రోగ్రెస్, ఎంత పని జరుగుతా ఉంది అనేది కూడా దాంట్లోనే పర్యవేక్షిస్తాము. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్, ఇంత చెల్లింపులు జరిగినాయి, ఇంకెంత చెల్లింపులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా దాంట్లోనే పర్యవేక్షిస్తాము. క్వాలిటీ మానిటరింగ్ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే పర్యవేక్షిస్తాం సార్. GIS ఆధారిత వ్యవస్థ కూడా ఉంది దాంట్లో. దాని ద్వారా రహదారుల స్థానం మరియు నెట్వర్క్ ని మ్యాప్ ద్వారా కూడా పరిశీలించవచ్చు.
1: ప్రభాకర్ రెడ్డి గారు, మరి సాధారణ ప్రజలు తమ గ్రామంలో మంజూరైన ఈ పిఎంజిఎస్వై రహదారి వివరాలు, ఈ పనుల పురోగతి, ఖర్చు, నాణ్యత వంటి విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? లేదా వాళ్ళకు ఒకవేళ ఏదైనా ఇందులో సరిగ్గా జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు ఫిర్యాదు చేసుకోవచ్చా?
0: చేసుకోవచ్చు అండి. వాళ్ళు ప్రతి పనిని పరిశీలించవచ్చు. ప్రతి స్టేజ్ లోనూ వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రజలు OMMAS సిటిజన్ సెక్షన్ ఉంటుందండి, దాని ద్వారా తమ ప్రాంతాల్లో జరిగే పిఎంజిఎస్వై రహదారులకు సంబంధించినటువంటి మంజూరు వివరాలు, పురోగతి, వ్యయం, నాణ్యత తనిఖీలు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు వాళ్ళు. OMAS సిటిజన్ సెక్షన్. నెక్స్ట్ అలాగే దీంట్లో మేరీ సడక్ మొబైల్ యాప్ ఉంది, దాని ద్వారా ఫస్ట్ది చూడొచ్చు అంతే వాళ్ళు. దీంట్లో OMAS సిటిజన్ సెక్షన్ లో ఏం జరుగుతుందో చూడొచ్చు వాళ్ళు అంతే. రెండో దాంట్లో మేరీ సడక్, ఈ మొబైల్ యాప్ ద్వారా రహదారులకు సంబంధించిన సమస్యలు, ఫిర్యాదులు, సూచనలు నమోదు చేయవచ్చు వాళ్ళు. సెకండ్, వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఒక ఫీడ్బ్యాక్ నంబర్ వస్తుంది, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా దాని స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు. అంత అవకాశం ఉందండి దీంట్లో.
1: చాలా మంచిది సార్. మరి మన తిరుపతి జిల్లాలో

0: పిఎంజిఎస్వై అమలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, అలాగే ఇప్పటివరకు ఎన్ని గ్రామాలు లేదా హ్యాబిటేషన్లు ఇంకా ఎన్ని కిలోమీటర్ల రహదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి?
1: సార్, తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి వివరాలు తెలియజేస్తాను సార్. పిఎంజిఎస్వై 1 అంటే దశ ఫేజ్ 1లో 163 రహదారులు, 424 కిలోమీటర్లు పొడవైనటువంటి రహదారులు, 14 బ్రిడ్జీలు, వంతెనలు పూర్తి చేసినాము. దాని ద్వారా 299 హ్యాబిటేషన్స్ కి కనెక్టివిటీ కల్పించినాం సార్. ఫేజ్ 2 రెండో ఫేజ్ లో 6 రహదారులు, 48.78 కిలోమీటర్లు కంప్లీట్ చేయడం జరిగింది. దాని ద్వారా 31 హ్యాబిటేషన్స్ కి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఫేజ్ 3 27 రహదారులు, 191 కిలోమీటర్లు, 8 బ్రిడ్జీలు ద్వారా 189 హ్యాబిటేషన్స్ కి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది సార్. ఫేజ్ 4 లో ఇప్పుడు 3 రహదారులు మాత్రం మంజూరై ఉన్నాయి, అవి ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఫేజ్ 4 అమల్లో ఉంది. మిగిలిన 3 కంప్లీట్ అయిపోయినాయి, 3 కూడా నీరింగ్ కంప్లీషన్, 4th ఫేజ్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉంది సార్.
0: కాబట్టి దాదాపుగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మన తిరుపతి జిల్లాలో 95% పైనే పనులన్నీ పూర్తయ్యాయి సార్. మరి మన తిరుపతి జిల్లాలో గమనించినట్లయితే ఈ కొండలు, అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, మనం అప్పుడప్పుడు ఈ భారీ వర్షాలు ఇలాంటివి గమనిస్తుంటాం. మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద మీరు ఈ రోడ్లు ఇక్కడ వేసేటప్పుడు మీరు ప్రధానంగా ఎటువంటి సవాళ్లు ఎదుర్కొంటారు?
1: మనకు తిరుపతిలో ఇటువంటి అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు పరిమిత ప్రాంతాల్లో ఉన్నాయి సార్. ఇవి ఎక్కువగా శ్రీకాకుళము, విశాఖపట్నం అక్కడ ఉన్నాయి. పర్వత ప్రాంతాలు భౌగోళికంగా క్రిటికల్ ప్లేసెస్ మన దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి, వెరీ మినిమం గా. అలా అయినప్పటికీ అవసరమైన ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అనుగుణంగా డ్రైనేజ్ వర్క్స్ క్రియేట్ పెడతాము, ప్రొటెక్షన్ వర్క్స్ చేసి మరియు ఇతర సాంకేతిక పరిష్కారాలతో అమలు చేస్తాం.
0: సరే, అయితే మన తిరుపతి జిల్లాలో ఇప్పటికే నిర్మించిన పిఎంజిఎస్వై రోడ్ల నాణ్యత ఇంకా నిర్వహణ పరిస్థితి ఎలా ఉంది? ఇటీవలి తనిఖీల్లో మీరు ఏవైనా ముఖ్యమైన లోపాలు ఏమైనా ఉంటే గుర్తించారా?
1: మన తిరుపతి జిల్లాలో పిఎంజిఎస్వై కింద నిర్మించిన రహదారులు సాధారణంగా సంతృప్తికరమైన స్థితిలో ఉన్నాయి సార్. మేము ఆ రోడ్డు అవసరాన్ని బట్టి రొటీన్ మెయింటెనెన్స్ అంటే సాధారణమైనటువంటి మరమ్మతులు లేదా రెన్యువల్ పునరుద్ధరణ, ఎక్కువ డ్యామేజ్ అయి ఉంటే పునరుద్ధరణ, లేకపోతే రీహాబిలిటేషన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణం పనులు చేపడతాం సార్. పాత రహదారుల్లో అవసరమైన వాటిని పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులు కూడా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు కూడా మనకు మంజూరు అయి ఉన్నాయి సార్. అలాంటివి 8 రోడ్లు మంజూరు అయినాయి. అంటే మన జిల్లా మొత్తం 77 కోట్లతో ఇప్పుడు కూడా అలాంటి మరమ్మతు పనులు కూడా మనకు మంజూరు అయ్యాయి సార్. ఇప్పుడు టెండర్ దశలో ఉన్నాయి, ఆ విధంగా టేకప్ చేస్తాం సార్. దాని స్థాయిని బట్టి ఏ రిపేర్ కావాలని నిర్ణయిస్తాం సార్.
0: సార్, మరి మన తిరుపతి జిల్లాలో ఇంకా రహదారి కనెక్టివిటీ అవసరమున్న ప్రాంతాలను గుర్తించి వచ్చే 1-2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టబోయే ప్రధాన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా?
1: సార్, ఇప్పటి వరకు 500 కన్నా ఎక్కువ జనాభా ఉండేటువంటి జనావాసాలకు కనెక్టివిటీ కల్పించినాం సార్. 3 మాత్రమే మిగిలి ఉంటే ఆ 3 కూడా ఇప్పుడు మంజూరు దశలో ఉన్నాయి సార్. వాటికి కూడా ఇప్పుడు టెండర్ల దశలో ఉన్నాయి, అయిపోతాయి. కాబట్టి ఇంకా 500కు మించినటువంటి ఏ హ్యాబిటేషన్ కనెక్టివిటీ లేకుండా మన జిల్లాలో లేదు. ఈ 3 కంప్లీట్ అయిపోతే ఏది ఉండదు సార్. ఇక 250 అంతకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ కి వివిధ పథకాల కింద రోడ్లు, రహదారులు మంజూరయ్యాయి సార్. కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల చేయలేకపోయినాము. వాటికి కూడా వివిధ పథకాల నిధుల లభ్యతను బట్టి మంజూరు చేసి అమలు చేస్తాం సార్. ఇంకా 250 బిలో ఉన్నాయి కదా సార్, ఇంకా వాటికి కూడా దశల వారీగా కనెక్టివిటీ కల్పించడం ప్రధాన లక్ష్యం
0: సార్. మరి చివరగా, ఒక రహదారిని నిర్మించడం అంటే కేవలం రవాణా సౌకర్యం కల్పించడం కాదు, ఒక గ్రామ అభివృద్ధికి మార్గం వేయడం. మరి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రజల జీవితాల్లో మీరు చూడాలనుకుంటున్న భవిష్యత్ మార్పు ఏంటి, అలాగే ప్రజలకు మీ సందేశం ఏంటి?
1: సార్, పిఎంజిఎస్వై ద్వారా కనెక్టివిటీ మెరుగుపడుతుంది సార్. తద్వారా వాళ్లకు విద్య, వైద్యము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్ని దగ్గరగా వస్తాయి సార్. రహదారి సేవలు బాగా నిర్మించడం వలన అన్ని సేవలు వాళ్ళకి మరింత చేరువవుతాయి. తద్వారా రైతులు ఒక వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తుల్ని ఈజీగా మార్కెట్ తరలించగలరు. ఆ విధంగా వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సార్. అత్యవసర వైద్య సేవలకు కూడా ఈజీ అవుతుంది, వృద్ధులకి వాళ్ళకు కూడా సార్. చివరిగా ఒక మాట సార్, ప్రజలకు మా సందేశము, ఇదివరకే నిర్మించిన రహదారులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలి. రహదారులపై ఆక్రమణలకు పాల్పడకుండా డ్రైనేజీ

0: వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా నేమ్ బోర్డ్స్ గాని అక్కడున్నటువంటి రోడ్ ఫర్నిచర్ గాని సైన్ బోర్డ్స్ డ్యామేజ్ కలిగించకుండా సహకరించాలి. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలకు ప్రజల సహకారం లభిస్తేనే ప్రతి గ్రామానికి మెరుగైన కనెక్టివిటీ ఇవ్వగలగడం సాధ్యమవుతుంది సార్.
1: ధన్యవాదాలు సార్. గ్రామానికి రహదారి అంటే నేరుగా అభివృద్ధికి రహదారి అనే విషయం మీ మాటల ద్వారా అర్థమవుతుంది. మరి మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి ఇంత చక్కని అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలు.
2: నమస్కారం సార్.
3: శ్రోతలు, మీరింతవరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించి తిరుపతి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
4: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలు, ఇప్పుడు మీకోసం కొన్ని భక్తి గీతాలు.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

శ్రోతలు, మీరు ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. వార్తల్లోని వివరాలు. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు 2026 మొదటి రోజున న్యూఢిల్లీ డిక్లరేషన్ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. సుస్థిర అభివృద్ది, పేదరికం, ఆకలి నిర్మూలన, వాతావరణ మార్పులు వంటి అంశాలపై అన్ని దేశాల అభిప్రాయాలు గౌరవిస్తూ బహుళపక్ష విధానంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ముగింపు ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, న్యూఢిల్లీ డిక్లరేషన్ సభ్యదేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేసిందని, ఈ తీర్మానాలను ఆచరణలోకి తేవాల్సిన బాధ్యత అందరిపైన

0: ఉందన్నారు.
1: హమారే సమక్ష బ్రిక్స్ న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 కా డ్రాఫ్ట్ ప్రస్తుత హై. ఇస్మే హమారీ చర్చాఓ కా సాథ్ ప్రముఖ వైశ్విక్ ఔర్ క్షేత్రీయ విషయం పర్ హమారే దృష్టికోణ షామిల్ హై. సాథ్ హీ బ్రిక్స్ కోఆపరేషన్ కో ఔర్ సుదృఢ్ కర్నే కీ ప్రాథమికతా సమాహిత హై. మై డిక్లరేషన్ కో అడాప్ట్ కర్నే కా ప్రస్తావ్ రఖతా హూ. కిసీ సదస్య కీ ఔర్ సే ఆపత్తి వ్యక్త నహీ కీ గయీ హై. న్యూ ఢిల్లీ డిక్లరేషన్ 2026 కో సర్వసమ్మతి సే అడాప్ట్ కియా జాతా హై.
0: పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతి స్థాపనకు దౌత్యపరమైన చర్చలు జరపాలంటూ పిలుపునిచ్చింది. గాజాలో తక్షణ కాల్పుల విరమణతో పాటు అడ్డంకులు లేని మానవతా సాయం అందించాలని, పాలస్తీనా హక్కులకు మద్దతు ఇస్తున్నట్లు పునరుద్ఘాటించారు. రాబోయే 20 ఏళ్ల కోసం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, నావికుల అత్యవసర సహాయం కోసం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఎంతమాత్రమో ఆలస్యం చేయలేమని, గ్లోబల్ సౌత్ దేశాలకు నిర్ణయాధికారంలో సరైన ప్రాతినిధ్యం దక్కాలన్నారు.
1: అబ్ సమయ హై కి హమ్ బ్రిక్స్ మే హమారీ ఏక్తా ఔర్ సహమతి కో వైశ్విక్ మంచ్ పర్ ఠోస్ పరిణామో మే బదలే. అగలే 20 వర్షో కే లియే హమే ఏక్ నయే ఔర్ అంబిషియస్ ఎజెండా పర్ కామ్ కర్నా హోగా. ఇస్కి శురువాత్ హమే అప్నే ఖుద్ కే వర్కింగ్ సిస్టమ్ సే కర్నీ హోగీ. బ్రిక్స్ కి అధ్యక్ష హర్ వర్ష బదల్తీ హై, కింతు ఇస్కి వజహ సే హమారా ఇన్స్టిట్యూషనల్ మొమెంటమ్ నహీ రుక్నా చాహియే.
0: ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 క్రిటికల్ కేర్ బ్లాక్లు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఆయన ప్రారంభించారు. ఈ నూతన వసతులు అత్యవసర వైద్య సంరక్షణ అందించడంలోనూ, వ్యాధి సంకేతాలను ముందస్తుగా గుర్తించడంలో రాష్ట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా నడ్డా పేర్కొన్నారు. సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అత్యవసర ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొనే మౌలిక వసతుల అవసరాన్ని కోవిడ్-19 మహమ్మారి గుర్తు చేసిందన్నారు. ఈ లక్ష్యంతోనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 631 క్రిటికల్ కేర్ బ్లాకులను మంజూరు చేసినట్లుగా వెల్లడించారు.
2: This pandemic was converted into an opportunity, and keeping that factor in mind, Pradhan Mantri Ayushman Bharat Health Infrastructure Mission was undertaken in 2021, and we decided that financially an outlay of 64,180 crores is to be spent in the next 5 years only to strengthen the health infrastructure to get ready for any type of pandemics which can come at any time.
0: యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అధ్యకులు, కజకిస్తాన్ అధ్యకుడు కాసిం జోమార్ట్ తోకాయేవ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర విద్యారంగ సహాయ మంత్రి సుకాంతా మజుందార్ స్వాగతం పలికారు. బలమైన సాంస్కృతిక ప్రజా సంబంధాల పునాదిగా భారత్ కజకిస్తాన్ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం చాలా బలంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ముఖాముఖి కార్యక్రమంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ, ఈ నిధుల ప్రవాహం భారతదేశ స్థూల ఆర్థిక మౌలిక అంశాలపై ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని, తక్కువ వ్యవధిలోనే విదేశీ మూలధనాన్ని ఆకర్షించే సామర్థ్యాన్ని చాటి చెబుతోందని అన్నారు. పెరుగుతున్న వృద్ధి మధ్య కరెన్సీ చలామణి, ఫోరెక్స్ జోక్యం, బ్యాంకుల రిజర్వ్ అవసరాల ద్వారా కొంత మిగులు ద్రవ్యతను కాలక్రమేణా ఉపసంహరించుకోవడం జరుగుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణ పరపతి విధాన కమిటీ వచ్చే నెలలో జరిగే సమావేశంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులను పునఃపరిశీలిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. భారత కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలో మలేషియా పెట్టుబడులు, వాణిజ్య శాఖ మంత్రి దాతోక్ సెరీ జోహారి అబ్దుల్ ఝానీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్ మలేషియా ఆర్థిక భాగస్వామ్యాన్ని సమీక్షించినట్లు, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, మార్కెట్ సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఛత్తీస్గఢ్ లోని రాయ్గఢ్ లో 1.85 కిలోమీటర్ల పొడవైన ప్రపంచంలోని అతిపెద్ద స్టీల్స్ లాగ్ రోడ్ నిర్మాణంతో భారత్ గిన్నిస్ వరల్డ్ రికార్డు

0: సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవంలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉక్కు ఉత్పత్తిలో ఉప ఉత్పత్తిగా వచ్చే స్లాగ్ను రోడ్డు నిర్మాణానికి ఉపయోగించే స్వదేశీ సాంకేతికతకు ఇది నిదర్శనమని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా రోడ్డు నిర్మాణ వ్యయం దాదాపుగా 40% తగ్గుతుందని, సాంప్రదాయ రోడ్ల కంటే 4 రెట్లు మన్నికను కూడా ఇస్తుందన్నారు. సీఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ది చేసిందని తెలిపారు. పర్యావరణ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతోందని, దాదాపుగా 15 ఏళ్ల వరకు రిపేర్లు అవసరం ఉండవని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఈరోజు నిర్వహించిన కాన్వకేషన్ వేడుకల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 23 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అర్హత సాధించిన కొత్త సీఏలకు ఆయన మెంబర్షిప్ సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. యూదుల నూతన సంవత్సరం రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో శాంతి, ఆయురారోగ్యాలు, ప్రగతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని పంచుకున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని సారాగఢీ పోరాట స్మారక చిహ్నం వద్ద అమరవీరులైన సైనికులకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. అమృత్సర్లోని సారాగఢీ గురుద్వారాలో అఖండ్ పాఠ్ సాహిబ్ భోగ్ నిర్వహించగా, ఫిరోజ్పూర్లో జరిగిన రాష్టస్థాయి కార్యక్రమంలో పంజాబ్ మంత్రి గుర్మీత్ సింగ్ ఖుదియాన్ అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 మ్యాచ్ల సిరీస్ రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికపై జరగనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన గత 9 T20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయం సాధించగా ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలో ఓటముల తర్వాత ఈసారి జరిగే T20లో తిరిగి పుంజుకోవాలని భారత జట్టు భావిస్తోంది. బలూచిస్తాన్లో ప్రభుత్వం సైన్యం చేపడుతున్న అణచివేత చర్యలను పాకిస్తాన్లోని మానవ హక్కుల సంస్థ తీవ్రంగా నిరసించింది. మస్తుంగ్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలలో పౌరుల మృతదేహాలు లభించడం, ఉపాధినిచ్చే పండ్ల తోటలను ధ్వంసం చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయంటూ పేర్కొంది. హర్యానా రాష్టంలో సాంకేతిక విద్యా ప్రమాణాలు, విద్యార్థుల నైపుణ్యాలు పెంపొందించేందుకు హర్యానా సాంకేతిక విద్యాశాఖ ఐఐటి రూపర్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ప్రపంచంలో కొనసాగుతున్న ఘర్షణలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలపై బ్రిక్స్ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఫారిన్ కరెన్సీ, నాన్ రెసిడెంట్, ఇతర పథకాల ద్వారా వచ్చే నిధుల ప్రవాహం బలంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఛత్తీస్గఢ్లో నిర్మించిన 1.85 కిలోమీటర్ల పొడవైన స్టీల్స్ లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం. బాపట్ల డాక్టర్ NTR అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం.
3: కిసాన్ వాణి శ్రోతలకు నా నమస్కారాలు. ఈనాటి కార్యక్రమంలో మనం చిరుధాన్యాల పోషక విలువలు, ప్రాసెసింగ్ లో మెళకువలు, అలాగే కోతానంతర పరిజ్ఞానం గురించి క్లుప్తంగా చర్చించుకుందాం. ఇప్పుడు మారుతున్న మన వాతావరణ పరిస్థితులు మరియు ఆహార అలవాట్ల కారణంగా చిన్నతనం నుండే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పడుతున్న సందర్భాలను మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఈ సమయంలో మనకు ఈ చిరుధాన్యాలు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. దీని అనుగుణంగా ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ, అవగాహన బాగా పెరగడంతో చిరుధాన్యాలని కనీసం వారంలో ఒక్కరోజైనా సరే ఆహారంగా వరి, గోధుమలకు బదులుగా తీసుకోవడం మనం ఈ మధ్య గమనిస్తున్నాం. ముఖ్యంగా రైతులు ఈ యొక్క చిరుధాన్యాలను సాగుపై మక్కువ పెంచుకోవడానికి కారణం చెప్పుకోవాలంటే చిరుధాన్యాలు ఏ నేలలో అయినా పండించుకోవచ్చు. అది మెట్టభూములు కావచ్చు, క్షారభూములు కావచ్చు, ఆమ్ల భూములు కావచ్చు. అలాగే ఎటువంటి ప్రతికూల వాతావరణం అయినా తట్టుకొని ఎటువంటి చీడపీడలు తక్కువ, అలాగే ఎరువులు, రసాయన మందులు వినియోగించవలసిన అవసరం లేకుండానే అతి తక్కువ పెట్టుబడితోటి మనం పండించుకోవచ్చు చిరుధాన్యాల్ని. అందుకని రైతులు కూడా ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడైతే ఈ బెట్ట పరిస్థితులు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ, చిరుధాన్యాలని మనం సాగు చేయడం వల్ల ఎంతో కొంత ఆదాయం మనకు వస్తుంది. ముఖ్యంగా చిరుధాన్యాలు ఎన్ని రకాలు అనుకుంటే, చిరుధాన్యాలని మనం తృణధాన్యాలని, సిరిధాన్యాన్ని, శ్రీధాన్యమని అని కూడా ఎన్నో రకాలుగా పిలవచ్చు. చిరుధాన్యాలు ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. పెద్ద తృణధాన్యాలు, వాటిలో ముఖ్యంగా జొన్న, సజ్జ, అలాగే రాగులు వస్తాయి. తర్వాత చిరుధాన్యాలు అంటే చిన్న తృణధాన్యాల కింద మనకు కొర్రలు, సామలు, అరికెలు, వరిగలు, అండుకొర్రలు లాంటి ధాన్యాలు వస్తాయి. ముఖ్యంగా ఈ తృణధాన్యాలు గడ్డి జాతికి చెందిన మొక్కలు. ముఖ్యంగా ఈ తృణధాన్యాల వల్ల మనకు లాభం చూసుకుంటే వీటిలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మనకు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా క్రమబద్ధీకరిస్తుంది. ముఖ్యంగా వరి కానీ, గోధుమ కానీ మనం తీసుకున్న వెంటనే మనకు రక్తంలో చక్కెర స్థాయిలు తొందరగా పెరుగుతుంది. సో దీన్ని మనం గ్లైసెమిక్ ఇండెక్స్ అని కూడా అంటాం. ఇటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ను మనం ఈ యొక్క చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన తొందరగా అది రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు, నెమ్మదిగా చక్కెర స్థాయిల్ని పెంచేలాగా చేస్తుంది. అంతేకాకుండా వీటిలో పీచు పదార్థాలు, ఫాస్ఫరస్, ఇనుము, రాగి, కాల్షియం వంటి ఎన్నో శరీరానికి ఎదుగుదలకు ఉపయోగపడే మినరల్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఒక్కొక్క చిరుధాన్యాలని తీసుకుందాం. ఇప్పుడు రాగులు తీసుకున్నాం అనుకోండి. రాగుల్లో ముఖ్యంగా అందులో ప్రధాన పోషక గుణం ఏంటంటే కాల్షియం ఉంటుంది. మనం పాలల్లో ఎంతైతే కాల్షియం వస్తుందో దానికి 3 రెట్లు ఎక్కువగా మనం రాగి తీసుకోవడం వల్ల కాల్షియం అందులో అందుబాటులో ఉంటుంది. అలాగే సజ్జలు, సజ్జల్లో ఇనుము శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పప్పు ధాన్యాలతో పోలిస్తే 3 రెట్లు అధికంగా ఇనుము, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మనకు గర్భిణీ స్త్రీలు కానీ లేదా బాలింతలు కానీ వాళ్ళకి ఎంతైనా ఇనుము అవసరం అవుతుంది. సో వాళ్ళు ఈ సజ్జలు ఆహారంగా తీసుకుంటే వాళ్లకు ఎటువంటి రక్తహీనత లేకుండా ఉంటుంది. ఇప్పుడు కొర్రలు, వరిగలు ఇవి తీసుకుంటే ఈ కొర్రల్లో మనకు ప్రోటీన్స్ బాగా అందుబాటులో ఉంటాయి. ఇంచుమించు మనకు గోధుమలతో సరిసమానంగా ప్రోటీన్స్ అందుబాటులో ఉంటాయి. ఊదలు కానీ, అరికెలు ఇవి తీసుకుంటే వీటిలో మనకు పీచు పదార్థం, ఆహార పీచు పదార్థం చాలా అధిక శాతంలో ఉంటుంది. ఇప్పుడు మీరు వరి తీసుకున్నారనుకోండి, వరిలో ప్రతి 100 గ్రాములకి మనకు 1 గ్రాము పీచు పదార్థం ఉంటే అదే మనకు అరికెలు, ఊదల్లో మనకు 13 నుంచి

14 గ్రాములు ఉంటుంది. అంటే ఇంచుమించు 15 రెట్లు మనకు అధికంగా పీచు పదార్థం మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇవి మనకు జీర్ణక్రియని క్రమబద్ధీకరించడంలోనూ, సో మలబద్ధకం లాంటి సమస్యల నుంచి దూరం చేయడంలోనూ ఎంతగానో సహాయకారిగా ఉంటుంది. అలాగే జొన్నలు, జొన్నల్లో తీసుకుంటే మనకు ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనకు పాలతో పోలిస్తే ఇంచుమించు 4 రెట్లు అధికంగా అందుబాటులో ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ మనలోని బ్లడ్ ప్రెషర్ని క్రమబద్ధీకరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే వరిగలు తీసుకుంటే వరిగల్లో విటమిన్ B3 చాలా అధికంగా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో సాగు విషయానికి వస్తే ఇంచుమించు 177,000 హెక్టార్లలో మేజర్ మిల్లెట్స్ అంటే జొన్నలు, సజ్జలు, రాగులు విరివిగా పండుతున్నాయి. అలాగే మైనర్ మిల్లెట్స్ కొర్రలు, సాములు, అరికలు, ఊదలు, అండుకొర్రలు లాంటివి అంటే 45,000 హెక్టార్లలో పండిస్తున్నారు. ఇందాక చెప్పినట్టు మనకు చిరుధాన్యాల్లో రక్తపోటు నియంత్రించే ఫాస్ఫరస్, అలాగే క్యాన్సర్ని అడ్డుకునే ఫైటోన్యూట్రియంట్స్, కండరాలు, నరాల సామర్థ్యాన్ని పెంచే రక్తంలో షుగర్ నియంత్రించే మెగ్నీషియము, అలాగే శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచుటకు కావాల్సిన అన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఈ చిరుధాన్యాల్లో అధికంగా ఉంటాయి. ఈ చిరుధాన్యాలు గ్లూటెన్ ఫ్రీ, అంటే ఎలాగైతే గోధుమల్లో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుందో ఇందులో గ్లూటెన్ ఉండదు. సో దీనివల్ల జీర్ణకోశ సంబంధిత వ్యాధులు కూడా నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు చిరుధాన్యాలు, పూర్వకాలంలో పెద్దవారు ఏం చేసేవారు, రోకల్లో దంచి దాని పొట్టు తీసేవారు అనమాట. ఇప్పుడు చిరుధాన్యాల్లో ముఖ్యంగా ప్రాసెసింగ్ చేయడానికి ఇబ్బందులు ఏమిటి అని ఆలోచిస్తే ముఖ్యంగా ధాన్యపు యొక్క గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. సో దాంతో ఏంటంటే చాలా తేలిగ్గా ఉంటుంది, గింజ పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ పండించే ధాన్యాల్లో వివిధ రకాలు కారణంగా ఈ పరిమాణంలో కూడా ఎంతగానో మార్పు ఉంటుంది. అది కాకుండా ఒక్కసారి పొట్టు తీసిన తర్వాత అందులో ఉండే క్రొవ్వు పదార్థాల కారణంగా ఈ ఆక్సీకరణం చెంది తొందరగా మనం ఏదైతే పొట్టు తీసాక ఏదైతే బియ్యం అంటామో, కొర్ర బియ్యం కానీ లేకపోతే మిల్లెట్ బియ్యం అంటారు, అవి వాటి యొక్క జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అది కాకుండా ఒక్కసారి బియ్యం నుంచి కూడా గ్రేడింగ్ చేసుకోవడానికి, మనకు నూకల నుంచి కూడా బియ్యం సపరేట్ చేసుకోవడానికి కూడా పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం ఒకటి మనకెంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. సో ఈ యొక్క చిరుధాన్యాల ప్రాసెసింగ్ ముఖ్యంగా 2 పద్ధతుల్లో చేస్తారు. ఈ పద్ధతులు తెలుసుకునే ముందుగా ఈ చిరుధాన్యాలు మనకి ఇందాక చెప్పుకున్నట్టు కొర్రలు, సామలు, తర్వాత వరిగలు, అండుకొర్రలు, వాటిలో ఏమిటంటే ముఖ్యంగా ఈ గింజ పైన పొట్టు మధ్యలో 3-4 లేయర్స్ కింద ఉంటుంది. అదే అరికలు తీసుకుంటే మనకు 7-9 లేయర్స్ ఉంటుంది. అంటే అరికల్లు మనకు పొట్టు తీయడానికి చాలా కష్టసాధ్యం అన్నమాట. దానిపైన పొట్టు లేయర్స్ ఎన్ని ఉంటాయి దాన్ని బట్టి మనకు ఏ రకంగా ప్రాసెస్ చేస్తే మనకు పొట్టు తీయవచ్చో వేరే వేరేగా పద్ధతులున్నాయి. ముఖ్యంగా మనకు ఈ ప్రాసెసింగ్లో 2 రకాలున్నాయి, ప్రాథమిక ప్రాసెసింగ్, ద్వితీయ ప్రాసెసింగ్. ప్రాథమిక ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇందులో కోత కోసిన తర్వాత ఈ చిరుధాన్యాల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు, రాళ్ళు, గడ్డి, తాలుగింజలు, సో వగైరాల్ని మనం వేరు చేస్తాం. సో వేరు చేయడం ఒక పద్ధతి, దాన్ని మనం డీస్టోనింగ్ అనే మెషిన్ పరికరం ఉపయోగించేసి ఇవి సపరేట్ చేస్తాం. అలాగే గింజల నుంచి కూడా పొట్టు తీయడం అనేది ఇంకొక ప్రక్రియ. ఆ తర్వాత పొట్టు తీసిన తర్వాత మనకి ఏదైతే బియ్యం వస్తుందో, సో బియ్యం నుంచి కూడా రవ్వని వేరు చేసేది ఇంకొక ప్రక్రియ. తర్వాత ప్యాకేజింగ్, ప్రైమరీ ప్రాసెసింగ్ అన్నది ఈ 4 ప్రక్రియలతో కూడి ఉంటుంది. చిరుధాన్యాల్ని శుభ్రపరచడానికి ముఖ్యంగా మనం డీస్టోనర్ని వాడతాం. సో ముఖ్యంగా మొట్టమొదటగా చేసే ప్రాసెసింగ్ ప్రక్రియ వచ్చేసి డీస్టోనర్. ఎలాగైతే పూర్వకాలంలో కానీ ఇప్పుడు కూడా ఇంట్లో మన ఆడవారు చాటను ఉపయోగించి ఏ రకంగా అయితే బియ్యాన్ని కానీ చిరుగుతారు మట్టి బిడ్డల నుంచి, అదే విధంగా అదే ప్రిన్సిపల్ తోటి ఇక్కడ మనకు మిషన్ ఉంటుంది. ఈ మిషన్ లో కింద మనం ఒక బ్లోయర్ అమరుస్తాం. ఈ బ్లోయర్ వల్ల మనకు గాలి వల్ల ఏదైతే డెక్ అంటాం దాన్ని, డైమండ్ షేప్ డెక్ అని, దందులో గుండా మనకు గాలి ప్రసరించి ఏ రకంగా అయితే మనం చాటని చెరుగుతామో అదే పద్ధతిలో ముందు వెనక్కి డైమండ్ డెక్ అనేది కదులుతూ ఉండడం వల్ల, సో గాలి వల్ల కూడా ఈ గింజలు డెక్ నుంచి కూడా కొంచెం పైకి ఎగురుతాయి. సో దీనివల్ల మనకు బరువుగా ఉండే మట్టి బిడ్డలు వచ్చేసి ఏ రకంగా అయితే చాటలు వెనక వస్తాయి, తేలిగ్గా ఉన్న ముందుకెళ్తాయో, అదేవిధంగా ఇక్కడ కూడా ఈ డీస్టోనర్ అనే మిషన్ లో కూడా మట్టి బిడ్డలు లాంటివి వెనక కలెక్ట్ అవుతుంది, తర్వాత తేలిగ్గా ఉండే గింజలు ముందు వైపునకు సాగుతాయి. ఆ ముందుకు వచ్చిన తర్వాత మనకు వివిధ రకాల జల్లెళ్లు ఉపయోగించేసి వాటిని తాళగింజలని, తర్వాత మంచి గ్రేడ్ ఉన్న గింజల్ని వేరు చేస్తాం. వేరు చేశాక తదుపరి ప్రక్రియకి తీసుకెళ్తాం.
అలాగే చిరుధాన్యాల యొక్క

పొట్టు తీసే ప్రక్రియ, ఇది రెండవ ప్రక్రియ. ఈ రెండవ ప్రక్రియలో మనకు రెండు సూత్రాలను ఉపయోగిస్తాం. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు ఈ కార్బోరండమ్ రోలర్ ఉపయోగించేసి సో గింజకు మధ్య రాపిడి కలిగించడం, అలాగే కార్బోరండమ్ రోలర్కి గింజకు అలాగే గింజను కలిగి ఉండే ఈ మెష్ యొక్క మధ్య రాపిడి ఒరిపిడి బాగా గురి చేయడం వల్ల పొట్టు రాలుతుంది, పొట్టు రాల్చేలాగా ప్రక్రియ ఒకటి. అలాగే ఇంకొక మిషన్ ఉంది, దాన్ని మనం సెంట్రిఫ్యూగల్ డీహలర్ అంటాం. అది సింగిల్ స్టేజు డబుల్ స్టేజ్లో ఉంటుంది. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఎక్కువ స్పీడ్తో తిరిగే బ్లోయర్ని ఉపయోగించేసి పొట్టు తీయాలనుకుంటాము, లైక్ చిరుధాన్యాలని. ఆ చిరుధాన్యాలని ఎక్కువ ఫోర్స్ తోటి గాలితోటి మనకు ఆల్రెడీ నిలకడగా ఉన్న ఒక రబ్బరు మెష్ మీద చాలా ఫోర్స్తో కొట్టడంతో ఏంటంటే ద ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల దానికి పొట్టు రాలుతుంది అనమాట. ఇది మనకు రెండు ప్రక్రియల్లో ఉంటుంది, ఒకటి సింగిల్ స్టేజ్ అని డబుల్ స్టేజ్ అని, అంటే ఒకే మిషన్లో ఒకసారి చేయడం లేదా రెండు సార్లు చేయడం. దీనివల్ల మనకేంటంటే చాలా సులువుగా మనకు పొట్టు రావడం జరుగుతుంది, అలాగే బియ్యం కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. ఇందులో ముఖ్యంగా మనకు ఈ సింగిల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహలర్లో మనకు డీహల్లింగ్ ఎఫిషియన్సీ ఇంచుమించు 85 నుంచి 90-92% దాకా వస్తుంది. అలాగే డబల్ స్టేజ్ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ వల్ల మనకు 95% దాకా డీహల్లింగ్ మనకు జరుగుతుంది. ఒకసారి డీహల్లింగ్ అయిన తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అరికెలు తర్వాత సామల్లో మనకు పొరలు ఎక్కువ ఉంటాయి. ఆ పొరల్ని ముందుగా తీయడానికి ఎక్కువ ఒక్కసారిగా సెంట్రిఫ్యూగల్ డీహల్లింగ్ చేస్తే మనకు పొరలు మొత్తం ఊడిపోదన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకొకటి, ఈ కార్బోరండమ్ రోలర్ ద్వారా ముందు వాటి మీద చిన్నగా ఒక పొరలాంటిది గీకి ఒక పొరను మనం లూజ్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కసారి పైపొట్టు ఏదైతే ఎప్పుడైతే లూజ్ అవుతుందో దాన్ని ఇంకొక మారు మనము సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేయడం వల్ల పొట్టు పూర్తిగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా మనం అరికల్లో మనకు రెండు తడవలుగా ఒకసారి రాపిడి ఉపయోగించి తర్వాత సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ ఉపయోగించి కూడా మనం పొట్టును తీయాల్సి ఉంటుంది. అదే కొర్రలు కానీ సామలు ఓదలు అండుకొర్రల్లో మనం డైరెక్ట్గా సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో వేసుకుంటే మనకు పొట్టు తీయడం జరుగుతుంది. అలాగే ఒక్కసారిగా సో బియ్యపు గింజ నుంచి కూడా నూకలు కానీ లేకపోతే తాళు గింజల్ని సపరేట్ చేయడానికి మనకు ఒక గ్రేడర్ని ఉపయోగిస్తాం. సో గ్రేడర్ కూడా ఇంచుమించు మనకు వివిధ రకాల జల్లెడ్ని ఉపయోగించేసి మనం బియ్యాన్ని అలాగే తాళగింజల్ని రవ్వల్ని కూడా మనం సపరేట్ చేస్తాం. ఎప్పుడైతే సపరేట్ చేస్తామో ఏదైతే పొట్టు తీయని గింజలు తాళగింజలు పొట్టు తీని గింజల్ని మళ్ళీ ఇంకొకసారి మనం సెంట్రిఫ్యూగల్ డీహల్లర్లో తీసుకెళ్లి చేస్తాం అన్నమాట. సో ముఖ్యంగా ఇప్పుడు దీనికి పవర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే డీ స్టోనర్కి ఇంచుమించు మనకు కెపాసిటీ చూసుకుంటే మనకు 100 కేజీ నుంచి 500 కేజీలు గంట వరకు కూడా మనకు వివిధ కెపాసిటీ యొక్క మోడళ్లు లభ్యమవుతాయి. అలాగే ఈ సెంట్రిఫ్యూగల్ డీహల్లర్ తీసుకుంటే మనకు గంటకు 100 కేజీల నుంచి 250 కేజీల వరకు కూడా పొట్టు తీయడానికి వివిధ రకాల మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఒరిపిడి గురి చేసి దట్ అబ్రేషన్ రోలర్స్ అంటాం. ఈ అబ్రేషన్ రోలర్స్ పద్ధతిలో మనకు 40 కేజీల నుంచి 150 కేజీల వరకు కూడా వివిధ రకాలైన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మనకు ఈ సపరేట్ చేసిన తర్వాత మిల్లెట్ బియ్యాన్ని మనం ప్యాకేజింగ్ చేసుకుని ఇందాక చెప్పుకున్నట్టు అందులో క్రూ పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకసారి మనం పొట్టు తీసిన తర్వాత అది ఆక్సీకరణం చెందుతుంది. ఆక్సీకరణం చెంది మనకు ర్యాన్సిడ్ అంటాం, ముక్కుపోయిన వాసన తొందరగా నెలన్నరలోగా వచ్చేస్తుంది. అందువల్ల మనకు ప్యాకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాక్యూమ్ ప్యాకేజింగ్ చేసుకుంటే మనకు 6 నెలల దాకా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం నిల్వ చేసుకోవచ్చు. ఈ వాక్యూమ్ ప్యాకేజింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకు. అంతేకాకుండా ఇందాక చెప్పిన ప్రక్రియలన్నీ మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అంటాం. అదేవిధంగా ద్వితీయ ప్రాసెసింగ్ అంటే ఒక్కసారి మనం ప్రాథమిక ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా తదుపరి ప్రాసెసింగ్ చేసుకోవడం వల్ల వివిధ రకాలైన విలువ జోడింపు మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చిన బియ్యాన్ని మనం రవ్వ చేసుకోవడం కానీ పిండి కొట్టుకోవడం కానీ లేదా దాని నుంచి నూడిల్స్ చేసుకోవడం కానీ సేమియాలాగా చేసుకోవడం కానీ ఈ చిరుధాన్యాల యొక్క పిండిని ఉపయోగించి మనం వివిధ రకాల ఉత్పత్తుల్ని తయారు చేసుకోగలిగితే మనకు ఎంతో ఉపయోగకరంగాను అలాగే సేల్ చేసుకోవడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రైతు సంఘాలకు వాళ్ళకి కూడా ఇటువంటి మెషినరీను 30% సబ్సిడీ తోటి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు అందజేస్తున్నారు. సో ఎవరైతే ఈ నిరుద్యోగ రైతులు కానీ యువత కానీ గ్రామ ప్రాంతాల్లో మీరు మిల్లెట్ ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే మీకు ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా సబ్సిడీ ద్వారా అందుబాటులో

ఉంటుంది. అంతేకాకుండా బ్యాంకులు కూడా విరివిగా రుణాలు ఇస్తున్నారు. సో మనం 10 నుంచి 15% మన సొంత డబ్బు పెట్టుకొని మిగిలిందంతా సబ్సిడీ తర్వాత రుణ రూపేణా మనం తీసుకొని మన ఉన్న ఊళ్ళలోనే ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ ని అంటే మిల్లెట్ ప్రాసెసింగ్ ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు.

0: రఫీదు ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే చిరుధాన్యాలను పండించుకుంటామో వాటిని కళ్ళెం మీద ఎటువంటి విలువ జోడింపు లేకుండా మనం వాటిని దళారులకు అమ్ముకుంటే మనకు మిగిలేది ఏమీ ఉండదు. అది కాకుండా అతి తక్కువ మొత్తంలో దాన్ని బాగు చేసి ప్రాసెస్ చేసి మీరు దాన్ని మార్కెట్లో అమ్ముకోగలిగితే, వ్యాపారవేత్తగా కూడా ఎదిగి ప్రాసెసింగ్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే మీరు రైతు నుంచి కూడా ఒక వ్యాపారవేత్తగా ఎదగడానికి ఈ మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రాలు ఎంతగానో దోహదపడతాయి.
1: చిరుధాన్యాలలో కోతానంతర పరిజ్ఞానం, ఈ అంశం గురించి బాపట్ల డాక్టర్ ఎన్టీఆర్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాలను గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ ని తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమగల బయోమాస్ నుంచి బ్రికెట్స్ ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్ లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్ గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం గనక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లబరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ ని బాగా ఆరిపెట్టాలి. ఆరిన బయోమాస్ ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్ గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ ని

0: కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు.
1: వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన్ మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడ్నే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమ్జోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ అరే పహలీ వాలీ బాత్ కహా
3: परम तो सभी डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

0: కిసాన్ వాణి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్ లో సమయం 7:45 దాటి 30 సెకండ్లు. ఇప్పుడు విందాం సినీ భక్తి గీతాలు.

0: విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.

0: శ్రోతలు, మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మరి మన స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు దాటి 20 సెకండ్లు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వెండి తెరపై మెరిసిన దృశ్యాలకు స్వరాలై ప్రాణం పోసుకున్న గీతాలు, కాలం దాటిన చెదరని ఆ మధుర జ్ఞాపకాలతో మీ ముందుకు వస్తున్న సంగీత సౌరభం చిత్రకుసుమాలు. సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆకాశం నిహద్దుర చిత్రం నుండి. జీవి ప్రకాష్ కుమార్ గారు సంగీతం అందించారు. గానం ది సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్ గారు.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమంలో. జాతిరత్నాలు చిత్రం నుండి రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ పాటకు రామ్ మిరియాల ఆలపించారు సంగీతం రతన్ గారు.

శ్రోతలు, ఇప్పుడు విందాం హారిస్ జయరాజ్ సంగీతం అందించిన ఈ పాటను. ఆలపరాజు మరియు ప్రశాంతిని గారు ఆలపించారు. సాహిత్యం వనమాలి, చిత్రం పేరు రంగం.

శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. గురు చిత్రం నుండి దీప్ ఆడిన పాట, సంగీతం అందించిన వారు సంతోష్ నారాయణ్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి గారు.

శ్రోతలు, ఇప్పుడు మీరు విన్న పాట రోబో చిత్రం నుండి. విజయప్రకాష్ గారు, శ్రేయ ఘోషల్ గారు ఆలపించారు. చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు మారీటూ చిత్రం నుండి పాట మీకోసం.

0: శ్రోతలు, మీరింతవరకు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. వార్తల వివరాలు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలిరోజు సభ్యదేశాలన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న సదస్సులో తొలిరోజు సమావేశం ముగింపులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిక్లరేషన్ను ఆమోదించాలని ప్రతిపాదించారు. ఈ డిక్లరేషన్ బ్రిక్స్ దేశాల ఉమ్మడి సంకల్పానికి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ చెప్పారు. ఇందులో తీసుకున్న నిర్ణయాలను కార్యరూపంలోకి తీసుకురావడం సభ్యదేశాల ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచాన్ని పాతకాలపు సంస్థలతో నడిపించలేమని నేటి చర్చలు స్పష్టం చేశాయని నరేంద్ర మోదీ అన్నారు. ప్రాతినిధ్యం, స్పందన, నిబంధనల రూపకల్పనలో సంస్కరణలు అత్యవసరమని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
2: ఆజ్ కీ చర్చా సే స్పష్ట హై కి బదల్తే హుయే విశ్వ కా సంచాలన్ పురానే సంస్థానో సే నహీ కియా జా సక్తా. రిప్రజెంటేషన్, రిస్పాన్సివ్నెస్ ఆర్ రూల్ మేకింగ్ తీనో మే సుధార్ ఆవశ్యక్ హై. आज अडॉप्ट किया गया न्यू दिल्ली डिक्लेरेशन हमारे साझा संकल्प को स्पष्ट दिशा देता है. अब हमारी जिम्मेदारी है कि इन संकल्पों को ठोस परिणामों में बदले.
1: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చలకు నిర్దిష్ట కాలపరిమితి, స్పష్టమైన ఫలితాలుండాలన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక పాలనను రూపొందించడంలో తగిన పాత్ర ఉండాలని నరేంద్ర

0: మోదీ స్పష్టం చేస్తూ,
1: రిప్రజెంటేషన్ కి సంబంధ మే కహనా చాహుంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మే రిఫార్మ్ అబ్ ఔర్ టాలా నహీ జా సక్తా పర్ టాక్స్ బేస్డ్ నెగోషియేషన్స్ కో నిశ్చిత సమయ సీమా ఔర్ స్పష్ట పరిణామ్ సే జోడనా.

0: వ్యవహారాల అధికారులు దౌత్య కార్యాలయాలను అనుసంధానించడం ద్వారా ఈ నెట్వర్క్ సహాయపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: సీ ఫేరర్స్ కా వైశ్విక్ వ్యాపార్ మే బహుత్ బడా యోగదాన్ హై కింతు అక్సర్ ముష్కిల్ సమయ మే ఉన్హే సహారే కి కమీ మహసూస్ హోతీ హై మేరా ప్రస్తావ్ హై కి క్యా హమ్ సీ ఫేరర్స్ ఎమర్జెన్సీ సపోర్ట్ నెట్వర్క్ బనా సక్తే హై ఇస్కే మాధ్యమ్ సే సంబంధిత దేశో కి మెరిటైమ్ అథారిటీ ఆర్ మిషన్స్ కో జోడా జాయేగా ఇస్సే డిస్ట్రెస్ అలర్ట్స్ మెడికల్ అసిస్టెన్స్ పరివారో కో సూచనా తథా ఇవాకుయేషన్ మే సహయోగ్ దియా జా సక్తా హై.
0: భారత్ అధ్యక్షతన జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇథియోపియా దేశ ప్రధానమంత్రి డాక్టర్ అబీ అహ్మద్ అలీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉమ్మడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక సహకారం, రక్షణ, భద్రతా భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ది వంటి కీలక రంగాలలో సాధించిన పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీంతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకార పురోగతిని సమీక్షించారు. ఆసియాన్ భారత్ సంబంధాలను బలోపేతం చేయడంలో మలేషియా అందిస్తున్న నిరంతర మద్దతును నరేంద్ర మోదీ ప్రశంసించారు. సామాజిక అభివృద్దికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్న బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్ క్రీడారంగంలో సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు భారత్ చేసిన రెండు కీలక ప్రతిపాదనలకు మద్దతు తెలిపింది. క్రీడా సాంకేతికతపై వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, అలాగే క్రీడా వస్తువుల తయారీదారుల కోసం క్రీడా సామగ్రి తయారీదారుల సదస్సు నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ సదస్సు 2026లో నిర్వహిస్తున్న భారత్ ఇన్నోవేట్స్ ఎక్స్పోజిషన్ ఉన్నత విద్యా పరిశోధన సంస్థల్లో రూపుదిద్దుకుంటున్న ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా రూపొందించామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ ఎక్స్పోకు విచ్చేస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడం దేశానికి గర్వకారణమని సామాజిక మాధ్యమ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్లో ఆవిష్కరణల వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. భారత్ ఆవిష్కరణల ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతోందని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ
2: India's innovation ecosystem has grown rapidly. The journey of Bharat Innovates has already created global impact. At its maiden global showcase in Nice, as India leads the BRICS chairship, we remain committed to building a stronger partnership in research, innovation and entrepreneurship from lab to market, from India to world.
0: ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో నిర్మించిన ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. మొత్తం 1.85 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి ఉక్కు తయారీలో ఉప ఉత్పత్తిగా లభించే ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్ను రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే కంకరగా మార్చే స్వదేశీ సాంకేతికతకు నిదర్శనంగా నిలిచింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ధృవీకరణ కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడారు. స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీతో రహదారి నిర్మాణ వ్యయాన్ని సుమారు 40% వరకు తగ్గించవచ్చని, సంప్రదాయ రోడ్లతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ బలం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీఎంఆర్ఎల్ రేపు అన్ని మెట్రో మార్గాల్లో ఉదయం 6 గంటల నుంచే సర్వీసులను ప్రారంభించనుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు సకాలంలో సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంఆర్సీ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించింది. విద్యార్థులు, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని అందుకు అనుగుణంగా ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్సీ సూచించింది. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. చైనాలోని మోకీలో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో దక్షిణ కొరియాపై భారత్ 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో చైనా, జపాన్ మధ్య జరిగే మ్యాచ్ విజేతతో భారత్ ఫైనల్లో తలపడనుంది. 2023-24లో వరుసగా టైటిల్లు సాధించిన భారత్ 3వ టైటిల్ కోసం మహిళల జూనియర్ ఆసియా కప్ బరిలో నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ రేపు జరగనుంది. సిరీస్లోని 3 మ్యాచ్లు ఇదే వేదికలో జరుగుతాయి. ఆఫ్ఘనిస్తాన్తో ఇప్పటివరకు ఆడిన 9 టీ20 మ్యాచ్ల్లో భారత్ 8 విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. భారత్, చైనా మధ్య విమాన ప్రయాణ సంబంధాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి గ్వాంగ్జౌ నుంచి న్యూఢిల్లీకి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసు

0: సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్లైన్స్ ఈరోజు ప్రకటించింది. దాదాపు 6 సంవత్సరాల విరామం తర్వాత ఈ సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత భారత్ చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చిలో భారత విమానయాన సంస్థ ఇండిగో షాంఘై కోల్కతా మధ్య రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించింది. యూదుల నూతన సంవత్సరం రోష్ హసానా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సమాజానికి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, నిరంతర పురోగతిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సు తొలి రోజు సభ్యదేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్రిక్స్ సదస్సులో స్పష్టం చేశారు. సముద్రయాన కార్మికులకు నావికుల అత్యవసర మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో ప్రతిపాదించారు. హాకీ మహిళల జూనియర్ ఆసియా కప్ 2026లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు వింటున్నారు. శ్రోతలు, మన స్టూడియో క్లాక్లో సమయం 8:40 దాటి 12 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఆలపించారు. సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్.
2: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: తేమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శ్రోతలు ఇప్పుడు విందాం భాగమతి చిత్రం నుండి శ్రేయా ఘోషల్ గానం అందించిన ఈ పాటకు ఎస్ఎస్ తమన్ గారు సంగీతం అందించారు. సాహిత్యం శ్రీజో గారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, మీరు వింటున్నారు చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. ఇప్పుడు అపరిచితుడు చిత్రం నుండి పాట వినేద్దాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 877224.

0: 6665 ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: శ్రోతలు, నిలయంలో సమయం 10:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు మీరు ఇంతవరకు విన్నారు. శ్రోతలు, నిలయంలో సమయం 11 గంటలు దాటి 15 సెకండ్లు. ఈ పూట ప్రసారమైన మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 నిమిషాలకు మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.